0: 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో మండే వచ్చేసింది. నాకు కొంచెం అలా మండే బ్లూస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎవరికి ఉండవు చెప్పండి మండే బ్లూస్, నాకైతే కొంచెం ఎక్కువే ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో అదనమాట సంగతి. అండ్ సో నేను ఈ రోజు మరి ఏం మాట్లాడబోతున్నాను అండ్ మనం ఏం ఆడబోతున్నాము అంటారా. సో టుడే వన్ టాక్ అబౌట్ బాడీ నెవర్ లైస్. అంటే మన హార్ట్ ఒక్కొక్కసారి దాచేసినా కూడా మన బాడీ అయితే అబద్దాలు చెప్పదు అని అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఆలోచించండి, లైక్ మీకు ఏదైనా కోపం వస్తే అది మీ హెడ్ లో ఫీల్ అవుతారు, అండ్ ఏదైనా బాధగా అనిపిస్తే సాడ్నెస్ వస్తే అది థ్రోట్ లో ఫీల్ అవుతాము. అండ్ సమ్ టైమ్స్ ఏదన్నా బాగా లైక్ బటర్ఫ్లైస్ కానీ ఇన్ట్యూషన్ అంటారు కదా, ఇన్ట్యూషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తే మనకి స్టమక్ లో ఫీల్ అవుతాము, అండ్ యాంగ్జైటీ ఆర్ ఏదైనా వస్తే మజిల్స్ లో ఫీల్ అవుతాము. సో నెక్స్ట్ టైం మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి మీకు ఎక్కడ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి. సో అట్లాగా సో బాడీ మనకి ఏం చెప్తుంది ఏంటి అండ్ దానికి సైకాలజీలో కాన్సెప్ట్ ఉంది అనమాట. సో వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాము. అండ్ అలాగే గేమ్ ఆడాలి కదా. సో గేమ్ ఏమనుకుంటున్నానంటే ఈ రోజు నేను ఒక మూవీలో హీరో నేమ్, హీరోయిన్ నేమ్ అండ్ మూవీ నేమ్ లో ఫస్ట్ లెటర్స్ చెప్తాను అనమాట, అండ్ అది మీరు గెస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మనం ఆర్ హీరో నేమ్ ఆర్ అండ్ హీరోయిన్ నేమ్ ఏ అండ్ మూవీ ఆర్ అన్నాను అనుకోండి. ఆర్ ఫర్ రామ్ చరణ్, ఏ ఫర్ ఆలియా భట్ అండ్ మూవీ అంటే ఆర్ ఆర్ ఆర్. సో అట్లాగా నేను హీరో ఫస్ట్ హీరో నేమ్ లో ఫస్ట్ లెటర్ అండ్ హీరోయిన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ అండ్ మూవీ నేమ్ లో ఫస్ట్ లెటర్ చెప్తాను. అండ్ కరెక్ట్ మూవీ నేమ్ ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. అండ్ నేను ఫస్ట్ అడగబోతుంది ఏంటంటే హీరో నేమ్ ఆర్, హీరోయిన్ నేమ్ కే అండ్ మూవీ వచ్చి ఎన్తో స్టార్ట్ అవుతుంది, ఆల్ఫాబెట్ ఎన్. సో హీరో నేమ్ వచ్చి ఆర్ తో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ నేమ్ వచ్చి కే తో స్టార్ట్ అవుతుంది అండ్ మూవీ నేమ్ వచ్చి ఎన్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్ ఫర్ నాప్. సో అట్లా చెప్పండి అనమాట. ఈ మూవీ గెస్ట్ చేస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

Wherever life takes you, take home with you Radio Surabhi America lo Telugu neestam sounds like home. So meeru Radio Surabhi vinalanukunte iOS and Android lo app download cheskochu or www.radiosurabhi.com lo vinachu or 107.9 FM HD3 ki tune inavachu and mammalni Instagram, Facebook and YouTube lo @radiosurabhi nu follow ayipovachu anamata more updates kosam. And you are currently tuned into Nonstop Fun with me Sushma every Monday 7 to 9 PM and ee roju nenu maatladutunanu about body never లైస్ అని చెప్పి, అంటే మన బాడీకి ఒక ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే మీకు ఎప్పుడైనా హార్ట్ బ్రేక్ అయినా, మీరు ఎక్కడ ఫీల్ అవుతారు, హార్ట్ దగ్గర ఫీల్ అవుతారు కదా, సో అలా ఇంపార్టెంట్ ఏమైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు గానీ బటర్ఫ్లైస్ ఎక్కడ వస్తాయి అంటే స్టొమక్ లో వస్తాయి. అండ్ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మనకి బాడీ మొత్తం ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ సో అట్లా బ్రెయిన్ లో ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి కానీ బాడీ మొత్తం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో అది సంగతి. అండ్ ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దీనికి సైకాలజీలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే ఇంట్రోసెప్షన్ అంటారు. సో ఆ ఇంట్రోసెప్షన్ ఏంటి అని ఇదంతా ఎందుకు జరుగుతుందో మాట్లాడుకుందాం. అండ్ అలాగే గేమ్ కూడా ఆడుతున్నాము. సో నేను ఇందాక అంటే హీరో హీరోయిన్ అండ్ మూవీస్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్ చెప్తాను అండ్ ఆ మూవీ ఏంటో గెస్ట్ చేయాలని చెప్పి అడిగాను. అండ్ నేను ఇందాక అడిగింది హీరో నేమ్ వచ్చి ఆర్ తో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ కే, అండ్ మూవీ నేమ్ వచ్చి ఎన్ అని అడిగాను. నాకు అజయ్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్. అండ్ ఆన్సర్ ఏంటి అంటే ఆర్ రామ్ చరణ్, కాజల్ అండ్ మూవీ నాయక్, అది కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకొక మూవీ కూడా ఉంది, కాజలే హీరోయిన్ బట్ హీరో వేరు అండ్ మూవీ వేరు. ఇంకెవరైనా కనిపెడితే 9726361966 కి కాల్ చేసేయండి, లేదు అంటే నేను నెక్స్ట్ వచ్చి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ అమ్మ చెప్పింది. ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో విన్నాను, కొంచెం బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వింటూ వింటూనే రండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM హై శ్రీ 3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక ఏమడిగాను అంటే ఆర్ కే అండ్ ఎన్, అంటే హీరో ఆర్, హీరోయిన్ కే అండ్ మూవీ నేమ్ ఎన్ అని అడిగాను. సో ఇంకో మూవీ ఉంది అన్నాను కదా, బట్ ట్రై చేశారు కానీ కరెక్ట్ గా ఆన్సర్ రాలేదు. సో ఇంకో మూవీ ఏంటో రివీల్ చేసేస్తాను. సో ఇంకో మూవీ ఏంటి అంటే ఆర్ ఫర్ రానా, కే ఫర్ కాజల్ అండ్ ఎన్ అంటే నేనే రాజు, నేనే మంత్రి. సో కొంచెం కష్టంగా ఉంది మరీ ముగ్గురిని గెస్ట్ చేయాలంటే అంటే కాబట్టి. సో నేను ఐదర్ హీరో ఆర్ హీరోయిన్ నేమ్ రివీల్ చేసేసి మిగిలినవి ఫస్ట్ లెటర్స్ చెప్తాను. అండ్ ఈసారి ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు సో నేను ఇంట్రోసెప్షన్ అన్నాను కదా. సో సింపుల్ గా చెప్పాలంటే మన బాడీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ని మన బ్రెయిన్ ఎలా అయితే ఐడెంటిఫై చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేయడాన్ని మనం ఇంట్రోసెప్షన్ అంటారనమాట సైకాలజీలో. సో మన ఎమోషన్స్ అనేవి జస్ట్ థాట్సే కాదు, అవి జస్ట్ ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ లా కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ మన బాడీ మనకి ఏదైతే చెప్తుందో అది మనం వింటున్నామా, అంటే మన ఫీలింగ్స్ గురించి కానీ అండ్ ఆల్ ద స్టఫ్ మనం అసలు వింటున్నామా మన బాడీకి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ ఉందన్నమాట, దాన్ని సైంటిస్ట్ మన ఎమోషన్స్ ని బాడీకి యాక్చువల్ గా మ్యాప్ చేశారు. అంటే ఒక రీసెర్చ్ చేసి దాని నుంచి ఇదంతా కనిపెట్టారనమాట. అండ్ ఆ రీసెర్చ్ ఏంటి, అసలు మన బాడీ ఏం చెప్తుంది మన ఫీలింగ్స్ గురించి అనేది మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో హీరో వచ్చేసి సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ ఫస్ట్ లెటర్ వచ్చేసి జి అండ్ మూవీ నేమ్ అయితే బితో స్టార్ట్ అవుతుంది అనమాట. సో సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ వచ్చి జి అండ్ మూవీ నేమ్ వచ్చి బితో వస్తుంది. మరి కనిపెడితే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు అయితే పేసామలే సాంగ్ వస్తుంది, ఇది తమిళ సాంగ్ బట్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్. అండ్ బాగా ట్రెండింగ్ లో ఉంది అండ్ మా ఫ్రెండ్స్ నాకు బాగా ఎక్కించేశారు అనమాట కార్ లో. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

Welcome back and you are tuned into Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Sushma. And ఎవరికైనా లాస్ట్ వీక్ ఫాస్ట్ గా అయిపోయిందని అనిపించిందా? నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అలా అలా అలా అయిపోయి మొన్ననే కదా మండే షో చేశాను, మళ్ళీ మండే వచ్చేసింది ఏంటి అని అనిపిస్తుంది. మరి ఎందుకో నాకు కూడా తెలియదు, ఈ వీక్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అండ్ నవరాత్రులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అండ్ ఈ వీక్ ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందేమో. సో అందరూ నవరాత్రులు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాము. అండ్ అలాగే సో మైత్రీస్ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఇప్పుడు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ కి వెళ్ళిపోవచ్చు. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ అండ్ స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. ఇంకెందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో అదనమాట సంగతి. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము అబౌట్ ది టాపిక్. అంటే ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికంటే ముందు హీరో వచ్చేసి సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ నేమ్ జీతో స్టార్ట్ అవుతుంది అండ్ మూవీ వచ్చి బి అని చెప్పాను. నాకు కరెక్ట్ ఆన్సర్ హర్షగా చెప్పేశారు, బట్ ఒక 2-3 కాల్స్ మిస్ అయ్యాను. సో ఇంకెవరైనా ట్రై చేద్దాం అనుకుంటుంటే మీరు ఇప్పుడు నాకు కాల్ చేసేయచ్చు, నేను ఆన్ ఎయిర్ తీసుకొని మిమ్మల్ని ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. సో అది సంగతి. అండ్ సో నేను ఒక రీసెర్చ్ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. సో ఫిన్లాండ్ లో ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారనమాట అండ్ వాళ్ళు ఒక 700 మందికి పైగా పార్టిసిపెంట్స్ ని తీసుకొని వాళ్ళు డిఫరెంట్ ఇమోషన్స్ ఫీల్ అయినప్పుడు బాడీలో వాళ్ళకి ఎక్కడ సెన్సేషన్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తక్కువ సెన్సేషన్ ఫీల్ అవుతున్నారు అనేది ఐడెంటిఫై చేయమన్నారనమాట. అండ్ ఈ రిజల్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాయి. హ్యాపీనెస్ కి బాడీ అంతా సెన్సేషన్ వచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ బాధ ఏదైనా వస్తే మనకి ఎక్కువ వాళ్ళు చెస్ట్ ఏరియాలో వచ్చినట్టు అండ్ కొంచెం ఆర్మ్స్ అండ్ లెగ్స్ లో కొంచెం లైట్ లైట్ గా యాక్టివిటీ ఉంది అన్నట్టు రిపోర్ట్ చేశారనమాట. అండ్ కోపం వచ్చినప్పుడు కొంచెం చెస్ట్ దగ్గర, హెడ్ దగ్గర అండ్ ఆర్మ్స్ ఏరియాస్ లో కొంచెం ఎక్కువ సెన్సేషన్స్ కనిపించాయని చెప్పారు. అండ్ భయం వేసినప్పుడు మాత్రం అప్పర్ బాడీ అండ్ చెస్ట్ లో ఎక్కువ సెన్సేషన్స్ వచ్చాయి అని చెప్పారు. అంటే డిఫరెంట్ ఎమోషన్స్ కి డిఫరెంట్ బాడీ మ్యాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్యాటర్న్స్ మనకి ఏం చూపిస్తుంది అంటే సిమిలారిటీస్ అక్రాస్ ది కల్చర్స్ చూపిస్తుంది అనమాట. అండ్ ఈ రోజు లైక్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అండ్ ఈ స్టడీ ఏంటంటే యాక్చువల్ బాడీ టెంపరేచర్ ని మెజర్ చేయలేదన్నమాట. సో జనాలు జస్ట్ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఒక ఎమోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి మనం వర్డ్స్ ఎదుర్కొంటాము, బట్ అదే ఎమోషన్ కి ఫిజికల్ సెన్సేషన్ అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. సమ్ టైమ్స్ మనం ఇమోషనల్ గానే కాదు, అంటే ఎమోషన్స్ అనేది ఇమోషనల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా ఫీల్ అవుతాము, బట్ మనం పట్టించుకోము. అండ్ వాట్ ఎవర్ మన బాడీ చెప్పేది ఏదైతే ఉందో దానికి మనం పెద్దగా పట్టించుకోమన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఏదో అయిపోయి లాస్ట్ వరకు వచ్చేంత వరకు మనం జనరల్ గా బాడీని పట్టించుకోకుండా ఉంటాము. సో మనం ఈ రోజు దాని గురించి మాట్లాడుకుంటూ ఉందాము. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను కదా, సిద్ధార్థ్ జీ ఫర్ జెనీలియా అండ్ బి అంటే బొమ్మరిల్లు మూవీ, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇది కూడా అడిగేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఏ హీరో నేమ్ వచ్చేసి ఏతో స్టార్ట్ అవుతుంది అండ్ హీరోయిన్ వచ్చి రష్మిక అండ్ మూవీ వచ్చేసి పితో స్టార్ట్ అవుతుంది. సో హీరో నేమ్ వచ్చేసి ఏతో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ అయితే రష్మిక అండ్ మూవీ నేమ్ అయితే పి ఫర్ పాట్ అలా అనమాట. సో ఈ మూవీ ఏంటో గెస్ చేస్తే, హీరో ఎవరో గెస్ చేస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. ఇది నా ఫేవరెట్ సాంగ్ కూడా, వింటూనే ఉంటాను.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను ఏ హీరో నేమ్ వచ్చి ఏతో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ వచ్చి రష్మిక అండ్ మూవీ నేమ్ వచ్చి పి తో స్టార్ట్ అవుతుంది అన్నాను. ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, మరి చూద్దాం. ఇది ఈజీ అనుకుంటున్నాను, మరి ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. బట్ ఈ లోపు నేను మాట్లాడుతున్నట్టు మన బాడీ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, సో నాకెందుకు అనిపించింది అంటే సమ్ టైమ్స్ మనం ఏమనుకుంటామంటే మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, లేకపోతే ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అందరికీ. అండ్ చాలా మంది ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు, బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ దాట్ ఇమోషన్స్ అండ్ మెంటల్ హెల్త్ వల్ల కూడా మన ఫిజికల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే మన ఫిజికల్ హెల్త్ కూడా మన మెంటల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మనం మెంటల్ హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు, అలాగని ఫిజికల్ హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అన్న థాట్ లో నేను ఈ టాపిక్ తీసుకొని వచ్చాను అనమాట. అండ్ దానికి మెంటల్ హెల్త్ అంటే ఇమోషన్సే కాబట్టి, ఆ ఇమోషన్స్ ఏమైనా ఎక్కడ ఫీల్ అవుతాము, ఎందుకు మన బాడీ అలా ఫీల్ అవుతుంది, దాని నుంచి మనం మన ఫిజికల్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ దానికోసం మనం మెంటల్ గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాము మనం ఈ రోజు. అండ్ అలాగే ఇండియా బజార్ దివాళీ లక్కీ డ్రా గురించి చెప్పేయాలి మీ అందరికీ. సో ఈ దివాళీకి ఇండియా బజార్ అండ్ ఇండియాకో ఆర్ గివింగ్ యూ మోర్ రీజన్స్ టు షాప్, సెలబ్రేట్ అండ్ విన్ బిగ్. సో ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఏమున్నాయంటే $100 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఛాన్స్ టు విన్ 75-inch TV and $200 kante ekku spend chesthe chance to win an iPhone Duo and $300 kante ekku spend chesthe chance to win a 1 ounce gold chain anamata. Oh, that's nice. So October 1st nunchi November 30th varaku jaragabothundi and loyalty membership aithe avasaram untundi and one raffle entry per qualifying transaction per day. So participating India Bazaar locations across Texas. Terms and conditions apply. Visit www.indiabazaar.us for కంప్లీట్ లక్కీ డ్రా డీటెయిల్స్ కోసం. సో అదే సంగతి మరి గుర్తుంది కదా, హీరో నేమ్ అయితే ఏ అండ్ హీరోయిన్ అయితే రష్మిక అండ్ మూవీ నేమ్ వచ్చి పీతో స్టార్ట్ అవుతుంది. మరి ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసేయండి 9726361966 అండ్ దీని తర్వాత మనం మాట్లాడుకుందాము. అంటే మన స్టొమక్ లో ఫీల్ అవుతాం కదా, మనకి ఇంట్యూషన్ అంటారు, ఇంట్యూషన్స్ ఉంటాయి అండ్ యాంగ్జైటీ ఉంటుంది. అండ్ ఇంట్యూషన్ అనేది కరెక్టా, లేకపోతే అది యాంగ్జైటీనే మనం ఇంట్యూషన్ అంటామా అనే దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 with me, RJ Sushma.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K anukuntunna,
3: but koncham mood baagunte inka ekkuva avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: Shalini, Austin lo Vivek Flowers degara paristhiti ela undi?
6: Surya Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vratalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka raboye pelli muhurtalaki, poojalaki Austin or Dallas lo one stop shop, Vivek Flowers.
5: Austin lo Vivek Flowers degara mottam hadavidi nadustundi, janalu bivatsanga kontunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, unit 606, Leander, Texas.
7: Dallas లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
8: దొండకాయ, వంకాయ, సొరకాయ,
7: వల్లంబారి ఫార్మ్స్.
8: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
7: వల్లంబారి ఫార్మ్స్.
8: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
7: వల్లంబారి ఫార్మ్స్.
8: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
7: వల్లంబారి ఫార్మ్స్.
8: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
7: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

ఈ సాంగ్ లో బిగ్ బాస్ త్రిగున్ ఉన్నాడు, నేను ఇప్పుడే అది కనిపెట్టాను అనమాట. మరి మీకు ఈ సాంగ్ తెలుసా ముందే, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. సో ఈ త్రిగున్ ఇది అంతా నాకు ఎలా తెలిసిందంటే, యాక్చువల్లీ నేను పెద్దగా బిగ్ బాస్ ని అంతగా ఫాలో అవ్వను, అంటే ఫస్ట్ సీజన్ NTR కోసం చూసాను అనమాట. దాని తర్వాత నుంచి పెద్దగా ఫాలో అవ్వలేదు. బట్ నా ఫ్రెండ్ మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు బాగా ఎక్కిచేసింది. అప్పుడు తను అంటే చూడలేదు కానీ చెప్పి చెప్పి త్రిగున్ గురించి సాగుబట్టింది అనమాట. సో ఎవరు ఈ త్రిగున్ అని చెప్పి అప్పుడు ఆలోచించాను. అండ్ రైట్ నో ఈ సాంగ్ లో నేను చూసాను, ఇంత మంచి సాంగ్ లో కూడా త్రిగుణ యాక్ట్ చేశాడు, సీమ్స్ లైక్ హీస్ అ బిగ్ స్టార్ బయట కూడా అని నాకు అనిపించింది. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను అంటే మనం ఒక గేమ్ ఆడుతున్నాము, నేను హీరో నేమ్ ఆర్ హీరోయిన్ నేమ్ చెప్తాను అండ్ మిగిలిన వాళ్ళవి ఫస్ట్ లెటర్స్ చెప్తాను అండ్ మూవీ ఫస్ట్ లెటర్ చెప్తాను కనిపెట్టాలి అని చెప్పాను. అంటే ఫస్ట్ నేను అందరివి హీరో హీరోయిన్ అండ్ మూవీ అన్నిట్లో ఫస్ట్ లెటర్స్ చెప్తున్నాను, కొంచెం కష్టంగా ఉందని చెప్పి దానికి మార్చేసి ఎవరో ఒకరి పేరు రివీల్ చేసి మిగిలినవి ఫస్ట్ లెటర్స్ చెప్తూ ఉన్నాను. అండ్ ఇందాక నేనేం అడిగానంటే హీరో నేమ్ వచ్చి ఏతో వస్తుంది, హీరోయిన్ వచ్చి రష్మిక అండ్ మూవీ నేమ్ వచ్చి పీతో వస్తుంది అన్నాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే సందీప్ గారు, కళ్యాణ్ గారు అండ్ శ్వేత గారు. ఆన్సర్ ఏంటి అంటే అల్లు అర్జున్ రష్మిక అండ్ మూవీ వచ్చి పుష్ప. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. నెక్స్ట్ ఏంటంటే హీరో వచ్చి నాని, హీరోయిన్ నేమ్ వచ్చి ఎంతో స్టార్ట్ అవుతుంది అండ్ మూవీ వచ్చి ఐతో స్టార్ట్ అవుతుంది. నాని హీరో హీరోయిన్ నేమ్ ఏమో ఎంతో వస్తుంది అండ్ మూవీ వచ్చి ఐతో స్టార్ట్ అవుతుంది. మరి కనిపెట్టేస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి నేను మాట్లాడతాను అబౌట్ దిస్ ఇంట్యూషన్ రియల్ గా ఉంటుందా ఆర్ యాంగ్జైటీ ఉంటుందా అండ్ బాడీ నెవర్ లైస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే మన ఎమోషన్స్ ని మన బ్రెయిన్ కంటే ఎక్కువ మన బాడీలో ఫస్ట్ తెలుస్తాయి అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ నేను వచ్చి ఈ సాంగ్ తర్వాత ఇంట్యూషన్ ఆర్ యాంగ్జైటీ అనే దాని డిఫరెన్స్ ఏంటి, అది మనం ఎక్కడ ఫీల్ అవుతాము ఏంటి, మన గట్ ఫీలింగ్ చెప్తుంది లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, బట్ ఆ గట్ ఫీలింగ్ అంటే ఏంటి, మనం దాన్ని నమ్ముతామా, ఇవన్నీ మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దట్ ఈ సాంగ్ వినండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM హై శ్రీత్రే విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఇందాక ఒక క్లాసిక్ మిస్టేక్ చేశాను అండ్ ఏంటో అనుకుంటున్నాను. కాల్ చేసి అందరు చెప్పారనమాట మనం చేసిన మిస్టేక్ ఏంటో. తప్పర్లేదు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసే పైకి వస్తారు అందరు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నేను ఇందాక నాని అండ్ హీరోయిన్ నేమ్ వచ్చి ఎంత వస్తుంది అండ్ మూవీ వచ్చి అయితే వస్తుంది అన్నాను. అసలు అలాంటి మూవీయే లేదనమాట. హీరో తప్పుగా చెప్పాను, హీరో వచ్చి నితిన్ అండ్ హీరోయిన్ నేమ్ ఎంతో స్టార్ట్ అవుతుంది ఎన్ ఫర్ నో అండ్ మూవీ నేమ్ వచ్చి ఐ తో స్టార్ట్ అవుతుంది. సో నితిన్ అండ్ హీరోయిన్ నేమ్ ఎన్ అండ్ మూవీ వచ్చి ఐ. సో ఇది ఎవరికైనా తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. ఈసారి అయితే కరెక్ట్ గానే చెప్పేశాను అండ్ ఏం చేస్తాం, కొంచెం మూవీ నాలెడ్జ్ తక్కువ ఉంది, కొంచెం కష్టపడి ఈ గేమ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. సో అలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం కామనే. సో ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మీరు పట్టించుకోకుండా నాకు కరెక్ట్ గా నాకు కాల్ చేసి తప్పు చెప్పామని చెప్పారు. సో యా అది సంగతి, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: అఖిల్ మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా దీని మ్యూజిక్ అంతా హిట్ అయింది. అండ్ యు ఆర్ ట్యూనింగ్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను నితిన్ అండ్ హీరోయిన్ వచ్చి ఎన్ అండ్ మూవీ వచ్చి ఐతో వస్తుందని చెప్పి. ఇష్క్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నితిన్, నిత్య మీనన్ అండ్ ఇష్క్ అనమాట. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే దీపక్ అండ్ శ్వేత గారు. సో అది సంగతి. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈసారి కరెక్ట్ గా చెప్తున్నాను, హీరో నాని అండ్ హీరోయిన్ నేమ్ ఎం తో వస్తుంది, ఎం ఫర్ మ్యాప్ అండ్ మూవీ వచ్చి హెచ్ తో వస్తుంది అనమాట, హెచ్ ఫర్ హెలో. సో నాని ఎం హీరోయిన్ ఫస్ట్ లెటర్ అండ్ మూవీ ఫస్ట్ లెటర్ వచ్చి హెచ్ తో వస్తుంది. మరి కనిపెడితే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ మనం బాడీ నెవర్ లైస్ అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో మనకి కొన్ని ఇంట్యూషన్స్ ఉంటాయి అండ్ యాంగ్జైటీ ఉంటుంది. అండ్ చాలా సార్లు ఇట్లా అనుకుంటాం కదా, నాకు గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది లైక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పి అని. సో అసలు ఈ గట్ ఫీలింగ్ ఏంటి అంటే, నేను నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట. సో అందుకే ఒక రీసెర్చ్ చదివాను, హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేం చెప్తుందంటే, మన గట్ అండ్ బ్రెయిన్ కాన్స్టెంట్ గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయంట. అందుకే మనకి కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్స్ కానీ ఇంపార్టెంట్ టాస్క్ ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఎవరికైనా స్టమక్ అప్సెట్ అయిందా, అది దీని వల్ల అనమాట. గట్ ఫీల్ గట్ ఉంటుంది కదా, ఆ గట్ కి కమ్యూనికేట్ అయ్యి సంథింగ్ అప్సెట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం భయంతో ఉంటే అలా లైట్ లైట్ గా బటర్ఫ్లైస్ రావడమో లేకపోతే ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా స్టమక్ లో, అలా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ మన ఓకే, మనం ఈ కాలర్ ని ఆనర్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. హలో, రేడియో సురభి కాల్ చేశారా అండి, మీ పేరు, మీరు ఆనర్ ఉన్నారు? హాయ్ నిహాన్ గారు, చెప్పండి.
1: మృణాల్ ఠాకూర్ అండి, అదే హాయ్ నాన్నమ్మ.
0: యా, కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్ గా చెప్పారు నిహాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ
0: అండి, బాయ్. సో అది ఆన్సర్ అయితే రివీల్ అయిపోయింది. నాని ఎం అంటే మృణాల్ ఠాకూర్ అండ్ హెచ్ అంటే హాయ్ నాన్న. సో చెప్పేశారు ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను, బట్ బిఫోర్ దాట్ నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. సో అట్లా మనకు ఒక గట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ మన ఎమోషనల్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది డైజెషన్ ని ఎఫెక్ట్ చేస్తాయంట. హలో, రేడియో సర్వీస్ కాల్ చేశారు, మీ పేరు? హాయ్ అండి, మీ పేరు?
2: కార్తికేయ.
0: హాయ్ కార్తికేయ, డు యు నో ది ఆన్సర్? నో, యాక్చువల్లీ హీరోయిన్ షుడ్ బి లైక్ ఎం తో స్టార్ట్ అవుతుంది హీరోయిన్ నేమ్. సో ఇట్స్ మృణాల్ అండ్ మూవీ నేమ్ వచ్చి హాయ్ నాన్న. బట్ వెల్ ట్రైడ్, యా వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. సో అది సంగతి. అండ్ అలా గట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మన ఎమోషనల్ స్టేట్ అనేది మన డైజెషన్ ని సమ్టైమ్స్ ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ గట్ కి మన గట్ పవర్ ఏదైతే ఉంటుందో దానికి అలా సిగ్నల్స్ ఉంటాయి అండ్ అది కూడా మన మూడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని చెప్పి ఉంది. అండ్ బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అనమాట. అంటే ఎవ్రీ గట్ ఫీలింగ్ ఇంట్యూషన్ కాదు, సమ్టైమ్స్ అది భయం కూడా అయి ఉండొచ్చు. అండ్ దాని గురించి మనం మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హీరో

పెడితే 9726361966 కి కాల్ చేసండి. ఇది రీసెంట్ గా వచ్చిన మూవీ అండ్ సో యా కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ట్రై చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి ఫ్రమ్ ది మూవీ రెడీ.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM హెచ్ 3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ సో యా, మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ బాడీ నెవర్ లైస్, అంటే మన బాడీ కూడా మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇమోషన్స్ రిలేటెడ్ లో ఇస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ అలాగే నేను హీరో హీరోయిన్ అండ్ మూవీ నేమ్స్ ఫస్ట్ లెటర్స్ చెప్తాను అండ్ కరెక్ట్ గా మూవీ ఏదో గెస్ట్ చేయాలని చెప్పి ఆడుతూ ఉన్నాము. అండ్ ఇందాక నేను కొంచెం కష్టంగా చెప్పాను, హీరో ఏ హీరోయిన్ వి అండ్ మూవీ వచ్చి ఈతో వస్తుంది అని చెప్పాను, విచ్ ఇస్ అ లిటిల్ డిఫికల్ట్. సో నేను హీరో నేమ్ రివీల్ చేసేస్తాను. హీరో వచ్చి ఆనంద్.

0: దేవరకొండ అండ్ హీరోయిన్ వి అండ్ మూవీ వచ్చి ఇది చాలా ఈజీ ఇంకా కనిపెట్టడానికి. సో తెలిస్తే కాల్ చేసేయండి అండ్ లేకపోతే నేను నెక్స్ట్ వచ్చే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుకుందాము. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ది సీజన్ ఆఫ్ జ్యువెలరీ ఈస్ హియర్, ది సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఈస్ హియర్. సో గోల్డ్ 22-క్యారెట్ జ్యువెలరీ, అన్కట్ డైమండ్స్, పాల్కీ అండ్ ప్రెషియస్ జమ్ జ్యువెలరీ మీద మేకింగ్ ఛార్జెస్ పై అప్ టు 50% వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ డైమండ్స్, ప్రెషియస్ జమ్స్ అండ్ పోల్కి వాల్యూ పై అప్ టు 40% ఆఫ్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే 916 గోల్డ్ ఎక్స్చేంజ్ పై 0 డిడక్షన్ అండ్ 8 grams గోల్డ్ కాయిన్స్ పై నో మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ ఆఫర్ అయితే నవంబర్ 8 వరకు అనమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు విజిట్ చేసేయచ్చు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 5811 ప్రెస్టన్ రోడ్, ఫ్రిస్కో. సో అది సంగతి. అండ్ సో మనం మాట్లాడుకుందాం అబౌట్ మన బాడీ నెవర్ లైస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. గట్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇంట్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ప్రతి గట్ ఫీలింగ్ కూడా ఇంట్యూషన్ కాదు, కొన్నిసార్లు అది భయం కూడా అయి ఉండొచ్చు అన్నాను. మరి అదేంటి, దానికి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానమాట. అంటే డేట్ గురించి మాట్లాడుతూ చెప్తాను, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం లవ్ ని రిలేట్ చేయాలి కాబట్టి డేట్ గురించి మాట్లాడుతూ చెప్తాను. బట్ బిఫోర్ దాట్ గుర్తుంది కదా, హీరో వచ్చి ఆనంద్ ఎవరికొండ, మూవీ వచ్చి ఈతో స్టార్ట్ అవుతుంది అండ్ హీరోయిన్ నేమ్ వచ్చి వీతో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసేయండి. ఇప్పుడైతే కొన్ని కమర్షియల్స్ వస్తాయి, కమర్షియల్స్ తర్వాత నేను వచ్చి ఆన్సర్ రివీల్ చేసేసి ఇంకొక కొత్త క్వశ్చన్ అడుగుతాను. వింటున్నాను
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchidam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిషం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిషం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
9: So welcome back and you are tuned into Radio Surabhi 107.9 FM HD3 with me Sushma, only on non-stop fun every Monday 7 to 9 PM. And manaki inkoka 1 hour undi right now mana Surabhi clock lo aithe 8 hours 4 minutes avutundi. And yes, nenu indaka adigaanu Anand Devarakonda ani cheppesi, and answer enti ante Anand Devarakonda heroine name Vito annanu, Vaishnavi, and ee movie aithe epic anamata. So adi sangathi. And next question kuda adigestanu. Next entante hero name vachi A tho start avutundi and heroine name vachi P tho start avutundi and P for pot and మూవీ వచ్చి ఎం తో స్టార్ట్ అవుతుంది. సో హీరో నేమ్ వచ్చి ఏ తో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ వచ్చి పూజా హెగ్డే, అండ్ మూవీ అయితే ఎం తో స్టార్ట్ అవుతుంది. మన ఆన్సర్ తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయండి. అండ్ సో నేను ఈ సాంగ్ తర్వాత వచ్చి మన ఇంట్యూషన్ గురించి, గట్ ఫీలింగ్ గురించి మాట్లాడతాను. అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

தமிழ்நாடு ரேடியோ சுரபி 107.9 FM HD3 வித் மீ அஜய் சுஷ்மா. அண்ட் இந்தக்கு நேன் அடிகானு ஹீரோ நேம் அயிதே ஏ தோ ஸ்டார்ட் அவுதுந்தி, அண்ட் ஹீரோயின் வச்சி பூஜா ஹெக்டே, அண்ட் மூவி நேம் வச்சி எம் தோ ஸ்டார்ட் அவுதுந்தி, எம் ஃபார் மேப். சோ இன்கா கரெக்ட் ஆன்சர் அயிதே ராலேது, சாலா மந்தி ட்ரை சேசாரு பட் கரெக்ட் ஆன்சர் ராலேது. சோ மனம் நேன் ஈ செக்மெண்ட் கம்ப்ளீட் சேசா லோபு அபௌட் இன்ட்யூஷன் ஆர் ஆங்ஸைட்டி. எவரைனா மனக்கு கால் சேசி செப்தாரேமோ சூதாம் கரெக்ட் கா, லேகபோதே தர்வாத நேனே ஆன்சர் ரிவீல் சேசிஸ்தானு. அண்ட் சோ யா, நேன் இந்தக்கு ஒக எக்ஸாம்பிள் செப்தானு அன்னான் கதா. சோ ஃபார் ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఒక అమ్మాయి ఫస్ట్ డేట్ కి వెళ్తుంది అనుకోండి, స్టమక్ లో బటర్ఫ్లైస్ ఉంటుంది. సో డస్ దట్ మీన్ షీఈస్ ఇన్ లవ్? కాదు కదా. మేబీ షీఈస్ ఎక్సైటెడ్, ఆర్ మేబీ షీఈస్ నర్వస్, ఆర్ మేబీ తనకి భయంగా ఉందేమో దట్ షీఈస్ నాట్ ఫీలింగ్ సేఫ్ అని చెప్పి, ఆర్ మేబీ జస్ట్ కొత్త వాళ్ళని కలుస్తున్నా అని చెప్పేసి ఒక అన్సర్టనిటీ అయి ఉండొచ్చు. సేమ్ ఫిజికల్ సెన్సేషన్ బట్ చాలా మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బటర్ఫ్లైస్ వస్తే అబ్బా ఇది లవ్వే అని డిసైడ్ అవ్వకండి. అండ్ మిమ్మల్ని మీరు అడగండి, లైక్ am I really excited about this person or just nen anxious ga unnanu that em jaragabothundi ani cheppesi anedi aalochinchukondi. And sometimes endante mana body iche reactions ante like మన ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ప్రెడిక్టింగ్ ఎనీ ఫ్యూచర్ అనమాట. అంటే ఆ టైంలో మనం ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చి లైక్ ఎమోషనల్ పెయిన్ అనేది ఉంటుంది కదా, అది యాక్చువల్ గా హర్ట్ చేస్తుందా మన హార్ట్ ని అని చెప్పి మాట్లాడుకుందాం. అంటే ఒక సర్ప్రైజింగ్ సైకాలజీ ఫ్యాక్ట్ కూడా ఉందన్నమాట దీనికి. దానిలో ఏంటంటే 2011 లో ఒక రీసెర్చర్స్ కొంతమంది కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. అండ్ దానిలో ఏం చెప్పారంటే, రీసెంట్ గా బ్రేకప్ అయిన పీపుల్ కి వాళ్ళ ఎక్స్ ఫోటోగ్రాఫ్, అంటే ఎక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూపించి ఆ రిజెక్షన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించుకున్నారంట. అండ్ వాళ్ళు ఈ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ పీపుల్ బ్రెయిన్స్ ని, బ్రెయిన్ స్కానింగ్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకేమనిపించిందంటే, ఫిజికల్ పెయిన్ ప్రాసెసింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే కొన్ని బ్రెయిన్ రీజియన్స్ ఎమోషనల్ రిజెక్షన్ అప్పుడు కూడా యాక్టివ్ అయ్యాయి అని చెప్పి వాళ్ళు కనిపెట్టారంట. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంటే ఒక పర్సన్ మనల్ని ఫిజికల్ గా హర్ట్ చేయకపోయినా ఎమోషనల్ గా హర్ట్ చేస్తే అది మన ఫిజికల్ బాడీ పెయిన్ కి కూడా కొంచెం రిలేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఎగ్జాక్ట్ గా సేమ్ కాకపోయినా దెర్ ఈస్ ఎన్ ఓవర్ ల్యాప్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పి అన్నారనమాట. సో అందుకే మనకి బ్రేకప్ అయ్యాక చాలా మందికి ఎపెటైట్ తగ్గిపోతుంది, నిద్ర పట్టదు చాలా మందికి, అండ్ చెస్ట్ హెవీగా అనిపిస్తుంది. అంటే సో ఇవన్నీ ఎమోషన్సే, బట్ సమ్వేర్ మనం ఫిజికల్ గా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో అది సంగతి. అంటే బాడీ, అంటే మన ఎమోషన్స్ కి ప్రతిదానికి మన బాడీలో ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మన బాడీ చెప్పేది మనం వినం అంతే. సో అది లాస్ట్ కి ఎక్కడికో వెళ్లేంత వరకు మనం బాడీని పెద్దగా పట్టించుకోము, మన బాడీ ఇచ్చే ఇండికేషన్స్ ని పట్టించుకోకుండా ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ నేను వచ్చి యాంగ్జైటీ అండ్ సర్వైవల్ మోడ్స్ గురించి మాట్లాడతాను. అండ్ దానికంటే ముందు నేను ఇందాక అడిగాను హీరో నేమ్ వచ్చి ఏతో స్టార్ట్ అవుతుంది అన్నాను, అంటే అఖిల్ అండ్ పూజా హెగ్డే, అండ్ మూవీ వచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్, సారీ హీరో నేమ్ వచ్చేసి నాగార్జున, హీరోయిన్ నేమ్ వచ్చి ఎల్ తో స్టార్ట్ అవుతుంది, ఎల్ ఫర్ లవ్. అండ్ మూవీ అయితే ఎస్ తో స్టార్ట్ అవుతుంది. సో నాగార్జున హీరోయిన్ నేమ్ వచ్చి ఎల్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ మూవీ నేమ్ వచ్చి ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఈ కాంబినేషన్ లో మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, బట్ నా మాటలకు అర్థాలు అయితే స్ట్రైట్ గానే ఉంటాయి. వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను హీరో వచ్చి నాగార్జున, హీరోయిన్ నేమ్ వచ్చి ఎల్ తో స్టార్ట్ అవుతుంది అండ్ మూవీ నేమ్ వచ్చి ఎస్ తో స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అండ్ కొంతమంది ట్రై చేశారు కానీ కరెక్ట్ గా రాలేదు, సో ఇంకా వెయిట్ చేద్దాం ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో. అండ్ అలాగే నేను మాట్లాడతాను అన్నాను కదా, అంటే యాంగ్జైటీ అండ్ బాడీకి ఒక సర్వైవల్ మోడ్ ఉంటుంది అని చెప్పేసి, సో దాన్ని ఏమంటారంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే బేసిక్ గా మీరు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేస్తున్నారు అనుకోండి, సడన్ గా ఒక ఫాస్ట్ గా ఒక కార్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు కామ్ గా నిలబడి లెట్ మీ అనలైజ్ దిస్ సిచ్యువేషన్ అని అనుకుంటారా? లేదు కదా. అంటే మన హార్ట్ బీట్ ఫాస్ట్ గా అవుతుంది, మజిల్స్ అలర్ట్ అయిపోతాయి అండ్ బాడీ ఇమీడియట్ గా రియాక్షన్ ఒకటి ఇస్తుంది. ఎందుకంటే మన స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చెప్తూ ఉంటుంది దట్ ఓకే డేంజర్ వస్తుంది అని చెప్పి అది ఒక రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. బట్ మన బ్రెయిన్ మాత్రం సమ్ టైమ్స్ ఆఫీస్ డెడ్ లైన్ ని కూడా ఇదే ఏమంటారు స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ లాగా, లేకపోతే ఇదే డేంజర్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో మండే మార్నింగ్ మేనేజర్ గాని లెట్స్ కనెక్ట్ అనగానే అబ్బో ఏంటిది మండే మార్నింగ్ మెసేజ్ చేశాడు అని చెప్పి మన మైండ్ ఒక్కొక్కసారి నార్మల్ డిస్కషన్ అయి ఉండొచ్చు అని చెప్పినా కూడా మన బాడీ మాత్రం ఓ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అని చెప్పి చెప్తుంది అనమాట. సో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రెస్ రెస్పాన్సెస్ అనేవి హార్ట్ రేట్ ని అండ్ బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసేసి పెంచేసి మన బాడీని యాక్షన్ కోసం ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీడే ఇలానే జరుగుతూ ఉందనుకోండి, ఆలోచించండి, ఆఫీస్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, సో మనం ఫిజికల్ గా సేఫ్ గా ఉన్నా కూడా బాడీ అనేది రిపీటెడ్ గా స్ట్రెస్ రెస్పాన్స్ లోనే నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే కొన్నిసార్లు వెకేషన్ కి వెళ్ళినా కూడా సమ్ టైమ్స్ రిలాక్స్ అవ్వలేకపోతాము. అండ్ సమ్ టైమ్స్ అలా మనకి రిలాక్స్ అవ్వగలం అనుకుంటే మాత్రం వెళ్ళాలి. అండ్ నేనేమనుకుంటున్నానంటే బిజీగా ఉండడం మనకు అలవాటు అయిపోయింది, బట్ రిలాక్స్ అవ్వడం మాత్రం ఇంకా అలవాటు అవ్వలేదు ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో. అండ్ దాట్ ఈస్ సమ్హౌ ఎఫెక్టింగ్ అవర్ ఎమోషన్స్ అండ్ ఆల్టర్నేటివ్ గా మన బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలా ఎవరైనా వెకేషన్స్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. నాకు తెలిసి అందరూ వెకేషన్స్ కి వెళ్తూ ఉన్నారు. అండ్ ఈ రోజు ఐ థింక్ ఇట్స్ ఫెడరల్ హాలిడే కూడా కదా, కొలంబస్ డే. అందరికీ లేదు, మాలాంటి వాళ్ళకి లేదనమాట. బట్ ఎవరికైనా హ్యాపీగా ఎవరికైనా లీవ్ ఉంటే, ఎవరికైనా హాలిడే ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి బ్రో, మాకు అంత అదృష్టం లేదు. బట్ ఫాల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ వెకేషన్స్ వెళ్తున్నారు, మంచి మంచిగా అందరూ కలర్స్ కలర్స్ చూస్తున్నారు. మేము కూడా ఎప్పుడు చూస్తామో ఆ కలర్స్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. నేను కూడా వెకేషన్ కి వెళ్ళి అలా చూస్తాను. బట్ మీరైతే ఈ సాంగ్ వినండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక అడిగాను నాగార్జున అండ్ హీరోయిన్ నేమ్ ఎల్ తో స్టార్ట్ అవుతుంది అండ్ మూవీ ఎస్ తో స్టార్ట్ అవుతుంది అండి. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే హర్ష గారు అండ్ శివ గారు. సో ఆన్సర్ ఏంటి అంటే నాగార్జున, లావణ్య త్రిపాఠి అండ్ సౌ గడే చిన్ని నాయన. సో అది సంగతి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అబౌట్ అంటే సైకాలజీలో ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే అంటే లైక్ డెసిషన్ మేకింగ్ అనేది మనందరికీ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ మన బాడీ కూడా ఆ చాయిస్ ని ఆ డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి, మన మైండ్ సెట్ ఒకటే కాదు అని చెప్పి అనుకుంటున్నాను. దీనికి న్యూరో సైంటిస్ట్ ఆంటోనియో డెమాసియో అనే ఒక ఫేమస్ పర్సన్ ఒక ఐడియా ప్రపోజ్ చేశారనమాట. ఆయన ఏం చెప్పారంటే సొమాటిక్ మార్కర్ హైపోథెసిస్ అని చెప్పారు. సో ఇదేదో కొంచెం కష్టంగానే ఉంది, నేను కూడా గూగుల్ చేశాను సొమాటిక్ మార్కర్ హైపోథెసిస్ అంటే ఏంటి అని చెప్పి. సో సింపుల్ గా చెప్పాలంటే మన ప్రీవియస్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్ డెసిషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ బాడీ అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనకి బాడీలో కొన్ని ఫీలింగ్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి అని చెప్పి చెప్పారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ డీల్ లో ప్రీవియస్ గా ఏదైనా లాస్ చూసాం అనుకోండి, కొన్ని ఇయర్స్ ఆగిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఏదైనా వస్తే మనం బిజినెస్ పెట్టాలనుకుంటే మనకి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సే గుర్తొస్తూ ఉంటుంది అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మన బ్రెయిన్ ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ తో రిలేట్ చేస్తూ ఉంటుంది అండ్ అది రిలేషన్షిప్ లో కూడా అలానే ఉంటుంది. సో అట్లా మన బాడీ సెన్సేషన్స్ అనేవి జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట, లైక్ ఇంతకు ముందు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి. అండ్ సమ్ టైమ్స్ అవి మనకి యూస్ఫుల్ వార్నింగ్స్ ఇస్తాయి అండ్ సమ్ టైమ్స్ అవసరం లేని భయం కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గుడ్ డెసిషన్ అనేది బోత్ ఎమోషనల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ బట్టి ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ సో రైట్ నౌ మీరేమనుకుంటున్నారు డ్రైవింగ్ చేస్తూ, ఐ మీన్ డ్రైవింగ్ చేస్తుంటే ఐస్ క్లోజ్ చేయకండి, డ్రైవింగ్ చేయకుండా ఉంటుంటే ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకుని ఆలోచించండి. అంటే లైక్ ఒకసారి ఆలోచించండి, లైక్ ఇప్పుడు రైట్ నౌ మీ లైఫ్ లో ఏది మిమ్మల్ని ఎక్కువ బాదర్ చేస్తుంది, కెరియర్ ఆ, రిలేషన్షిప్ ఆ, ఫ్యామిలీ ఆ, లేదా ఫ్యూచర్ ఆ అని చెప్పేసి. అండ్ సమ్ టైమ్స్ కళ్ళు మూసుకుని అలా ఆలోచించినప్పుడు మనకి ఏదో ఒక బ్రీతింగ్ ఫాస్ట్ గా రావడం, స్టమక్ లో టెన్షన్ రావడం ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ సంథింగ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని బాగా ఏది ఆనంద పెడుతుంది, దట్ సంథింగ్ దట్ జెన్యున్లీ మేక్స్ యూ హ్యాపీ అని ఆలోచించండి. మేబీ మీ చైల్డ్హుడ్ మెమరీస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫేవరెట్ సాంగ్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ ఎ పర్సన్ యూ లవ్, ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఏమైనా చేంజ్ అనేది వస్తున్నట్లు అబ్జర్వ్ చేశారా? అంటే ఏదో హ్యాపీనెస్ వస్తుంది, నాస్టాల్జియా వస్తుంది, అంటే డిఫరెంట్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఇదేం టెస్ట్ కాదు, అంటే జస్ట్ మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మనకి ఏ ఎమోషన్ ఎలా బాడీలో ఫీల్ అయ్యేలాగా చేస్తుంది అనేది ఒక జస్ట్ అవేర్నెస్ ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా మీకు అలా అనిపించినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ ఆలోచించడం ఇలాంటివి ఆపేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటున్నాం అండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ప్యాలెస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
6: దొండకాయ, వంకాయ, సొరకాయ,
5: వల్లెంబారి ఫార్మ్స్.
6: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
5: వల్లెంబారి ఫార్మ్స్.
6: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
5: వల్లెంబారి ఫార్మ్స్.
6: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
5: వల్లెంబారి ఫార్మ్స్.
6: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
5: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
7: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You are tuned into Radio Surabhi 107.9 FM HD3 with me, RJ Sushma. And yes, so manam maatladukuntunnamo about mana body ichche science gurinchi, and manam konni saarlu ignore chestu untamo, and a body ichche science mana emantaru బ్రెయిన్ కి రిలేట్ అయి ఉంటుంది, ఐ మీన్ లైక్ మనం ఎమోషన్స్ కి రిలేట్ అయి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ అలాగే మనం ఒక గేమ్ కూడా ఆడుతూ ఉన్నాము. సో ఆ గేమ్ ఏంటి అంటే నేను హీరో నేమ్ కానీ హీరోయిన్ నేమ్ కానీ చెప్తాను, అండ్ మిగిలినది ఫస్ట్ లెటర్స్ చెప్తాను అనమాట మూవీ నేమ్ లో అండ్ హీరో ఆర్ హీరోయిన్ నేమ్ లో. అండ్ మీరు కనిపెట్టాలి ఆ మూవీ నేమ్ అని అడుగుతూ ఉన్నాను. అండ్ సో నెక్స్ట్ నేనేం అడుగుతున్నానంటే హీరో వచ్చేసి వరుణ్ తేజ్, అండ్ హీరోయిన్ నేమ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ మూవీ నేమ్ అయితే ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది. కనిపెట్టేస్తారని అనుకుంటున్నాను. వరుణ్ తేజ్ మూవీ హీరో, అండ్ హీరోయిన్ నేమ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది, మూవీ అయితే ఎఫ్ తో వస్తుంది. మరి తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇందాక మనకి ఒక రిక్వెస్ట్ సాంగ్ అయితే ఉంది, హర్ష గారు చెప్పారు, బట్ నేను వెతుకుతున్నాను కానీ నాకు ఇంకా దొరకలేదండి. సో మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తే నేను ఎగ్జాక్ట్ గా మూవీ నేమ్ మర్చిపోయాను అనమాట, మండే బ్రెయిన్ కొంచెం పనిచేయట్లేదు. సో ఈసారి తెలుసుకోని తప్పకుండా ప్లే చేసేస్తాను. బట్ హర్ష గారితో మాట్లాడే కంటే ముందు మీరు ఈ సాంగ్ వినండి. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.
1: ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, జడలు వేసుకుని అమ్మాయిలు ఎక్కుంటాడు.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా అండ్ హర్ష గారు. మీరు చెప్పిన సాంగ్ నాకు దొరికేసిందండి. ఎస్, సో మాట్లాడే ముందే దొరికేసింది. ఏంటో నాకు ఈ సాంగ్ దొరకడం నాకు కూడా కొంచెం అంటే కష్టపడ్డాను. ఇంత నుంచి ఇంటా అని ఆలోచించాను, నా బ్రెయిన్ షార్ప్ చేసేసి కొంచెం గుర్తు చేసుకున్నాను. అండ్ సో నేను ఇందాక అడిగాను హీరో వరుణ్ తేజ్ అండ్ హీరోయిన్ నేమ్ అయితే ఎస్ తో వస్తుంది, మూవీ ఎఫ్ తో వస్తుంది అన్న కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. బట్ ఐఎమ్ స్టిల్ కీపింగ్ ఇట్ ఇంటాక్ట్. ఎవరైనా ఆన్సర్ చేద్దాం అనుకుంటే ఆన్సర్ చేసేయచ్చు మీరు 9763619. అండ్ బిఫోర్ వీ గో మనం మాట్లాడుకోవాలి అబౌట్ DFW హిందూ టెంపుల్ ఇన్ ఇర్వింగ్. సో మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసేస్తున్నారు టు సెలబ్రేట్ సరన్ నవరాత్రి మహోత్సవం అక్టోబర్ 11th నుంచి 20th వరకు అనమాట. డైలీ లలిత సహస్రనామ పారాయణం జరగబోతుంది 6:30 నుంచి 7:30 PM వరకు. అండ్ అలాగే స్పెషల్ కుంకుమార్చన అక్టోబర్ 17th జరుగుతుంది ఈవినింగ్ 5:30 అండ్ అక్షరాభ్యాసం అక్టోబర్ 16th జరుగుతుంది అట్ 6 PM అండ్ డైలీ రాస్ గర్భా అట్ 8:30 PM జరుగుతుంది. దుర్గాష్టమి అండ్ చండీ హోమం 18th జరగబోతుంది అట్ 9 AM అండ్ 3 PM అండ్ రామ్లీల అండ్ రావణ్ దహన్ 20th అక్టోబర్ జరగబోతుంది 6:30 PM ఈవినింగ్ అనమాట. సో అది సంగతి DFW హిందూ టెంపుల్ ఇన్ ఇర్వింగ్ ఇన్వైట్స్ యూ టు సెలబ్రేట్ శరన్ నవరాత్రి మహోత్సవం, అది సంగతి. అండ్ సో క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, వరుణ్ తేజ్ హీరోయిన్ నేమ్ ఎస్ అండ్ మూవీ నేమ్ ఎఫ్. సో కనిపెడితే 9763619 కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే హర్ష గారి కోసం ఈ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో మనం సైన్ ఆఫ్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చేసింది ఈ మండేకి. అండ్ ఇందాక నేను అడిగాను హీరో నేమ్ వరుణ్ తేజ్ అండ్ హీరోయిన్ నేమ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది మూవీ, నేమ్ ఎఫ్ తో వస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ వరుణ్ తేజ్, సాయి పల్లవి, ఫిదా ఇస్ ది రైట్ ఆన్సర్. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది దీపక్, కళ్యాణ్ గారు అండ్ స్వర్ణ గారు. సో అది సంగతి. అండ్ అలాగే నేను మాట్లాడుతూ ఉన్నాను కదా ది బాడీ నెవర్ లైస్ అని, అంటే మన బాడీ మనకి కొన్ని చెప్తాది, అంటే ఇమోషన్స్ అండ్ మన పెయిన్ కానీ మనకి వచ్చే డిఫరెంట్ ఇమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ మన బాడీలో కూడా ఫీల్ అవుతూ ఉంటాము, బట్ ఇట్స్ జస్ట్ దట్ మనం ఫిజికల్ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా. సో అట్లాగా నేను ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హార్ట్ బ్రేక్ అనే దానికి ఫిజికల్ సెన్సేషన్స్ ఉండొచ్చు. లైక్ నిజంగా మనకి హార్ట్ బ్రేక్ అంటే చెస్ట్ లో లైట్ గా పెయిన్ ఉంటుంది, అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం చెస్ట్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ చేస్తాము. అండ్ హ్యాపీనెస్ వస్తే బాడీ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తాము. యాంగ్జైటీ వస్తే కొంచెం మజిల్స్ టెన్స్ అయిపోతాయి. అండ్ గట్ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే బేసిక్ గా మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ని, అది భయం అయినా ఉండొచ్చు ఎక్సైట్మెంట్ అయినా ఉండొచ్చు, వాటితో కనెక్ట్ చేసి మనకి ఇస్తుంది సిగ్నల్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే బాడీ అనేది మన వరల్డ్ లో జరిగిన ప్రతిదీ నిజమే అని చెప్పదు, బట్ సమ్ టైమ్స్ మనం ఎక్స్పీరియన్స్ అంటే మన లోపల ఎమోషన్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ సిచ్యువేషన్ లో. సో అలాగే ఒక రిలేషన్షిప్ లో యాంగ్జైటీ ఉంది అంటే అది రాంగ్ పర్సన్ అని చెప్పి వెంటనే డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఒక న్యూ ఆపర్చునిటీ ఏదైనా ఉండి దానికి స్టెప్ ఇన్ అయ్యే ముందు మనకి ఏదైనా భయం వస్తే వెంటనే అమ్మో ఇదేమన్నా రాంగ్ డెసిషనా అని భయపడాల్సిన అవసరమో లేదు. సో అలా ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చి మనం రిపీటెడ్ గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే ఆ ఫీలింగ్ అనేది కంప్లీట్ గా ఇగ్నోర్ చేయకండి, బికాస్ మైండ్ అనేది మన ఎమోషన్స్ ని బట్టి, మనం ఆ టైంలో మన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మన బాడీకి కొన్ని సెన్సేషన్స్ ఇస్తాయి కాబట్టి కొన్నిసార్లు వాటిని కూడా పట్టించుకోవాలి. సో వినండి, విన్నదాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మీరు రియాక్ట్ అవ్వండి. అండ్ సమ్ టైమ్స్ మనం అందరినీ మన లైఫ్ లో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ మనల్ని మనం తక్కువ అర్థం చేసుకుంటాము, మనల్ని మనం తక్కువ కేర్ చేసుకుంటాము. అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని సపరేట్ గా చూస్తాము, బట్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. మన మెంటల్ హెల్త్ బాగుంటే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి మొత్తం నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫిజికల్ వెల్నెస్ కోసం అని చెప్పేసి బాడీ చెకప్లు వాటికి వీటికి వెళ్తూ ఉంటాం, అలాగే మెంటల్ వెల్నెస్ కూడా మనం చూసుకోవాలి. మైండ్ లో మనకి బాగాలేకపోతే ఆబ్వియస్ గా మన బాడీలో కూడా సిగ్నల్స్ ఉంటాయన్నమాట. అపెటైట్ లూజ్ అవ్వడం గానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం గానీ, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మెంటల్ హెల్త్ ని కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేసుకోండి. అండ్ అదన్నమాట సంగతి. సో మైండ్ అనేది మనకి స్టోరీస్ ని చెప్తూ ఉంటది, అండ్ బాడీ అనేది మనకి ఫిజికల్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని విని, అది చెప్పే స్టోరీస్ ని వినాలి, అండ్ అది పంపించే సిగ్నల్స్ ని కూడా మనం చూసుకొని మనకి ఏది కరెక్ట్ అనేది చూసుకోవాలన్నమాట. అండ్ డోంట్ ఇగ్నోర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ షోలో. సో మరి నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడదాము అంటే నాకు అనిపించింది 2019-2020 బేసిక్ గా 2020 ముందు లైఫ్ ఒకలా ఉంది అండ్ ఆఫ్టర్ 2020 లైఫ్ ఒకలా ఉంది అని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు అండ్ ఎందుకు అలా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
6: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏ You name it, we got it. And that too, just one stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552 వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదుర.com

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
1: హలో డాలర్స్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: celebration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్. వి నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ యామ్ రామ్ గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వి ఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగోసింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
5: వీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: ఐ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: I am Ramgopal Varma.
5: అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: skills, calibration knowledge to meeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: స్వామి శరణమయ్యప్ప.

0: ఐ యామ్ రాము పాల్ వర్మా. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునే ఇస్తాం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగుని ఇస్తాం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: From chaos to clarity, your day begins with 100 notifications.

0: Calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ, అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: అట్లా నవ్విసి స్పార్క్ మాకే బాబు.
5: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
4: ఎవడి డప్పుడు కొట్టండి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
0: రేడియో సురభి.
5: రేడియో సురభి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

కూడా ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకని చెప్పనే లేదు.

0: జీవితం అనుకునే చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. Hey, Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you!

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. వి నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్
3: వీగన్? హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Kavintalaki kerintalaki era address. Radio Surabhi.
3: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas, America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: ఐటమ్స్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 101.9 HT3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా కూడా.
9: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: Kavintalaki kerintalaki era address Radio Surabhi.
4: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge to niku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎంఆర్ కి పనీర్ టిక్కా, చమిక పరాటా.
9: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
10: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
8: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: Kavintalaki kerintalaki era address Radio Surabhi.
5: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాఠా.
12: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
11: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
14: Kavintalaki kerintalaki era address Radio Surabhi.
7: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge to niku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బై లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాఠా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గోట్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: Kavintalaki kerintalaki era address Radio Surabhi.
5: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas, America lo telugunestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: skills, calibration, knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
10: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
8: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: Kavintalaki kerintalaki era address. Radio Surabhi.
5: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas, America lo telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎంఆర్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
10: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
11: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
9: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
12: Kavintalaki kerintalaki eraf address Radio Surabhi.
5: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
13: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: skills, calibration knowledge to meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajiraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajiraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HT3 is your channel. BNRJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
9: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
7: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: Tavintalaki kerintalaki era address. Radio Surabhi.
5: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas, America lo telugunestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాటా కూడా.
11: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
11: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
10: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
12: Kavintalaki kerintalaki. Era address, Radio Surabhi.
6: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
13: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
14: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: or call Nanda G3 at 919-491-4514.
1: Chapman sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, misbella ba, cheese dosa, pani dosa, honey chili, garlic, lotus and amki pani tikka, chami kava parata.
2: Huh? In the bro, gandhi yeppi no, na specials maatram ayadi na.
1: Inka onne, Chapman tara, meera padena authentic vegetarian, Jain or vegan food crave chest narante. Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.
3: Boring long drives ski. Tiring work hours ski. Work at a solution. Radio Surabhi. Americano Telugu Nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ప్యాలెస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
9: దొండకాయ, వంకాయ, సొరకాయ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
8: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్. మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్. డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8th. టర్మ్స్ అండ్ కండిషన్స్. Supply Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places.
4: Villali veerane veeramani gantale villali veerane veeramani gantale

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekkuva avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: Dallas లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
6: దొండకాయ, వంకాయ, సొరకాయ,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: మల్లెలు, బటన్ రోసెస్, లోటస్, గన్నేరు,
5: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, vegetables, flowers, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
0: Tick, tick. Radio Surabhi time check. Studio low time, 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: Guilty, Your Honor. Guilty of good taste.
4: Yes.
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.

0: తత్త పరిగణ వచ్చే ఆషాఢంలో దిత్త తిరిగిట
1: కార్తీకంలో తత్త పరిగణ వస్తే హేమంతంలో దిత్త తిరిగిట
0: నీ గుండె గుప్పిండు విప్పాలి రే ప్రేమ సందేహ రేఖాదిరే
1: మంత్రాలు తంత్రాలు మాయాలి రే ప్రేమ సూత్రాల కావ్యాలు.

0: create a cleaner, safer community for everyone.
1: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste. Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babaji.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ us, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

Francisco. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
9: దొండకాయ, వంకాయ, సొరకాయ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
8: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్ శ్రీనివాస
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear.

హలో నమస్కారం, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. You are listening to Radio Surabhi 107.9 FM HD3, a language you love, the voices you trust. Radio Surabhi sounds like home. So, munduga mee andarki ma Radio Surabhi taraf nunchi Sharan Navaratri subhakankshalu. Aithe ee roju mana ee classical Tuesdays navaratri special undabothundi and mana first segment eppatlaagane mee andarki telusu. ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో మనము ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ ఆల్వేస్ డెడికేటెడ్ టు అవర్ ఓన్ శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతం కి డెడికేటెడ్ మన ఫస్ట్ సెగ్మెంట్. చక్కటి కృతులు, కీర్తనలు వింటూ, వాగ్యకారులను తలుచుకుంటూ, రాగాలు ఆ కృతుల వెనక ఉన్నటువంటి ఆ భావం అవన్నీ కూడా మాట్లాడుకుంటూ చక్కగా ఈ గంట సేపు మనము శాస్త్రీయ సంగీతం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు నేను నవరాత్రి సందర్భంగా ఫస్ట్ మీకు వినిపించాలనుకుంటున్నటువంటి పాట అమ్మవారికి అంకితం. ముందుగా ఆ పాట వినేద్దాం, పాట విన్న తర్వాత ఆ కృతి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం.

శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి అంటే శ్రీచక్రం లేదా శ్రీయంత్రం. భక్తి స్వరూపిణిలైన శ్రీవిద్య, లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచించే యంత్రం. ఈ మనమిప్పుడే విన్నటువంటి ఈ కృతి శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి అనేది అగస్త్య మహర్షి రచించారు. అంటే ఆలోచించండి, ఎంత పాతది, ఎంత పురాతనమైనటువంటి కృతి, ఎంత ఏన్షియంట్ కృతి అగస్త్య మహర్షి చే రచింపబడింది అంటే ఇది. అండ్ రాగమాలికలు రచించారు. అండ్ సంస్కృతం మరియు తమిళ భాషలలో ఉంటుందన్నమాట. కొద్దిగా సంస్కృత భాషలో ఉంటే కొద్దిగా తమిళ భాషలో ఉంటుంది కృతిలో మొత్తం అంతా కూడా. సో అంత అందమైన కృతి మనం వినేశాము. అయితే ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న, అసలు మీరు ఎప్పుడైనా ఒక పాట వింటూ ఆ పాట అయిపోయిన తర్వాత కూడా అదే ఫీలింగ్ నుంచి బయటికి రాలేకపోయారా? పాటలోని ఒక స్వరం మళ్లీ మళ్లీ గుర్తొస్తుందా మీకు? లేదా ఏదైనా కీర్తన విన్నప్పుడు తెలియకుండానే కళ్లు మూసుకుని ఆ సంగీతంలో లీనమైపోయారా? అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? అలాంటి అనుభవం కనుక మీకు ఉంటే యూ ఆల్రెడీ నో ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. ట్రస్ట్ మీ అండి, ఇట్స్ జస్ట్ సో మ్యాజికల్. మ్యూజిక్ అనేది ఇట్స్ జస్ట్ సో మ్యాజికల్. సరే, ఇప్పుడు ఇంకొక అందమైన పాట.

ఇంత అందమైన త్యాగరాజస్వామి వారి కీర్తన విన్న తర్వాత మనము తప్పకుండా మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే సంగీతం అంటే కేవలం స్వరాలు మాత్రమే కాదండి. మనం పాడే ఆ స్వరాలు వాటి మధ్య ఉండేటువంటి ఆ నిశ్శబ్దం ఉంటుంది చూసారా, అండ్ ఆ స్వరాలని పలికించే విధానం, అండ్ స్పెషల్లీ సాహిత్యంలో ఉండేటువంటి ఆ భావం. సో ఇవన్నీ కలిసినప్పుడే సంగీతం మన హృదయానికి చేరుతుంది అనమాట. అండ్ స్పెషల్లీ మన భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ ప్రత్యేకత చాలా అందంగా కనిపిస్తుంది. ఎలా అంటే ఒకే రాగాన్ని ఇద్దరు కళాకారులు పాడినా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ నేను పాడేది ఆర్ మేబీ ఇద్దరు ఆర్టిస్ట్ తీసుకుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు సేమ్ కీర్తన పాడినా కూడా ద వే దే ఎక్స్ప్రెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో సేమ్ కీర్తనని మనం కొంచెం వేరే వేరే విధాలుగా వింటామన్నమాట. సో ఆ రకంగా యునో మనం ప్రతిసారి అదే మ్యూజిక్ వింటున్నా కూడా కొత్తగా ఏదో ఒక విషయం మనకి తెలుస్తుంది. సరే ఇప్పుడు ఇంకొక మంచి కృతి, అమ్మవారి కృతి వినిపిస్తాను. పాడిన వారు బాంబే జయశ్రీ గారు.

0: Sherry.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: Chappan sir, what you'd like to order?
6: Baya, in the specials me lagara?
5: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B excluded special thali, bisbel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, sam, amki paneer tikka, vichami kava paratha.
6: Huh? Endu bro, gani cheppino? Nen specials matrame adina.
5: Inka unnai, cheppantara? Meeru eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: Okay, celebration ni unforgettable experience ka maarchukovali ante just a decor saripothunda. You need the right vision. Lucky for us. Manaki Lucky Charms decor undi. Mana Dallas-based Lucky Charms, konni samatsaral nunchi full-service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu. They do a full-on event production. Wedding-related events aina, corporate-related events aina. Local to Dallas aina, across the US ekkadaina. Traditional Indian mandapala degar nunchi luxury setups varaku anything that you need your way they can create. To book call 469-925-5868 or visit luckycharmsdecor.com.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్, శృతి లయలు, అండ్ వీఆర్ ఇన్ ఆర్ ఫస్ట్ సెగ్మెంట్. మనము మన ఫస్ట్ సెగ్మెంట్ లో భారతీయ శాస్త్రీయ సంగీతం సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సెగ్మెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ఆర్ ఓన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అయితే ఇప్పుడు మనము భారతీయ సంగీతంలో ఉన్నటువంటి కృతి యొక్క భావం ఒకటి మాట్లాడదాం ఇప్పుడు కాసేపు. సో సంగీతంలో భక్తితో ఎంత దగ్గర సంబంధం ఉందంటే, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఎన్నో గొప్ప కృతులు దైవాన్ని స్తుతిస్తూ రచింపబడ్డాయి. కానీ భక్తి సంగీతం అంటే కేవలం దేవుడి పేరును పలకడం మాత్రమే కాదు, ఆ సాహిత్యంలో ఒక ప్రార్థన ఉంటుంది, ఒక యూనో ఒక ప్రశ్న ఉంటుంది, అండ్ కొన్నిసార్లు ఒక చిన్న అలక కూడా కనిపిస్తుందండి. ఉదాహరణకి త్యాగరాజస్వామి వారి కృతులు తీసుకుంటే, ఆయన శ్రీరాముణ్ణి తన ఇష్టదైవంగా భావిస్తూ ఎన్నో కృతులు రచించారు. అయితే కొన్ని కృతుల్లో మాత్రం రాముడి మహిమను స్తుతిస్తూ, మరికొన్ని కృతుల్లో తన మనసులోని బాధను, సందేహాన్ని, ఆర్తిని వ్యక్తం చేస్తారు. అటువంటి త్యాగరాజస్వామి వారి కృతి ఇప్పుడు ఒకటి వినేద్దాం.

నగుమోము గణలేని నా జాలి తెలిసి అనే ఈ అందమైన త్యాగరాజస్వామి వారి కృతి అభేరి రాగంలో విన్న తర్వాత ఈ సెగ్మెంట్ ని మనం ఎండ్ చేసేద్దాము ఒక అందమైన దేవి కీర్తనతో. అండ్ స్టే ట్యూన్డ్ టు క్లాసికల్ ట్యూస్డే రేడియో సురభి. ఎందుకు అంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఈ రోజు నవరాత్రి స్పెషల్ సెగ్మెంట్. అమ్మవారి గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు, లలిత సహస్రనామంలోని దివ్యమైన నామాలు, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ టు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి నైనా ఆన్ రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: vehicles like Razors and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్, శృతి లయలు, అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, నంబర్ వన్ ఓజీ తెలుగు రేడియో ఇన్ అమెరికా. ఎ లాంగ్వేజ్ యు లవ్, ద వాయిసెస్ యు ట్రస్ట్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ లో చక్కగా మనము ద బ్యూటీ అండ్ గ్లోరీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సెలబ్రేట్ చేసుకున్నాము. అందమైన కృతులు, కీర్తనలు విన్నాము, వాటి గురించి మాట్లాడుకున్నాము. కొద్దిగా వాగ్య గాయకారులను తలుచుకుంటూ వాళ్ల గొప్పతనం గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ రోజు మన ఈ సెకండ్ సెగ్మెంట్ ఈజ్ నవరాత్రి స్పెషల్. ముందుగా మీ అందరికి కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సో ఈ శరన్నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ ఈ స్పెషల్ సెగ్మెంట్, ఈ గంట సేపు కూడా మనం నవరాత్రి వైభవాల గురించి మాట్లాడుకుందాము, అమ్మవారి విశిష్టత మాట్లాడుకుందాము, లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుందాం, నైవేద్యాల గురించి మాట్లాడుకుందాం, ఇలా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అలాగే మంచి పాటలు కూడా విందాం. మీకు అటువంటి పాటలు, అమ్మవారి పాటలు అవ్వచ్చు, భక్తి పాటలు, మన తెలుగు సినిమాల్లో అన్ని భక్తి పాటలు ఏమన్నా కూడా వినాలంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. మా నంబర్ 972-636-1966. ముందుగా ఈ మంచి పాట మీకోసం.

అన్నారు కదా, అమ్మవారి పాటల్లో ఎంత శక్తి ఉంటుందో అసలు కదా. అయితే ఇప్పుడు మనం అమ్మవారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం. శక్తి పీఠాల గురించి మీరందరూ వినే ఉంటారు, అష్టాదశ శక్తి పీఠాలు అంటాము. కానీ వాటి వెనుక ఉన్న కథ ఏంటో మీకు గుర్తుందా? పురాణాల ప్రకారం దక్షయజ్ఞం సందర్భంగా సతీదేవి తను చాలించిన తర్వాత పరమశివుడు తీవ్ర దుఃఖానికి లోనవుతారు. అయితే సతీదేవి శరీరాన్ని తీసుకుని శివుడు తాండవం చేస్తుంటే సృష్టి సమతుల్యత దెబ్బతినకుండా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని వివిధ భాగాలుగా విడదీసినట్లుగా కథనం. అయితే ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ది చెందాయని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. ఇదండి ఆ అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ. అయితే ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నది, ఏంటంటే భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. ఎక్కడో అమ్మవారిని భ్రమరాంబగా కొలుస్తాము, ఇంకెక్కడో విశాలాక్షి, మరెక్కడో కామాక్షి అంటాము, మీనాక్షిగా ఆరాధిస్తాము. అయితే పేర్లు వేరు, రూపాలు కూడా వేరు, కానీ ఆరాధించేది మాత్రం ఆది పరాశక్తినే కదండి. అయితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు ఎంతో ప్రసిద్ది. అలాగే ఆలంపురంలో జోగులాంబ అమ్మవారి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ది చెందింది. ద్రాక్షరామంలో మాణిక్యాంబ అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల సాంప్రదాయంలో ఈ క్షేత్రాలను మనం స్మరించుకుంటాం. సరే, ఈ శక్తి పీఠాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మవారి మహిమను స్మరించుకుంటూ మరొక చక్కని తెలుగు పాట, తెలుగు సినిమా పాట వినేద్దాం. అయితే మీకు ఇటువంటి భక్తి పాటలు తెలుగు సినిమాల్లో గుర్తు వస్తే తప్పకుండా కాల్ చేయండి. మా నంబర్ 9726361966.

మధుర మీనాక్షి అమ్మవారిని తలుచుకుంటూ ఎంతో చక్కటి పాట విన్నాం కదా. అయితే ఇలాంటి పాటలు వింటుంటే మనకి తెలిసిన అమ్మవారి క్షేత్రాలు, అలాగే అక్కడ జరిగే ఉత్సవాలు, మన కుటుంబంతో కలిసి వెళ్లిన సందర్భాలు కూడా గుర్తొస్తాయి కదా. అయితే ఇప్పుడు మనము దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. కొద్దిగా శక్తిపీఠాల వెనక ఉండేటువంటి విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడి నుంచి కొద్దిగా మన ఇళ్లలోకి, మన పూజ గదిలోకి వెళ్ళిపోదాం. అక్కడ మనలో చాలా మంది ప్రతిరోజు చదివేది లేదా కనీసం నవరాత్రుల్లో తప్పకుండా వినే ఒక స్తోత్రం ఉంది. అదేనండి లలిత సహస్రనామ స్తోత్రం. లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కొద్దిగా. అయితే మీ ఇంట్లో నవరాత్రుల సమయంలో లలిత సహస్రనామం పారాయణం చేస్తారండి? మీ అమ్మమ్మ గారు, మీ అమ్మగారు చదువుతుంటే చిన్నప్పుడు పక్కన కూర్చుని విన్న జ్ఞాపకాలైనా ఉండుంటాయి కదండి మీకు. కొంతమందికి ఆ నామాలన్నీ కూడా కంఠస్థం అయిపోయి ఉంటాయి. మరికొంతమందికి వాటి అర్థాలు తెలియకపోయినా ఆ పారాయణం వింటే మనసుకి ఏదో తెలియని ఒక ప్రశాంతత కలుగుతుందని కూడా వింటారు. అయితే లలిత సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో భాగంగా ప్రసిద్ది చెందింది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ దివ్య నామాలని ఉపదేశించిన సంప్రదాయం ఇందులో చెప్పబడుతుంది. అయితే మనందరికీ తెలిసిందే సహస్రనామం అనే పదమే ఏంటంటే వెయ్యి నామాలు. సహస్రనామం వెయ్యి నామాలు. కానీ ఆ వెయ్యి నామాలు ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం కాదు. అమ్మవారి రూపం, శక్తి, కరుణ, జ్ఞానం, విశ్వంతో ఆమెకున్న సంబంధం, ఇలా ఎన్నో ఎన్నెన్నో పరిచయం చేస్తాయి. అయితే మనం ఉదాహరణకి మొదటి నామం తీసుకుందామండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి మొదటి మొట్టమొదటి శ్లోకం. శ్రీమాత అంటే ఎంత అందమైన పేరు కదా. శ్రీమాత అంటే జగత్తుకే తల్లి. మనం ఏ వయసులో ఉన్నా కూడా ఎంత పెద్దవాళ్లమైనా అమ్మ ముందు మనం పిల్లలమే కదా. తర్వాత శ్రీ మహారాజ్ని అంటే సమస్త లోకాలకు మహారాణి అని అర్థం, శ్రీ మహారాజ్ని. తర్వాతి పదం శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే దివ్య సింహాసనంపై విరాజిల్లే అమ్మవారు అని అర్థం అన్నమాట. సో ఈ మూడు నామాలనే మనం మనసులో ఉంచుకుంటే అమ్మవారిని తల్లిగా, సర్వాధికారినిగా, దివ్య స్వరూపిణిగా దర్శించే భావన మనకి కలిగిస్తుంది. సరే ఇప్పుడు ఇంకొక అందమైన పాట

అయితే లలిత సహస్రనామం గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అమ్మవారి గురించి, అమ్మవారి గొప్పతనం లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే లలిత సహస్రనామంలో అమ్మవారిని సౌందర్యానికి ప్రతీకగా మాత్రమే వర్ణించరండి. ఆమె జ్ఞాన స్వరూపిణి, కరుణామయి, సృష్టికి ఆధారమైన శక్తి అని కూడా స్తుతిస్తారు. అయితే ఈ నవరాత్రుల్లో మనం లలిత సహస్రనామం చదవలేకపోయినా కనీసం కొన్ని నామాల అర్థం తెలుసుకుంటే ఎలా ఉంటుందంటారు. రోజు ఒక 5 నామాలు నేర్చుకున్నా, వాటి భావం తెలుసుకున్నా అమ్మవారిని స్మరించుకునే ఒక మంచి అలవాటు మొదలవుతుంది కదా. అండ్ అంతేకాకుండా లలిత సహస్రనామంలో ఎంత గొప్పదంటే అమ్మవారిని వర్ణిస్తున్నట్టుగా ఉంటూనే అందులో నైవేద్యాల గురించి కూడా ఎంతో గొప్పగా వర్ణిస్తారు. ఈ నవరాత్రుల్లో నైవేద్యాలు అవ్వచ్చు, అమ్మవారికి మనం సమర్పించేటువంటి నైవేద్యాల గురించి చాలా చాలా చక్కగా వర్ణన ఉంటుందన్నమాట. సరే, కొన్ని ఉదాహరణకు చెప్పాలంటే గుడాన్న ప్రీత మానస అని వస్తుంది. అంటే గుడాన్న అంటే బెల్లంతో తయారు చేసేటువంటి అన్నం, బెల్లం అన్నం అని అనుకోవచ్చు అనమాట. సో అమ్మవారికి బెల్లం కలిపినటువంటి అన్నం అంటే చాలా ఇష్టం. ఇది మనకి లలిత సహస్రనామంలో 501 అవ శ్లోకంలో కనిపిస్తుంది. అలాగే ఇంకొక వర్ణన, పాయసాన్న ప్రియ అంటే పాయసం, మన పాలతో తయారు చేసేటువంటి అన్నం పాయసం. పాయసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. అలాగే దధ్యాన్న శక్త హృదయ లలిత సహస్రనామంలో 512 శ్లోకంలో కనిపిస్తుంది. దధ్యాన్నం అంటే పెరుగు అన్నం అండి, కర్డ్ రైస్. సో అమ్మవారికి పెరుగు అన్నం, దధ్యాన్నం అంటే కూడా దద్దోజనం అని కూడా చెప్తాం కదా, దద్దోజనం అంటే చాలా ప్రీతి అమ్మవారికి. అలాగే ఇంకొకటి ముద్గోదన సక్త చిత్త అంటే ముద్గన్న అంటే పెసలు ఉంటాయి చూసారా, గ్రీన్ పల్సెస్, గ్రీన్ గ్రామ్ అని చెప్పవచ్చు. సో అమ్మవారికి పొంగలి లాంటిది చేసి పెడితే కూడా చాలా ఇష్టం. అలాగే స్నిగ్ధౌదన ప్రియ లలిత సహస్రనామంలో 483 శ్లోకం, స్నిగ్ధౌదన ప్రియ అంటే స్నిగ్ధన్న అంటే నెయ్యితో తయారు చేసేటువంటి అన్నం. సో అమ్మవారికి నెయ్యితో తయారు చేసేటువంటి నెయ్యి కలిపి అందులో అన్నంలో అది సమర్పించినా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి. అండ్ ఇంకొకటి హరిద్రైక రసిక, హరిద్రాన్నం అంటే పసుపు కలిపినటువంటి అన్నం. సో అందుకే పసుపు రంగులో ఉండేటువంటి అన్నం అంటే కూడా ప్రీతి. అండ్ ఇంకొకటి మధు ప్రీత అని కూడా చూస్తాం, మధు అంటే తేనె. సో తేనె అమ్మవారికి సమర్పించినా కూడా చాలా మంచిది. సో ఇవి కొన్ని మెన్షన్స్ అమ్మవారికి నైవేద్యాల విషయంలో లలిత సహస్రనామంలో మనకి కనిపిస్తాయి. అండ్ ఇంతే కాకుండా ఇంకా చాలా చాలా లలిత సహస్రనామంలో మనం చాలా చూస్తాము, అవి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకొక మంచి పాట విన్న తర్వాత.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
10: దొండకాయ, వంకాయ, సొరకాయ,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
9: వల్లెంబారి ఫార్మ్స్.
10: మల్లెలు, బటన్ రోసెస్, లోటస్, గన్నేరు,
9: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: రేడియో సురభికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డే శృతి లయలు, నేను మీ వ్యాఖ్యాత శృతి. ముందుగా రేడియో సురభి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఈ స్పెషల్ సెగ్మెంట్ క్లాసికల్ ట్యూస్డేస్ లో అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారి విశిష్టత గురించి మాట్లాడుకుంటూ, అమ్మవారిని స్మరించేటువంటి ఆ గొప్ప లలితా సహస్రనామ స్తోత్రం గురించి మాట్లాడుకుంటున్నాము, ఆ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాము, అమ్మవారి దివ్యమైన నామాల గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే అమ్మవారి నామాలతో పాటు లలితా సహస్రనామంలో మరిన్ని మెన్షన్స్ ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం. లలిత సహస్రనామంలో నవాన్నాల గురించి వర్ణించబడింది లలిత సహస్రనామంలో. అయితే అలాగే ఎన్నో నామాలు చంద్రుణ్ణి వర్ణిస్తూ కూడా లలిత సహస్రనామంలో ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే అష్టమి, చంద్ర, విభ్రాజ, ధళిక, స్థల శోభిత అనేటువంటి శ్లోకం, అలాగే ముఖ చంద్రలంకాభ, మృగనాభి విశేషక, చంద్ర విద్య, చంద్ర మండల మధ్యగా, ఇలాగా ఎన్నో మెన్షన్స్, దాదాపుగా ఒక 18 ఉంటాయన్నమాట చంద్రుణ్ణి వర్ణిస్తూ లలితా సహస్రనామంలో. అండ్ అలాగే ఇంకొక అద్భుతమైనది ఏంటి అంటే లలితా సహస్రనామంలో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ నామాలు. ఆపోజిట్ నామాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చరాచర జగన్నాథ అంటే చర అచర ఇవి రెండు కూడా ఉన్నాయి. చర అంటే మూవింగ్, అచర అంటే ఇమ్మొబైల్ విచ్ ఇస్ నాట్ మూవెబుల్. చరాచర జగన్నాథ. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ధర్మాధర్మ వివర్జిత, ధర్మ ఇంకా అధర్మ. అలాగే పుణ్య అపుణ్య, అలాగే క్షయ వృద్ధి. క్షయ అంటే సంథింగ్ విచ్ డికేస్, అండ్ అలాగే వృద్ధి అంటే మనకు తెలిసిందే, వృద్ధి అంటే గ్రోత్. సో ఇలాగా ఈ రకంగా ఎన్నో ఆపోజిట్స్ కూడా ఉంటాయన్నమాట లలితా సహస్రనామంలో. అండ్ అమ్మవారు, అమ్మ అనే పేర్లు ఏమొస్తాయంటే శ్రీమాత, సృష్టికర్త్రి, తర్వాత అంబిక, విధాత్రి, వేదజనని, గాయత్రి, ఇలాగా ఎన్నో ఎన్నెన్నో అమ్మ అమ్మ అనే ఆ పేరు మనకి వినిపిస్తుంది లలితా సహస్రనామంలో. లలిత అంబిక, అంబ, త్రిపురాంబిక, విశ్వమాత, ఇవన్నీ కూడా వినిపిస్తాయి. అండ్ అలాగే లలిత సహస్రనామంలో ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే రంగులు ఏవైతే ఉంటాయో, కలర్స్ ఉంటాయి, కలర్స్ రిలేటెడ్ నామాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అనేటువంటిది కలర్ రిలేటెడ్. అండ్ అలాగే ఉద్యద్భాను సహస్రాభ, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, ఇందులో కూడా కలర్ రిలేటెడ్ మెన్షన్ మనకి వినిపిస్తుంది. అండ్ అలాగే మనం నవానాల గురించి మాట్లాడుకున్నాం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాల గురించి లలితా సహస్రనామంలో మనం మాట్లాడుకున్నాము. అండ్ మనం తప్పకుండా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఉంది, ఏంటి అంటే సంగీతం రిలేటెడ్ మెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చప్పి, ఆ కచ్చప్పి అనేది సరస్వతి అమ్మవారి వీణ. సో అది కూడా మనకి లలిత సహస్రనామంలో కనిపిస్తుంది. అలాగే నాదరూప కళావతి, కళావతి అనేది తుంబురుడి వీణ, తుంబురుడి వీణ పేరే కళావతి, ఆ కళావతి కూడా మనకి లలిత సహస్రనామంలో కనిపిస్తుంది. అలాగే గంధర్వ సేవిత అమ్మవారు, లయకరి, లయకరి అంటే మనందరికీ తెలిసిందే, శృతిమాత లయపిత అంటాం కదా, లయకరి అంటే రిథం గురించి కూడా మెన్షన్ చేసింది. అండ్ మహతి అనేది కూడా 774th శ్లోకంలో మనకి ఉంటుంది. మహతి ఇస్ నారద మహర్షి యొక్క వీణ మహతి. సో అలాగే గానలోలుప, నాదరూపిణి, సామగాన ప్రియ ఇవన్నీ కూడా మెన్షన్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యానిమల్స్ బర్డ్స్ రిలేటెడ్ మెన్షన్స్ కూడా ఉన్నాయి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహ అక్కడ. అలాగే ముఖచంద్ర లంకావ మృగనాభ విశేషక, అలాగే ఇంకొకటి మరాళి మందగమన, ముని మానస హంసిక, హంసిక అనేది వస్తుంది. అలాగే నందిని అంటే కామధేను యొక్క కూతురు నందిని. ఈ రకంగా ఎన్నెన్నో మెన్షన్స్ మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయండి, ఇప్పుడు మౌంటైన్స్ రిలేటెడ్ నామాలు ఉంటాయి, అలాగే జెమ్స్ అండ్ ఆర్నమెంట్స్ రిలేటెడ్ నామాలు లలితా సహస్రనామంలో ఉంటాయి, నంబర్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. చిదేకర స్వరూపిణి, వదనైక సమన్విత, ఏకాకిని, ఈ రకంగా ఎన్నెన్నో నంబర్స్ రిలేటెడ్ మెన్షన్స్ కూడా లలితా సహస్రనామంలో కనిపిస్తాయి. ఎంత గొప్పది కదండి లలితా సహస్రనామం. సరే ఇప్పుడు ఒక అందమైన పాట వినేసి మరింత మాట్లాడుకుందాం.

మీరు విన్నది విచిత్ర దాంపత్యం అనే చిత్రంలో అమ్మవారి వైభవాన్ని చాటే ఒక అందమైన గీతం అది. మీకు కూడా ఇటువంటి గీతాలు ఏమన్నా గుర్తుకొచ్చి వినాలని ఉంటే తప్పకుండా కాల్ చేయండి 9726361966 మా నంబర్, స్టూడియో నంబర్. అయితే లలిత సహస్రనామం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొక విషయం గుర్తొస్తుంది. మన సంప్రదాయంలో అమ్మవారిని ఒక రూపంలోనే కాకుండా అనేక రూపాల్లో ఆరాధిస్తాం కదా, మరి నవరాత్రుల్లో ఈ 9 రోజుల వెనక ఉన్న భావం ఏంటండి? ఆ విషయానికి వద్దాం ఇప్పుడు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని కొంచెం భిన్నంగా జరుపుకుంటూ ఉంటారు కదండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటూ ఉంటారు నవరాత్రులంటే. మరి మన తెలుగు ఇళ్లలో కొందరు దుర్గాదేవిని రోజుకొక అలంకారంతో పూజిస్తారు, కొందరు బొమ్మలు కొలువు కూడా పెడతారు, కొన్ని కుటుంబాల్లో రోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు, అలాగే రోజుకొక రంగు ధరిస్తారు. ఆలయాల్లో చండీ హోమాలు, పారాయణాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కొంచెం అటు నార్త్ వైపు చూస్తే అక్కడ దుర్గా పూజ, రామ్లీల ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి నవరాత్రి అంటే. పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ చాలా పెద్ద పండుగ అని మనందరికీ తెలిసిందే కదా. అండ్ అలాగే గుజరాత్ వైపు వెళ్తే అక్కడ గర్భా, డాండియా ఇటువంటి నృత్యాలు నవరాత్రుల్లో సందడిగా సాగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ తమిళనాడు వైపు వెళ్తే అక్కడ బొమ్మల కోలు అంటే గోలు అంటారు అక్కడ. సో అదొక ప్రత్యేకమైన సంప్రదాయం తమిళనాడులో. అండ్ ఇన్ఫాక్ట్ ఈ టైంలో మనం తమిళనాడుకి వెళ్తే అక్కడ బొమ్మల కొలువుకి రిలేటెడ్ బొమ్మలు ఏవైతే ఉంటాయో రకరకాల సెట్స్, రకరకాల బొమ్మలు అన్ని సైజుల్లోనూ వాళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా, కనుల పండుగగా ఉంటుంది అవన్నీ చూడడానికే. సో ఈ రకంగా మన దేశంలో పద్ధతులన్నీ వేరే వేరే కావచ్చు, కానీ దైవాన్ని స్మరించుకోవడం, కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడం, మన సాంప్రదాయాలని తరువాతి తరాలకు అందించడం అనే భావం అందరిలోనూ కనిపిస్తుంది. అసలు ఈ నవరాత్రి అనే హడావిడే అసలు పేరండి. సరే ఇంకొక మంచి పాట వినేద్దాము. అమ్మవారి స్వరూపం మాణిక్య అమ్మవారి గురించి, సరస్వతి అమ్మవారి గురించి ఒక మంచి పాట.

0: కాదండి, మహాకవి కాళిదాసు రచించినటువంటి శ్యామల దండకం విన్నాం. అయితే శ్యామల దండకం అనేది మహాకవి కాళిదాసు రచించిన ప్రసిద్ధమైన అండ్ అత్యంత శక్తివంతమైన భక్తి స్తోత్రం. ఈ శ్యామల దండకం మాణిక్య వీణ అనేది, ఇది శ్యామలదేవి అంటే మాతంగి రూపంలో ఉన్న జగన్మాతను కీర్తిస్తూ రచించిన దండకం. చాలా చాలా గొప్పది ఈ దండకం. అండ్ దీని గురించి చెప్పాలంటే మనం చాలా మాట్లాడుకోవాల్సింది కూడా ఉంటాయి దీని గురించి. అండ్ ఇది తప్పకుండా వేరే ఒక సెగ్మెంట్ లో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నవదుర్గల గురించి మాట్లాడుకుందాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 రూపాలని నవదుర్గలుగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అయితే ఈ రూపాలన్నీ కూడా మనకి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తాయండి. ఎక్కడో ధైర్యం, ఎక్కడో తపస్సు, అలాగే ఎక్కడో జ్ఞానం, ఎక్కడో కరుణ, ఎక్కడో దుష్ట శక్తులపై విజయం. సో ఇవి కేవలం యాక్చువల్లీ మన పురాణాల్లో మాత్రమే కాకుండా మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందంటారు? అమ్మవారి ఆరాధన ద్వారా ఇలాంటి మంచి గుణాలని మన జీవితాల్లో పెంపొందించుకోవచ్చని మన సంప్రదాయం మనకి గుర్తు చేస్తుంది. ఈ అమ్మవారి స్తోత్రాలని స్తుతించడం వలన, అమ్మవారి గురించి తలుచుకోవడం వలన ఇవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి. సరే, ఇప్పుడు ఇంకొక మంచి పాట. ఈసారి శివయ్యని తలుచుకుంటూ ఒక మంచి పాట ఇప్పుడు వినేద్దాం.
1: With preloaded music for sound sleep.

ఇవాంటి మన నవరాత్రి స్పెషల్ సెగ్మెంట్ లో ఎంతో చక్కగా అమ్మవారిని స్తుతించుకున్నాం. శక్తి పీఠాల గురించి మాట్లాడుకున్నాము. లలిత సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని నామాల భావాలని కూడా గుర్తు చేసుకున్నాము. నవనాల గురించి తెలుసుకున్నాము. అండ్ లలిత సహస్రనామంలో ఉండేటువంటి స్పెషల్ నామాలు ఏవైతే ఉన్నాయో

ఆరోగ్య గుర్తు వారి చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి? తప్పుడు తెలియచేయండి. మా నంబర్ 9726361966. అండ్ ఇంతటితో మన నవరాత్రి స్పెషల్ సెగ్మెంట్ క్లోజ్ చేసి, బట్ అగైన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో మన రాగ సెగ్మెంట్, దట్స్ ఆల్సో అగైన్ గోయింగ్ టు బి నవరాత్రి స్పెషల్ రాగం. అంటే అమ్మవారికి డెడికేటెడ్ రాగం గురించి ఒకటి మాట్లాడుతున్నాం, ఒక ప్రత్యేకమైన రాగం గురించి. సో తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు క్లాసికల్ ట్యూస్డే శృతిరాలు. దట్స్ ఆల్సో అగైన్ గోయింగ్ టు బి నవరాత్రి స్పెషల్ రాగం. అంటే అమ్మవారికి డెడికేటెడ్ రాగం గురించి ఒకటి మాట్లాడుతున్నాం, ఒక ప్రత్యేకమైన రాగం గురించి. సో తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు క్లాసికల్ ట్యూస్డే శృతిరాలు. రాగం అంటే అమ్మవారికి డెడికేటెడ్ రాగం గురించి ఒకటి మాట్లాడుతున్నాం, ఒక ప్రత్యేకమైన రాగం గురించి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Sivadurga Jyotishalayam. Near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Rajagaru. Ippudu mana Telugu vari kosam Jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదర.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదర.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: ఓటీసీ 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదర.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: ఓటీసీ 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదర.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: ఓటి 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజుకోయదర.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విత్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మై పర్సూ.com.

0: His favorite spot for authentic Indian flavors. Dine in, take out, or delivery.
1: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
2: Namaskaram and welcome back to Radio Surabhi. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లైలు కార్యక్రమం. నేను మీ వ్యాఖ్యాత శృతి. సో మనం వింటున్నది రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, అ లాంగ్వేజ్ యు లవ్, వాయిసెస్ యు ట్రస్ట్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ ఆ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్. అలాగే మీరు మమ్మల్ని వెబ్సైట్ లో కూడా వినవచ్చు, www.radiosurabhi.com, ఆర్ ఇఫ్ యూర్ డ్రైవింగ్ ఇట్స్ 107.9 ఎఫ్ఎం HD3. అండ్ ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. సో మనము మన ఫస్ట్ సెగ్మెంట్ లో ఎప్పటిలాగానే వి స్టార్టెడ్ విత్ ద బ్యూటీ అండ్ గ్లోరీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. మంచి మంచి కీర్తనలు, కృతులు, స్తుతులు కూడా వినేసి సెకండ్ సెగ్మెంట్ లో నవరాత్రి సందర్భంగా నవరాత్రి స్పెషల్ ఈరోజు మనం మాట్లాడుకున్నాము. అమ్మవారి అద్భుతమైన విషయాలు, అలాగే లలిత సహస్రనామంలో ఉన్నటువంటి అద్భుతమైన నామాలు అమ్మవారివి, అండ్ అలాగే శక్తి పీఠాల గురించి మాట్లాడుకున్నాం, నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇలాగ గంట సేపు కూడా ఎన్నో మంచి మంచి విషయాలు మనం అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనము మన థర్డ్ సెగ్మెంట్, మన రాగా సెగ్మెంట్ లోకి వచ్చేసాము. అయితే ఈ రాగం గురించి మాట్లాడుకునే ముందర అగైన్ ఒక క్వశ్చన్ మీ అందరికి, ఏంటి అంటే నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి మీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ నవరాత్రులు ఏంటది? ఆ హడావిడి ఆర్ భక్తియా, లేకపోతే నైవేద్యాలు, ప్రసాదాలా, లేకపోతే ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దుర్గా నవరాత్రి, దేవి నవరాత్రులు చెప్పండి. కాల్ చేయండి 9726361966 మా స్టూడియో నంబర్. సరే ఇప్పుడు రాగం గురించి మాట్లాడుకునే ముందు, అది ఏ రాగం అని నేను చెప్పే ముందు ఎప్పటిలాగానే మీకు ఆ రాగం యొక్క ఫీల్ రావడం గురించి నేను ఫస్ట్ ఒక మంచి పాట రాగంలో ప్లే చేసేస్తాను. అండ్ పాట వినగానే నేను మీకు చెప్పేస్తాను రాగం పేరేంటి, ఆ రాగం గురించి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం మీరు కనుక రాగం పేరు గెస్ట్ చేయగలిగితే, ఆర్ మీకు కనుక తెలిసినట్లయితే నాకు కాల్ చేసి చెప్పండి రాగం పేరు. 972-636-1966 ఈజ్ అవర్ నంబర్.

పన్నెండవ వనవాసం అనే చిత్రం నుంచి హిమగిరి సొగసులో ఈ అందమైన పాట విన్నాము. అయితే ఈ పాట నేను మీకు వినిపించడానికి కారణం ఏంటి అంటే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రాగం మీద బేస్ అయి ఉంది ఈ పాట. సో మనం మాట్లాడుకుంటున్న ఈ రాగం పేరు ద్విజావంతి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే రాగం ద్విజావంతి. ద్విజావంతి ఇస్ రాగం ఆఫ్ ద డే. సో ఈ ద్విజావంతి అనే రాగం 28వ మేళకర్త అయిన హరి కాంబోజీ రాగం నుంచి జన్యం. అండ్ చెప్పాలంటే ద్విజావంతి ఇస్ నాట్ ఒరిజినల్లీ కర్ణాటిక్ రాగం. ఇది ఒరిజినల్లీ కర్ణాటిక్ రాగం కాదు. ఇట్ హాస్ బిన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ హిందుస్థానీ మ్యూజిక్ లో. ఈ రాగాన్ని జయ జయవంతి అని పిలుస్తారు, జయ జయవంతి. అండ్ జయ జయవంతి అండ్ అలాగే సంగీత మకరందంలో దీన్ని మెన్షన్ చేశారు, ద్విజయవంతిగా మెన్షన్ అయింది సంగీత మకరందంలో. సో ద్విజ అనే పదానికి అర్థం ఏంటి అంటే దాట్ విచ్ ఇస్ బోర్న్ ట్వైస్, ట్వైస్ బోర్న్ అనమాట ద్విజ. సో అది ద్విజావంతి రాగం. సో ఈ రాగంలో ఒక మంచి పాట, మరొక మంచి పాట వినేసిన తర్వాత మరింత మాట్లాడుకుందాం.

మిస్సమ్మ చిత్రం నుంచి ఆ పాట విన్నాము. దాట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ద రాగం ద్విజావంతి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ద్విజావంతి ఇస్ ఒరిజినల్లీ నాట్ ఎ కర్ణాటిక్ రాగం, అది ఒరిజినల్లీ హిందుస్థానీ రాగం అన్నమాట. హిందుస్థానీలో జై జైవంతి నుంచి ఇట్ హాస్ బీన్ డిరైవ్డ్ ఇన్ టు అవర్ కర్ణాటిక్ మ్యూజిక్. అయితే క్రెడిట్ ఎవరికి అంటే మన సౌత్ లో ముత్తుస్వామి దీక్షితర్, ఆయన మన సౌత్ కి ఈ రాగాన్ని తీసుకొచ్చారు. సో యాక్చువల్లీ మనం చాలాసార్లు ఇన్ఫాక్ట్ యునో ఈ నెలలో ముత్తుస్వామి దీక్షితర్ వారి గురించి మనం తప్పకుండా ఒక స్పెషల్ సెగ్మెంట్ కూడా చేయబోతున్నాము. దేర్ ఇస్ అంటే ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే ముత్తుస్వామి దీక్షితర్ మొత్తం నార్త్ లో కూడా టూర్ చేశారన్నమాట ఆయన గురుగారితో. సో అలా టూర్ చేస్తున్నప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిందుస్థానీ మ్యూజిక్. సో అక్కడ బనారస్ లో అక్కడ టూర్ చేస్తున్నప్పుడు ఆ రకంగా హిందుస్థానీ మ్యూజిక్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు కొన్ని హిందుస్థానీ రాగాల్ని మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ లోకి ఆయన తీసుకొచ్చారు. సో ఈ రకంగా ఈ జయ జయవంతి రాగాన్ని కూడా ఈ గాట్ ఇన్ టు ఆర్ కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్ ద్విజావంతి అనే పేరు పెట్టి ఆయన మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ లోకి తీసుకొచ్చారు ఈ రాగాన్ని. సో ఆయన అప్పుడు ఏంటంటే యాక్చువల్ గా అక్కడ ఇలాగ జయ జయవంతి ఇలా యునో ఆ పేరు ప్రతిసారి జయ జై అని అన్నిసార్లు రిపీటెడ్ గా వినిపించడం వలన ఆయన పేరు మార్చి దాన్ని ద్విజావంతి అని పెట్టడం జరిగింది. అండ్ ఈ రాగంలో దీక్షితర్ వారివి చాలా టూ బ్రిలియంట్ కాంపోజిషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ అ వెరీ పాపులర్ కాంపోజిషన్ ఈ రాగంలో, అఖిలాండేశ్వరి అని చాలా చాలా పాపులర్ కాంపోజిషన్. అండ్ ఇంకొకటి చేతశ్రీ అనేది కూడా ఈ రాగంలోనే ఆయన కంపోజ్ చేశారు. సరే ఇప్పుడు ఇంకొక మంచి పాట ఈ రాగంలో, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: విజయవంతి రాగంలోని ఈ అందమైన పాట కూడా వినేసాము. అండ్ హైదరాబాద్ నుంచి సీత గారు చెప్పినట్టుగా దిస్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ ద మూవీ దశావతారం. చక్కటి పాట, ఎంతో అందంగా ద్విజావంతి రాగంలో సెట్ అయి ఉంది. అండ్ ఈ పాటికి మీకు ఐ హోప్ ఈ మూడ్ ద్విజావంతి మూడ్ సెట్ అయిపోయి ఉండాలి ఈ పాటికి మీకు, బికాజ్ కొన్ని పాటలు మనం ఈ రాగంలో వింటూ వచ్చాం కాబట్టి. అయితే అగైన్ జై జై వంతి, బికాజ్ ఇట్స్ అ హిందుస్థానీ రాగం ఒరిజినల్లీ, జై జై వంతి ఆర్ యునో జై జై వంతి, ఇట్ బిలాంగ్స్ టు ద కమాజ్ థాట్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. బికాజ్ ఎందుకంటే దో కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ ఆర్ బోత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, బట్ వాటిలో టర్మినాలజీస్ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో హిందుస్థానీలో దిస్ రాగం ఈస్ బిలాంగింగ్ టు ద ఖమాజ్ థాట్. అయితే గురు గ్రంథ్ సాహిబ్ లో కూడా ఈ రాగాన్ని మెన్షన్ చేయబడింది. సో దిస్ రాగం ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ బిలావల్ అండ్ సోరత్ థాట్స్ అని అందులో రాశారు గురు గ్రంథ్ సాహిబ్ లో. అండ్ ఇది జనరల్ గా ద్విజావంతి రాగం అనేది ఇట్ ఈస్ యూజువల్లీ సంగ్ 6 PM to 9 PM అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువగా పాడుకునేటువంటి రాగం ద్విజావంతి ఆర్ జై జయవంతి. సరే, బిఫోర్ వీ లిసన్ టు ద నెక్స్ట్ సాంగ్ ఈ రాగంలో ఒక అనౌన్స్మెంట్ ఏంటి అంటే, దిస్ దివాలి ఇండియా బజార్ అండ్ ఇండియా కో ఆర్ గివింగ్ యూ మోర్ రీజన్స్ టు షాప్, సెలబ్రేట్ అండ్ విన్ బిగ్. ఏంటంటేనండి, ఇక్కడ నా కళ్ళెదురకుండా నేను చూస్తున్నాను కదా, చాలా మంచి ప్రైజ్ లిస్ట్ ఉంది. అదేంటంటే, ఇఫ్ యూ స్పెండ్ మోర్ దాన్ $100 యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ అ 75-inch టీవీ. అలాగే $200 పైన ఖర్చు పెడితే యూ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఐఫోన్ డూవో. దాట్స్ ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఇఫ్ యూ స్పెండ్ మోర్ దాన్ $300 యూ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అ 1 ounce గోల్డ్ కాయిన్. సో మీరు డిసైడ్ చేసుకోండి, 75-inch టీవీ కావాలా, ఐఫోన్ డో కావాలా, ఆర్ గోల్డ్ కాయిన్్ కావాలా. సో దిస్ ఇస్ వ్యాలిడ్ ఫ్రమ్ October 1st to November 30th, 2026. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి లాయల్టీ మెంబర్షిప్ ఈజ్ రిక్వైర్డ్, 1 raffle ఎంట్రీ పర్ క్వాలిఫైంగ్ ట్రాన్సాక్షన్ పర్ డే. సో మీరు ఎన్ని రోజులు షాపింగ్ చేస్తే అన్ని సార్లు యూ క్యాన్ ఎంటర్ దాట్ రాఫెల్ అనమాట. సో పార్టిసిపేటింగ్ ఇండియా బజార్ లొకేషన్స్ అక్రాస్ టెక్సస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. విజిట్ www.indiabazar, which is indiabazar.us for complete lucky draw details. All right, so that's something interesting. Go visit India Bazaar and participate in lucky draw. సరే, ఇంకొక మంచి పాట ద్విజావంతి రాగంలో. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అగైన్ సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి
1: 9760. పాపపు విరహము పరిగుణరాద మనసుంటే మాయావీర, మనసుంటే మాయావీర, మనసుంటే మాయావీర,

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
13: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్, శృతి లయలు విత్ యా హోస్ట్ శృతి. సో ఈ రోజు మనము చక్కగా వి స్పోక్ అబౌట్ ద బ్యూటీ అండ్ గ్లోరీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అలాగే సెకండ్ సెగ్మెంట్ లో నవరాత్రి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ అమ్మవారిని మనము తలుచుకుంటూ లలితా సహస్రనామంలోని నామాల గురించి మాట్లాడుకున్నాము, అష్టాదశ శక్తిపీఠాల గురించి మాట్లాడుకున్నాము, నైవేద్య సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాము, అలాగే అమ్మవారి ఎన్నో మంచి మంచి పాటలు కూడా విన్నాం. అండ్ నౌ విఆర్ ఇన్ అవర్ థర్డ్ సెగ్మెంట్, ద వెరీ బ్యూటిఫుల్ రాగా సెగ్మెంట్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ద వెరీ మ్యాజెస్టిక్, చాలా దర్జా అయిన రాగం, విజయవంతి రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది ఏంటంటే ద్విజావంతి ఇస్ ఒరిజినల్లీ నాట్ ఎ కర్ణాటిక్ రాగం, ఇట్ ఈస్ ఒరిజినల్లీ బేస్డ్ ఇన్ నార్త్ ఇండియా, హిందుస్థానీ రాగం అది. అయితే గురు గ్రంథ్ సాహిబ్ లో కూడా మెన్షన్ చేయబడింది రాగం గురించి. జై జై వంతి ఇస్ ఇట్ ఈస్ కాల్డ్ జై జై వంతి ఇన్ హిందుస్థానీ. సో అకార్డింగ్ టు గురు గ్రంథ్ సాహిబ్, జై జై వంతి ఎక్స్ప్రెసెస్ ద ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అచీవ్మెంట్ వైల్ సైమల్టేనియస్లీ కన్వేయింగ్ ద సాడ్నెస్ ఆఫ్ లూజింగ్. సో ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక యాప్ట్ సిమిలే ఈ రాగానికి ఏంటంటే, ఒక కింగ్ విన్నింగ్ ఎ బ్యాటిల్, However, he is then told that his son has perished on the battlefield. So, oka vepu vijayam sadinchinatuvanti aanandam and inkoka vepu he that kind of sadness. So, idi dvijavantiki related emotion anamata. So, this raga conveys a sense of having to put duty first. So, a duality of the emotions of joy and sorrow prevents overreacting to good or bad. Adi, sare. Ippudu inkoka andamaina paata ఈ రాగం ద్విజావంతిలో

Alright, so that was yet another beautiful song in this beautiful ragam called Vijayavanti. So, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ముత్తుస్వామి దీక్షితర్ వాజ్ ద వన్, శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ ఆయన మన కర్ణాటిక్ మ్యూజిక్, కర్ణాటిక సంగీత సాంప్రదాయంలోకి తీసుకువచ్చారు ఈ రాగాన్ని, ద్విజావంతిని. అయితే ఈ రాగంలో ఆయన త్రీ బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ చేశారు కదా. సో ఫస్ట్ వన్ వాజ్ ఇన్ ఆనర్ ఆఫ్ మా అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు ఎక్కడంటే తమిళనాడులో జంబుకేశ్వర టెంపుల్. జంబుకేశ్వర టెంపుల్ అంటే అదొక జ్యోతిర్లింగం అనమాట, జలలింగం అక్కడ. సో అక్కడ జంబుకేశ్వర ఆలయంలో అఖిలాండేశ్వరి అమ్మవారి మీద ఆయన అక్కడ దర్శించినప్పుడు ఆ అమ్మవారి మీద రచించినటువంటి అఖిలాండేశ్వరి అనే కృతి చాలా చాలా అందమైన కృతి. నాకు పర్సనలీ చాలా ఇష్టమైన కృతి అది. చౌక కాలంలో చాలా చక్కగా సాగుతుంది అది. ఆయన ద్విజావంతిలో మొట్టమొదట ఆయన కంపోజ్ చేశారనమాట. సో ఈ ఆలయం ఎక్కడుందంటే తమిళనాడులో తిరుచిరాపల్లి ట్రిచి అని అంటాం కదా, దాని దగ్గరలో ఉంటుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను మీకు ఇంకొక మంచి పాట ఈ రాగంలో వినిపించే ముందర ఇంకొక అనౌన్స్మెంట్ చూసేసుకుందాం. టీ ప్యాడ్ బతుకమ్మ ఈవెంట్ వచ్చేస్తోంది. టీ ప్యాడ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు 2026. జాయిన్ అస్ ఫర్ అన్ ఇన్క్రెడిబుల్ లైన్అప్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టార్ స్టడెడ్ పర్ఫార్మెన్సెస్ అట్ కొమెరికా సెంటర్. అఫీషియల్ ఈవెంట్ టైమ్ లైన్ ఏంటంటే 12 గంటలకి మధ్యాహ్నం లోకల్ టాలెంట్ కల్చరల్ షోకేస్ ఉండబోతోంది. అలాగే 4 గంటలకి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి అండ్ 6:30కి దేర్ ఇస్ గోయింగ్ టు బి నిమజ్జనం అండ్ 7:00కి జమ్మి పూజ, షావా అండ్ నవదుర్గా డాన్స్. 8 గంటలకి రాత్రి లైవ్ పర్ఫార్మెన్స్ బై నవీన్ పోలిశెట్టి ఫాలోడ్ బై అ హై ఎనర్జీ మ్యూజికల్ కాన్సర్ట్ బై ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అండ్ ఇంపార్టెంట్ వెన్యూ గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి ఏంటంటే, బతుకమ్మాస్ యు ఆర్ వెల్కమ్ టు బ్రింగ్ యువర్ ఫ్లోరల్ బతుకమ్మాస్ డైరెక్ట్లీ ఇన్ టు ద మెయిన్ అరీనా. మీరు డైరెక్ట్ గా తీసుకుని వెళ్లొచ్చు మీ బతుకమ్మలని మెయిన్ అరీనాలోకి. బ్యాగ్ పాలసీ ఏంటంటే, ప్లీజ్ రివ్యూ ద అఫీషియల్ కొమెరికా సెంటర్ బ్యాగ్ పాలసీ బిఫోర్ అరైవింగ్. మీతో మీరు ఏం తీసుకెళ్లొచ్చు ఏంటి అనేది ఒక్కసారి మీరు కొమెరికా సెంటర్ బ్యాగ్ పాలసీ చూడండి. వాళ్ళ వెబ్సైట్ వచ్చి www.comericacenter comericacenter.com/plan-your-visit/comericacenter-policies. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఆల్ రైట్, అండ్ హియర్ వి గో విత్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ రాగం కాల్డ్ విజావంతి.

రాగాలు అనే చిత్రం నుంచి ఆ పాట విన్నాము, విచ్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ ఆర్ రాగం ఫర్ టుడే, ద్విజావంతి రాగం. సో ద్విజావంతి రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ రాగం. అది ఇందాక మాట్లాడుకున్నట్టుగా గురు గ్రంథ్ సాహిబ్ లో కూడా మెన్షన్ చేశారు, అండ్ అలాగే సంగీత మకరందం, నారదముని రచించినటువంటి సంగీత మకరందంలో కూడా మెన్షన్ చేయబడింది ఈ రాగం. And again, this ragam comes from North India, which is called Jai Jai Vanti. So if I have to mention Jai Jai Vanti ragam, raga gurinchi maatladukovalante North India lo, one very beautiful and from North India, which is called Jai Jai Vanti. So if I have to mention Jai Jai Vanti ragam, raga gurinchi maatladukovalante North India lo, one very beautiful and popular composition in this raga Jai Jai Vanti is this one.

అందమైన తులసిదాస్ భజన్ విన్నాము. పాడిన వారు లతా మంగేష్కర్ గారు. అండ్ దిస్ భజన్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద రాగ్ జయ జయవంతి. సో ఈ అసలు ఈ రాగం వింటుంటేనే మనకు అర్థమైపోతుంది అంటే ఈ పాటలన్నీ కూడా ఈ రాగంలో వింటుంటే ఏంటంటే ద మూడ్ ఆఫ్ దిస్ రాగం ఏదైతే ఉందో ద్విజావంతి రాగం యొక్క మూడ్ ఈజ్ ఇంటెన్స్లీ డివోషనల్, చాలా డివోషనల్ ఫీల్ కలిగించేటువంటి రాగం ఇది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక హిందుస్థానీ మ్యూజిక్ రాగం అవడం వల్ల కర్ణాటిక్ మ్యూజిక్ లో చాలా చాలా తక్కువగా యూజ్ చేయబడింది సోఫార్. స్మృతిస్వామి దీక్షితార్ వారివి రెండు కంపోజిషన్స్ అయితే, స్వాతి తిరునాల్ వారిది ఒక కాంపోజిషన్ ఉంది, అండ్ ఆల్సో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ తిలానా బై శ్రీ లాల్గుడి జయరామన్ గారు. సో అంతే ఒక మనం యాక్చువల్లీ వేణమ లెక్క పెట్టచ్చు అనమాట ఈ రాగంలో ఉన్నటువంటి కర్ణాటిక్ కాంపోజిషన్స్. సో ద్విజావంతి రాగం ఇస్ సెట్ టు బి ఫుల్ ఆఫ్ డివోషన్ అండ్ కరుణరస. అండ్ అగైన్ దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము ఇంకొక మంచి పాట విన్న తర్వాత. బట్ బిఫోర్ దాట్ అగైన్ అనదర్ అనౌన్స్మెంట్ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ ఈస్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వే సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, now serving you in Irving, South Lake and Frisco. Sare ee manchi paata vineyandi based on the ragam Dvijavanti.

0: అరే ఎప్పుడు ఇచ్చారు? నీకు తపోభంగం కలిగించావా?
1: అయ్యారు అంటే కదలగల్లా,
0: పరిశీలించుకోవాలా?

Vijayavanti is a Carnatic ragam that is full of devotion and karuna rasam. Manam ee ragam lo paatalu vintunteene manaku ardham ayipothundi. And also ee ragam yokka benefit chuste it quells paralysis and disorders of the mind. So adandi Vijayavanti ragam gurinchi konni facts manam maatladukunnamu. And before we end the show for today, a couple of more announcements. Malaba Gold and Diamonds were the season of jewelry. The season of offers is here. Gold 22 carat jewelry, uncut diamonds, polki and precious gem jewelry made the making charges pine up to 50% varku save cheskondi. Plus diamonds, precious gems and polki value pine up to 40% off. 916 gold exchange pine zero deduction and 8 grams gold coins pine no making charges. E offer is valid until November 8th. Terms and conditions apply. Malava Gold and Diamonds, 5811 Preston Road, Frisco. And again, Navratri Gurinchi, there is another announcement. This is at DFW Hindu Temple, Sharad Navratri Mahotsavam. DFW Hindu Temple in Irving inviting all of us to join them to celebrate Sharad Navratri Mahotsavam from October 11th through 20th. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం జరుగుతోంది ఫ్రమ్ 6:30 PM టిల్ 7:30 PM. స్పెషల్ కుంకుమార్చన ఆన్ అక్టోబర్ 17th అట్ 5:30 PM జరగబోతోంది. అక్షరాభ్యాసం ఆన్ అక్టోబర్ 16th అట్ 6 PM. అండ్ అలాగే ప్రతిరోజు రస్ గర్బా జరుగుతోంది ప్రతిరోజు రాత్రి అట్ 8:30 PM. దుర్గాష్టమి అండ్ చండీ హోమం ఆన్ 18th అట్ 9 AM అండ్ 3 PM. సో 18th న రెండు సార్లు ఆ టైం గుర్తు పెట్టుకోండి, 9 AM అండ్ 3 PM. రామ్లీలా అండ్ రావణ్ ధవన్ ఆన్ ద ఫైనల్ డే, దట్ ఈస్ 20th of October అట్ 6:30 PM. సో దాట్స్ అట్ DFW హిందూ టెంపుల్ ఎర్వింగ్. సో అదండి సంగతి, ఇది మన షో ఆఫ్ క్లాసికల్ ట్యూస్డే శృతిలయలు. ఈరోజు ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ కోసం వింటున్నానండి మన 24/7 రేడియో సుర్వి 107.9 FM HD3. నేను నెమ్మదిగా ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. మళ్లీ వచ్చే వారం మీ అందరి ముందు ఇలాగే మన శాస్త్రీయ సంగీతం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ తో వచ్చేస్తాను. అంతవరకు మంచి సంగీతం వింటూ ఉండండి. విషింగ్ యూ ఆల్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ నవరాత్రి. దిస్ ఇస్ శృతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ అండ్ హ్యాపీ మ్యూజిక్.

0: listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్.
6: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: ఐఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

హలో, హాయ్, నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ హ్యాపీ నవరాత్రి. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 24/7 107.9 FM HD3. మీ తెలుగు నేస్తం ఫీల్స్ లైక్ హోమ్. అట్లాంటా నుండి మీ ఆర్జే సునీత. వెల్కమ్ టు యర్ ఫేవరెట్ షో మ్యాటినీ సునామీ. మీకోసం మంచి మంచి పాటలు, మాటలు, అట్లాంటి కబుర్లతో మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను రెడీ. ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ నవరాత్రి, అఫ్ కోర్స్. సో నవరాత్రి అంటే జస్ట్ 9 డేస్ ఆఫ్ సెలబ్రేషన్స్ కాదండి. అమ్మవారి పూజలు, కలర్ఫుల్ గోలు బొమ్మలు, గర్బా డాన్సెస్, దాండియా బీచ్, స్పెషల్ యమ్ ప్రసాదాలు నా ఫేవరెట్, అండ్ మన ఇంట్లో పండగ వైబ్స్. ఈ 9 రోజులు అమ్మవారి 9 రూపాలని పూజిస్తారు. మరి మీకు ఆ 9 రూపాల పేరు తెలుసా? నవరాత్రిలో ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలో తెలుసా? సో ఈ రోజు మన షోలో భక్తి ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని కలిపి ఒక డివోషనల్ సునామీ. సో లిసనర్స్ రెడీయా? మీ సునీతతో నవరాత్రి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. అండ్ డైల్ 972-16-636-1966. లెట్ స్టార్ట్ అవర్ నవరాత్రి షో. కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఫస్ట్ సెగ్మెంట్ లో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ అందరూ తప్పకుండా రెడీగా ఉండండి. అండ్ లైక్ ఐ సెడ్, ప్లీజ్ కాల్ 972-636-1966. అండ్ నాకు తెలుసు నేను కొంచెం లేట్గా వచ్చాను, మీ అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు మంచి మంచి కబుర్ల కోసం, మంచి పాటల కోసం అని. సో ఒక చిన్న పాట తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ పాట వినేసండి లోపల.

సో మీరు ఎలా జరుపుకుంటున్నారండి మీ నవరాత్రులు? ఇక్కడైతే ఘనంగా జరుగుతుంది మాట్లాంటాలో. యూజువల్లీ నేను ఇంతకు ముందు నేను ఒక కమ్యూనిటీలో ఉండేదాన్ని. ఆ కమ్యూనిటీలో ఎలా అంటే ఎవ్రీడే ఒక రోజు ఫస్ట్ డే ఏమో ఆరెంజ్, సెకండ్ డే ఏమో వైట్, థర్డ్ డే ఏమో రెడ్ అలా కలర్ బేస్డ్ చేస్తారండి. ఇదంతా శాస్త్రం చదువుతాం, ఆ తర్వాత అష్టకం చదువుతాం, లింగాష్టకం చదువుతాం, దాని తర్వాత భజనలు పాడతాం. సో చాలా బాగా జరుపుతారు. ఇంకోటి ఏంటంటే బాగా జరుపుకుంటాం, ప్లస్ ఏంటంటే ఉత్తి పూజలు అవన్నీ కాకుండా అంటే కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చెప్తారు కొందరు. పెద్దవాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా చెప్తారు కొన్ని స్టోరీస్ ఏంటంటే చిన్నప్పుడు ఎలా చేసేవారు. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క స్టేట్ లో ఒక ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ట్రెడిషన్స్ ఒక్కొక్కరిది వేరేగా ఉంటాయండి. కొందరేమో గోలు బొమ్మలని చేస్తారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అని కొందరు చెప్తారు. కొందరేమో జస్ట్ పూజలు చేస్తారు, ఆ పూజలు ఎలా చేస్తారు అని చెప్తారు. కొందరేమో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా దానికి రిలేటెడే. సో మీ అందరు రెడీగా ఉండండి. ఏంటంటే సరస్వతి పూజ అవన్నీ చేస్తారు కదా, సో మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు ఎవరు? సో లిసనర్స్ ప్లీజ్ డైల్ 972-636-1966 ఫర్ ద ఆన్సర్. మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు ఎవరు? లైక్ ఐ సెడ్, మనం ఇప్పుడు నాలెడ్జ్ బేస్డ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతామని చెప్పాను కదా. సో ట్రెడిషన్స్ పోతే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా చేసుకుంటారు, బట్ నాకైతే బాగా నచ్చినది ఏంటి అని అంటే ఇందులోని ప్రసాదాలండి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు ఎంత బాగుంటుందో ప్రసాదాలు చేస్తారు అంటే, ఐ థింక్ అది ప్రసాదం ఏంటో తెలియదు కానీ విపరీతంగా బాగుంటాయి. అంటే ఈ ఎలా చేసినా, ఇప్పుడు పులిహార చేసినా, స్వీట్ చేసినా, ఏదైనా ఎంత బాగా వస్తాయో, అది ఎందుకు అంత బాగుంటుందో అన్నది నాకు అర్థమవ్వదు, బట్ అది అమ్మవారి దయ అనుకుంటా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది, పూజలు ఎలాగే ఎంజాయ్ చేస్తాను అనుకోండి, నేను కాదన్ను, బట్ నేను చేస్తున్నది ఏంటంటే నాకు ఇది కూడా ఇష్టం, బాగా ప్రసాదాలు కూడా ఇష్టం. సో ఒక ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తానండి. నేను అడిగిన క్వశ్చన్ కి సో తొందరగా కాల్ చేసింది, నేను ఆన్సర్ ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం.

0: తకచను తాం తద్ధీం తద్ధీం తకచిమి తకచను తకచిమి తకచను తాం ధీం తోం ధం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
7: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారి ఫార్మ్స్.
9: దొండకాయ, వంకాయ, సొరకాయ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
8: వల్లెంబారి ఫార్మ్స్.
9: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
8: వల్లెంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
10: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening me Nestam Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
12: I'm your RJ Sanaida from Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. ఈ రోజు మన షోలో భక్తి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని కలిపి ఒక డివోషనల్ సునామీ ఉంటుంది అని చెప్పాను కదా. సో లిసనర్స్ రెడీయా? మీ సునీతతో నవరాత్రి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. మీకు ఆన్సర్స్ తెలిస్తే గబగబా డయల్ చేసేయండి 9726361966. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇంతకు ముందే అడిగాను, బట్ బ్రేక్ వచ్చేసింది మనకి. సో మళ్ళీ ఇంకోసారి అడుగుతానండి. ఈసారి నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి అలా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పెద్ద క్వశ్చన్ ఐ థింక్ మీకు కష్టంగా ఉంటుందేమో. స్టార్ట్ విత్ విద్య సంగీతానికి ఆది దేవత ఎవరు? విద్య సంగీతానికి ఆది దేవత ఎవరు? ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు నేను ఒక మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకు ముందు నేను స్వీట్ స్వీట్ అని చెప్పాను కదా, నాకు స్వీటే కాదండి. ఏ రోజుకి ఏది కట్టుకోవాలో అదో పెద్ద స్ట్రెస్ ఉంటుంది నాకు, నా ప్రాణానికి. అంటారు కదా యూజువల్లీ ఏంటంటే, ఈ రోజు ఈ కలర్ వేసుకుని వెళ్ళాలి అని. సో నేను వెళ్ళే టీంలో ఏంటంటే వాళ్ళు చాలా పర్టికులర్ ఉంటారు, ఇదే వేసుకోవాలి, ఈ కలరే వేసుకోవాలి, ఇదే ఇలాగే రెడీ అవ్వాలి అని. సో అంటే అఫ్ కోర్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. మనకి అంతవరకు శారీస్ దొరకాలి కదా, మనకి మన ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా మనకి తక్కువే కాబట్టి ఆ టైం దొరకాలి కదా. సో నాకేంటంటే అంతవరకు వెతుక్కునే వరకు కొంచెం చికాకు ఉంటుంది అనుకుంటే దొరికిన తర్వాత ఫుల్గా రెడీ అవుతాను. సో నాకు నేను రెడీ అవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్, ఓన్లీ నాట్ ఓన్లీ ప్రసాదం. దాని తర్వాత ఈ లోపల నేను అడిగిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే గబగబా డైల్ చేసింది 9726361966. ఈ లోపల మంచి పాట వినేద్దాం, నేను కూడా మీ ఫోన్ కోసం రెడీ చేస్తాను, చూద్దాం ఎవరు ఆన్సర్స్ ఇస్తున్నారు.

ఇవన్నీ ఎవరి గ్రీన్ సాంగ్స్ ఈ డాన్స్ చూస్తుంటే కూడా యాక్చువల్ చెప్పాలంటే మా అక్క షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ అండి, భరతనాట్యం డాన్సర్. అప్పట్లో ఈ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ కదా, ఇంకా చాలా స్ట్రిక్ట్ గా తను కూడా చాలా మంచిగా డాన్స్ చేసేది. మా అక్క కూడా అవి చూసిన తర్వాత అనిపించేది చేయాలని, కానీ నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ డాన్స్ అంటే అందరికి ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా ఆర్ట్, నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ దాట్ కానీ అది చూసినప్పుడు అలా అనిపిస్తుంది అబ్బా చేస్తే ఎంత బాగుంటుంది కదా అని. అయితే నేను చూడబోతే ఇప్పుడు లిసనర్స్ ఏమైంది, మీ అందరికి నిద్ర వస్తుందా? నేను వచ్చిందే మీ నిద్ర పోగొట్టడానికి. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా రాలేదు, మీరు ఆన్సర్ ఇచ్చినంత వరకు నేను ఇంకా వెయిట్ చేస్తాను. నేనైతే ఆన్సర్ ఇవ్వను. మీ అందరికి చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను, విద్యా సంగీతానికి ఆది దేవత ఎవరు అన్నది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. నేను ఇంకా బద్దగించకుండా గబగబా కాల్ చేసి 9726361966 కి నాకు ఆన్సర్ కావాలి. ఈ లోపల మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి నవరాత్రులు అంటే మా అమ్మ అయితే అమ్మవారి పూజలు బాగా చేస్తుంది చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే. బట్ పాట అనగానే ఇంతకు ముందు నేను ఫస్ట్ పాట వేశాను కదా జని శివకామి, అయితే ఆ పాటకి అదైతే ఇంకా నాకు రాత్రి పగలు అది బాగా అంటే ఎప్పుడు పడుకున్నా కూడా అది నాకు గుర్తుంటుంది ఆ పాట. ఇట్స్ అర్ ఫేవరెట్ పాట అనో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళాము ఏదైనా పూజకి వెళ్ళాము అని అంటే ఫస్ట్ పాట పాడేది మా అమ్మ అదొకటి. ఆ తర్వాత ఇంకొక పాట మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, శ్రీ పార్వతీదేవి చేకో విశైల కుమారి. ఆ పాట మా అమ్మకి ఎంత ఇష్టం అంటే అంటే ప్రతి ఒక్క గ్యాదరింగ్ లో ఈ పాట పాడుతుందండి. మీ అందరికీ ఈ క్వశ్చన్ అడిగాను కదా నేను, నాకు ఆన్సర్ కావాలి విద్యా సంగీతానికి ఆది దేవత ఎవరు అన్నది. ఈ లోపల నాకు మంచి పాట వినేద్దాం, మీరు ఈ లోపల నాకు ఈ ఆన్సర్ కోసం గొప్ప గొప్ప కాల్ చేసి టాల్ చేసింది. మీకు మంచి పాట వినిపిస్తాను, మీ అందరు కూడా ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: నచ్చి ఉంటుందండి అందరికి ఈ పాట. ఖచ్చితంగా ఇంకా అప్పట్లో పాటలు అంటే ఇది మెలోడియస్ సాంగ్స్ అని, నేను ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. విద్యా సంగీతానికి ఆది దేవత ఎవరు అంటే గాడెస్ సరస్వతి, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మీకు మంచి మంచి క్వశ్చన్స్ తోని ఇంకా మంచి ముచ్చట్లతోని మీకు ఇంకా ఎంటర్టైన్ చేస్తాను. సో ఈ లోపల నాకు ఒకటి గుర్తొచ్చిందండి, మన యూజువల్లీ ఈ టైం అంటే నాకు చాలా ఇష్టం, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, అఫ్ కోర్స్ ఆగస్ట్ కూడా ఇష్టమే. ఆగస్ట్ లో చాలా మంది ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీ ఎవరు తెలుసో లేదో కానీ మంగళగౌరి వ్రతం కూడా చేస్తారండి. సో ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కానీ మంగళగౌరి వ్రతం ఎవ్రీ ట్యూస్డే చేస్తారు. అది చేసిన తర్వాత మన ఆడబిడ్డ ఉన్నదంటే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత వాళ్ళకంట మళ్ళీ ఏదో దార పోస్తారు, ఏదో చేస్తారు. సో నేనైతే పూజ అయితే చేశాను మంగళగౌరి వ్రతం. 16 వారాలు ఉంటాయి అనమాట, 4, 8, 16 అలా ఉంటాయి. నేనైతే 16 వారాలు చేశాను, బట్ పెళ్లి టైంలోని వడిబి ఇవ్వడము సంథింగ్ ఏదో ఉంటుంది, అదొక రిచువల్ అది చేస్తారు. మా ట్రెడిషన్ లో అయితే ఉంది, మీకు ఉంది అని అనుకుంటున్నాను. బట్ ఈ లోపల ఒకసారి నేను అడిగిన క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను ఇప్పుడు. మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు ఎవరు? మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు ఎవరు? సో నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే లోపల మీ అందరికీ ఒక మంచి సాంగ్ వేసేస్తాను, వినేయండి అందరూ. బట్ నేను మీకు అందరికి చెప్పినట్టు మీ అందరూ కూడా ఇది ఉండి ఉంటుందమ్మా మంగళగౌరి వ్రతం. ఒకవేళ ఉంది అని అంటే మీరు కూడా కాల్ చేసి నాకు చెప్పండి మీ స్టోరీ ఏంటి, మీరు ఎన్ని వారాలు చేశారు అన్నది కూడా మేము చెప్పవచ్చు. ఇలా ఒక మంచి పాట అనేది
1: మధ్యాహ్నం కూడా ఎంగిరిపడలేదు, వస్తాలే పదా.

విన్నారు కదండి. సో మంగళ గౌరీది కరెక్టేను. ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఆవిడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు 8 times చేశారంట ఆవిడ మంగళ గౌరీ వ్రతం. కానీ మంగళ గౌరీ వ్రతం అనేది కొత్తగా పెళ్ళైనప్పుడు, అంటే పెళ్ళైన వెంటనే స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ చెప్పాలంటే లేట్ గా కాదు, కొందరికి తెలియక అది లేట్ గా స్టార్ట్ చేస్తారేమో, కానీ కొత్తగా పెళ్ళైన వెంటనే 4 వారాలు, 8 వారాలు, 16 వారాలు అలా చేస్తారు. సో గుడ్ థింగ్ టు నో కదా. సో మీకు కూడా ఆ ట్రెడిషన్స్ ఉన్నారంటే మీరు కూడా షేర్ చేసుకోవచ్చు మీ స్టోరీ ఏంటో అన్నది. సో ఇంతకీ నేను ఇంతకు ముందు అడిగిన ఆన్సర్ కరెక్టే, క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మహిషాసుర అన్న రాక్షసుడిని సంహరించిన అమ్మవారు ఎవరు అంటే గాడెస్ దుర్గా, మనందరికి తెలిసిందే. బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఊరికే నేను ఎలాగో అడుగుతున్నానండి, జస్ట్ ఫర్ ఫన్. ఇవన్నీ మనకి ఎప్పుడో తెలిసినవే గానీ నేను అడుగుతున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. మీకు ఒకవేళ కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే మటుకు వాళ్ళు కూడా అడగండి, వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు ఆన్సర్స్. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఇక్కడ. ఐశ్వర్యం సంపదకు ప్రతీక ఎవరు? ఐశ్వర్యం సంపదలకు ప్రతీక ఎవరు? ఇదైతే అందరికి తెలిసిందే. ఐఎమ్ హోపింగ్ ఏంటంటే గబగబా నాకు కాలర్ కాల్ చేసేస్తారని చెప్పి ఈ లోపల మీకోసం నేను ముచ్చట్లుగా ఒక మంచి పాట వేసేస్తాను. బట్ మీరైతే రెడీగా ఉండే ఆన్సర్స్ తోని నేను కూడా రెడీగా ఉన్నాను వినడానికి. మీ చూద్దాం మీ ఆన్సర్ ఎంత తొందరగా వస్తుందో.

విన్నారు కదండి, సంగీతం వచ్చిన వాళ్ళు ఇవన్నీ అర్థమవుతుందండి. ఇంత డీప్ గా ఉంటుంది ఈ పాట, చాలా బాగుంటుంది. బట్ సంగీతం వచ్చిన వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది ఆ స్వరం అంతా ఎలా చేస్తారు అనేది. మీకు మీరు అనుకుంటుండి ఉంటారు ఏం అబ్బాయి ఏం అడిగిన క్వశ్చన్ ఏమిటి, ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పిస్తారు అని అనుకుంటున్నారా. బట్ నేను మీ ఇంటెలిజెంట్ లెవెల్ ఎంత వరకు ఉందో, మీ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఎంత వరకు ఉందో అని టెస్ట్ చేద్దామని ఊరికే క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీ లెవెల్ బట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ కడతాను, ఎందుకంటే నాకు చాలా స్లోగా కాల్స్ వస్తున్నాయి, నాకు ఇంకా స్పీడ్ గా కావాలి. మేము నాకు చూడబోతే ఇవంతా చాలా చిన్నగా అనిపిస్తున్నట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ లో మీకు అన్ని బతుకమ్మలు క్వశ్చన్ అడుగుతాను, నేను చూస్తాను మీ అందరికీ ఎంత తెలుసో బతుకమ్మ ఆన్సర్స్ అన్నది. సో ఐశ్వర్య సంపదకు ప్రత్యేకత ఎవరు అని అంటే ఇంకెవరు ఒకారండి, గాడెస్ లక్ష్మి. సో గాడెస్ లక్ష్మి కాబట్టి మనకి చక్క ఇంత ఆడవాళ్ళంత మంచి మంచి బంగారాలు అన్ని వేసుకుంటాం కూడా, ఆవిడ కటాక్షం ఉంటే కానీ మనకి ఇవన్నీ ఉండదు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ మనకి ఈ రోజుల్లో ఈ ఇప్పుడు ఉన్న ధరలో కూడా మన బంగారం కొనుక్కొని అమ్మవారి పూజ చేసుకుని ఆవిడ బ్లెస్సింగ్స్ లేకుండా ఇవన్నీ చేయలేము. బట్ మీకు ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ నేను అడుగుతాను ఒక బ్రేక్ తర్వాత. ఇది అప్పుడు ఒక మంచి పాట వినేసండి, కానీ మీకు ఇంకా సింపుల్ క్వశ్చన్స్ ఇంకా అడగను, ఎందుకంటే చూడబోతే మీకు చాలా తెలిసేటట్టు ఉన్నాయి ఇవంతాను మంచిగాను. సో నేను రాబోయే క్వశ్చన్స్ అన్ని బతుకమ్మ క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ లో వెళ్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్లు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కి పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ November 8th. టర్మ్స్ అండ్ కండిషన్స్ supply Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
6: Welcome back. I'm your RJ Sanaga from Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. ఈ రోజు మన షోలో ఇప్పుడు ఒక ఇదే నవరాత్రే కాకుండా బతుకమ్మ గురించి కూడా మాట్లాడదాం. ఈ సీజన్ లో బతుకమ్మ కూడా జరుపుకుంటారండి తెలంగాణ స్టేట్ లో. సో చాలా వైభవంగా జరుపుకుంటారు. వాళ్ళ ఒకలా కాదు, ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, మెన్, ఉమెన్, చిన్న పెద్ద అందరూ కలిపి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ స్టేట్ లో. అండ్ చాలా ఫేమస్ అది. అండ్ దెన్ బతుకమ్మ పువ్వులతో కూడా పూజ చేస్తారు. పువ్వులతో అమ్మవారిని తయారు చేసి దాని మధ్యలో పెట్టి చుట్టూ ఆడవాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ఎంత వైభవంగా ఉంటుందో, చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది తెలంగాణ స్టేట్ లో ఇంత మంచి పండుగ ఉంటుంది అని చెప్పి. సో బతుకమ్మలో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్, ఒక బతుకమ్మ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పండి. బతుకమ్మలో ఫేమస్ అంటే బాగా ఉపయోగించే రెండు పువ్వులు చెప్పండి పేర్లు. సో బతుకమ్మలో ఫేమస్ పువ్వులు రెండు ఉపయోగిస్తారు, ఏంటది రెండు పువ్వుల పేరు చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్. నేను యూజువల్లీ చాలా ఫాస్ట్ గా మాట్లాడుతాను కదా, సో ఈసారి

బతుకమ్మ అంటే అసలు ఆ సండర్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆడవాళ్ళు రెడీ అవుతారు కదా, తెలంగాణలో నేను చూసిన ఆడవాళ్ళందరూ వాళ్ళు లెహంగా వేసుకున్నా ఘాగ్రా వేసుకున్నా చీరలు కట్టుకున్నా ఎంత కళగా కనిపిస్తారు, కళకళ ఆడుతారు. మొన్న ఒక అమ్మాయి అలాగే నేను మేము కలిసాము బతుకమ్మ అని చెప్పేసి, అసలు మామూలుగా చూస్తే ఒకలా ఉన్న అతను ఇంకా ఫుల్ గా రెడీ అయిన తర్వాత ఎంత కళగా ఉంది అమ్మవారు చూస్తున్నట్టు అనిపించింది లిటరలీ. సో అంత బాగా అనిపిస్తుంది అండి వాళ్ళు అంటే అయ్యే రెడీ అయ్యే విధానం కూడా చాలా బాగుంటుంది మన తెలంగాణ ఆడవచ్చుంది. సో ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్, బతుకమ్మలో ఫేమస్ గా ఉపయోగించే రెండు పువ్వుల పేరు ఏంటి చెప్పండి అంటే తంగేడి పువ్వు అండ్ గునుగు పువ్వు అంట. అసలు ఈ రెండు పువ్వులతో యూజ్ చేస్తారు, ఐ థింక్ అది యెల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఉంటుంది అనుకుంటా, తంగేడు పువ్వు అండ్ గునుగు పువ్వు. సో దాంతో తయారు చేస్తారు. దాని మళ్ళీ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, మీ అందరు తెలిసే ఉంటుంది ఏంటంటే ఇంత చిన్నవి చేస్తే ఇంత పెద్ద చేస్తే ఎంత పెద్ద చేస్తే అంత అన్నట్టు. సో ఇప్పుడు మాకు అట్లాంటాలోని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఘాటా అని జీటీఏ అని రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా.

అందరు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆ కాంపిటీషన్ కి, ఎవరు ఎంత బాగా చేస్తారు అన్నది చూద్దామని చెప్పి సో తయారు చేస్తున్నట్టున్నారు. ఒక్కొక్కడుగా నన్ను ఇన్వైట్ కూడా చేశారు, అందరూ కలిపి ఆడవాళ్ళందరూ ఇది చేస్తారు సెలబ్రేట్ కాబట్టి. సో అందరు డెకరేట్ కలిపి డెకరేట్ చేస్తారంట. చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారో, ఎవరు విన్నర్ అవుతారో అన్నది చూస్తారు. ఈ లోపల ఒక మంచి పాట వినిద్దామండి.

ఎంత సందడిగా ఉంది కదండి. ఇలాగే ఊరు సందడిగా ఉంటుంది. ఏంటంటే ఉత్తి బతుకమ్మ అంటే జస్ట్ ఏదో పాటలు ఇవన్నీ కాదండి, చాలా భక్తితో చేస్తారు ఇవంతా. యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళందరూ కలిపి పూజలు చేసుకొని, దానికంటూ బతుకమ్మ అని అంటే గాడెస్ కదా, అంటే అమ్మవారికి దండం పెట్టుకునేటట్టు కాబట్టి వాళ్ళు చాలా భక్తితో చేస్తారు. అండ్ దెన్ డ్యాన్స్ చేసేది కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది, ఏదో ఏదో చేసేసారు కదా అని కాకుండా అందరు దాని కూడా ప్రాక్టీస్ చేస్తారు. మా కమ్యూనిటీలో అయితే ఆడవాళ్ళందరూ గర్భాకి ఎలాగైతే నవరాత్రి హిందీ వాళ్ళు చేస్తారు, గుజరాతీ వాళ్ళు చేస్తారో అలాగా మన వాళ్ళు కూడా తెలంగాణ ఆడబడుచులు అందరూ కలిపి ఒక రోజు పెట్టుకుని, అంటే యూజువల్లీ మండేస్ టు ఫ్రైడే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ ఓ సాటర్డే ఎప్పుడో ఒక టైం చూసుకొని అందరు కలిపి గ్యాదర్ అయ్యి దానికంటూ పర్టికులర్ స్టెప్స్ ఉంటాయండి బాబు అదే ఊరికి అందరు. అందులో పెద్దవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు, అంటే వాళ్ళు చేసే స్టెప్స్ కూడా మనం చేస్తే అంత ఈజీగా రాదు, ఎందుకంటే వాళ్ళు కల్చర్ కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసింది ఇవంతా. సో వాళ్ళ స్టెప్స్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, బట్ ఐ ఎంజాయ్ లాట్ అండి. ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ అడిగేస్తాను మీ అందరికి, ఒక చిన్న సాంగ్ తర్వాత వినేద్దాం. ఏంటంటే మన ఫుడ్ రిలేటెడ్ ఇది, సో అందరూ ఐ థింక్ చాలా రిలేట్ అవుతారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రసిద్ధమైన నైవేద్యం ఏంటి? ఇది చాలా క్లియర్ గా అడిగినట్టుందా నేను స్పీడ్ గా కాకుండా, సో ఐఎమ్ హోపింగ్ కాలర్స్ తొందరగా కాల్ చేస్తారని. సద్దుల బతుకమ్మ రోజు ప్రసిద్ధమైన నైవేద్యం ఏంటి? స్వీట్ ఎంఎం స్వీట్ పేరు ఏంటో అన్నది గబగబా నాకు కాల్ చేసింది. ఈ లోపల నేను ఒక మంచి పాట వేసేస్తాను మీకోసం. డైల్ 972-636-1972.

0: పాటలు భలే ఉంటాయి, యూనిక్ గా ఉంటాయండి. వాయిస్ కూడా మన సింగర్స్ ది చాలా యూనిక్ గా అనిపిస్తుంది నాకైతే. మనకి ఏంటంటే యూజువల్ ఎలా అయితే పాడతారో అలా ఉండదు, ఆ యూనిక్నెస్ కి మనకి నచ్చిస్తుంది కూడా ఆ పాటలు. ఫర్ సమ్ రీజన్ బాగా అనిపిస్తుంది మనకి ఆ పాటలు వింటుంటే. ఏదైతే వైబ్ ఏదైతే ఉంటుంది ఎంత బాగుంటుందంటే, డాన్స్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా పర్టికులర్ స్టెప్స్ ఉంటాయని, ఆ స్టెప్స్ కూడా భలే వస్తాయి, ఆ పాట తగ్గట్టు వస్తాయి స్టెప్స్ కూడా. సో ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్ కి సద్దుల బతుకమ్మ రోజు ప్రసిద్ధమైన నైవేద్యం ఏంటి అంటే, అంట ఆన్సర్ సద్దులు అంటే అన్నంతో చేసే వివిధ రకాల ప్రసాదాలు అంట. అంటే అన్నంతో చేస్తారంట వివిధ రకాల ప్రసాదాలు. సో నాకు రెసిపీ ఏంటో తెలియదు కానీ వెళ్ళినప్పుడల్లా నాకు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాటకి, నేను చెప్పాను ఇంతకు ముందే నవరాత్రి కూడా నేను ప్రసాదం కోసం వెళ్తాను. సో చాలా మంది ఫుడ్ లవర్స్ కి ఈ ప్రసాదాల కోసం కూడా వెళ్ళేవాళ్ళు, చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. సో సద్దుల బతుకమ్మ రోజు ప్రసిద్ధమైన నైవేద్యం ఏంటి అంటే సద్దులు అంట, అంటే అన్నంతో చేసే వివిధ రకాల ప్రసాదాలు. సో ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ ఇంకోటి అడిగిస్తాను, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. బతుకమ్మ పండుగ దేనిని గౌరవిస్తుంది, అసలు ఎందుకు చేస్తాము, దానికోసం ఆన్సర్ ఇవ్వండి. ఇది అప్పుడు ఒక మంచి పాట వినేద్దాం.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు రోజు రావులే కొన్ని అక్క.

చూడు

ఆ పల్లెటూరు ఆ వాతావరణం అంతా చూస్తుంటే ఎంత బాగనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ బిజీ లైఫ్, ఈ స్ట్రెస్ వీటన్నిటి ఇంకా పల్లెటూరుకి వెళ్ళిపోతే బాగుండు కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, హాయిగా పొద్దున్న లేవగానే. సో యూజువల్ మా అంటే మా నాన్నకి కాఫీ ప్లాంటేషన్ ఉండేది, అది నుంచి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మాకు రాయగడ, మీకు ఒరిస్సా ఎవరికైనా ఐడియా ఉంటే ఒరిస్సాలో పల్లెటూరు ఒకటి ఉంటుంది రాయగడ అని చెప్పి, అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ దూరంలోని ఒక చిన్న, అది చాలా విలేజ్ అండి, అది ఎలాంటి లైట్లు అవన్నీ కూడా ఉండవు అక్కడ, అది దాని పేరు చంపాజర్ అని చెప్పి. అక్కడ మాకు ఎవ్రీ సమ్మర్ కి మాకు మా పిల్లలందరికీ తీసుకుని వెళ్ళేవారు మా నాన్నగారు. సో మా ఫ్యామిలీకి అక్కడికి వెళ్ళేవారు. ఎంత బాగుండేది అంటే మాకు ఓన్లీ ఒకటే ఉండేది, ఏం తెలుసా, అమ్మయ్య సమ్మర్ వెకేషన్ వచ్చిందా, ఇంకా మేము వెళ్ళిపోతాం విలేజ్ కి. అక్కడ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేస్తాము, వాకింగ్ చేస్తాము, చక్కగా బోర్డు అన్ని మామిడి పళ్ళు ఉంటాయి, ఎన్ని మామిడి పళ్ళు చెట్లు ఉంటాయో. సో నేను మా అక్కలు వెళ్ళి అక్కడ మామిడి పళ్ళు అన్ని తీసుకుని వచ్చి బస్తాడు బస్తాడు మళ్ళీ దాన్ని మామిడి తాండ్రు చేసి, మీ అందరికి చాలా మందికి మామిడి తాండ్రు అంటే ఇష్టం ఉంటుంది కదా, సో ఇష్టం ఉండే ఉంటుంది. అలాగా మామిడి తాండ్రు చేసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇప్పుడు ఈ ఊరే పల్లెటూరు పాట వింటుంటే నాకు అదే గుర్తొచ్చిందండి. ఈ ఒక ఒక బ్రేక్ ఉన్నది మనకి, ఆ బ్రేక్ తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను, ఈ లోపల ఒక మంచి సాంగ్ వినేసేయండి.

0: to Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: Welcome back. I'm your RJ Sanita from Atlanta. You're listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ is right here with you. సో ఇంతకు ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, దానికి ఆన్సర్స్ కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. ఈ రోజు చాలా డల్ గా ఉన్నారు అందరూ, ఆర్ ఈ నవరాత్రులకి, బతుకమ్మకి, ఈ గర్భాకి చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరూ. బట్ ఎనీవేస్, నేనైతే మీకు ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకు బోల్డన్ని కబుర్లు చెప్పాలనుకుంటున్నాను. సో నాకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని నాకు అనిపిస్తుంది. చిన్నప్పుడు మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో తెలియదు, ఇంతకు ముందు నేను ఒరిస్సా అన్నాను కదా. సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని మేనేజర్. సో ఐ వాజ్ ద యంగెస్ట్ డాటర్ అండ్ నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, నేను చిన్నదాన్ని కాబట్టి అప్పుడు నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, దసరా అంటే రథయాత్ర అంటే విన్నారో లేదో ఎవరో తెలియదు, రథయాత్ర అంటే ఇది మెయిన్ రథయాత్ర కాదండి, అంటే పూరి జగన్నాథులు చేసే రథయాత్ర కాదు. ఈ రథయాత్ర ఎలా ఉంటుంది, దసరా టైంకి వస్తుంది, అప్పుడు ఎలా ఉంటుందంటే వేషాలు వేసుకుంటారు అనమాట. ఎలా అంటే లయన్ లా, టైగర్ లాగా వేషాలు వేసుకుంటారు, డాన్సులు చేస్తారు, దానికి ఒరియాలో పేరు కూడా ఉంటాయి, బోల్డ్ అని, భగవన్నట్ బోల్డ్ అని యాక్షన్లు చేస్తారు, కొట్టుకుంటారండి లిటరలీ. వాళ్ళకి వెనకాలంతా వీపంతా నొప్పి వస్తుంటుంది. ఐ థింక్ దట్స్ దే ట్రెడిషన్, అవన్నీ చేయాలి అని. ఆ తర్వాత కొందరైతే బొగ్గుల మీద నడుస్తూ ఉంటారు. బట్ మేము చిన్నపిల్లలగా ఎంజాయ్ చేసేది అంటే ఇవన్నీ కాదు. బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే జైంట్ వీల్ ఉండేది, ఫెయిర్ అండి, ఇక్కడ ఫెయిర్ ఎలా ఉంటుంది అలాగా అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టేవారు. ఎంత బాగుండేది అంటే రకరకాల అన్ని ఐటమ్స్ తినడానికి, కాటన్ క్యాండీ కానీ, లేదంటే ఆడుకోవడానికి బొమ్మలు కానీ, లేదంటే బోల్ అనే గేమ్స్ ఉండేవి. ఆ గేమ్స్ ఎలా అంటే మనం యారో లాగా ఒకటి ఏమైనా త్రో చేసామనుకోండి, దాని నుంచి ఒక టాయ్ వస్తుంది. సో అలా రకరకాల గేమ్స్ ఉండేవి. అండ్ దెన్ ప్రతి రథయాత్రకి మాకు అంటే దసరాకి ఈ 9 డేస్, నేనైతే ఇంట్లో చిన్నదాన్ని నాకు ముందు కదా, సో 9 డేస్ 9 రకాల డ్రెస్సులు కొనేవారండి నాకు. నేను ఫుల్ గా ఎంజాయ్ చేసేదాన్ని. సో నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది. మీ ఎవరికైనా ఒకవేళ కానీ ఐడియా ఉంటే ఒరిస్సా అంటే, సో రథయాత్ర అంటే మీకు తెలిస్తే ఖచ్చితంగా ఈ పాట కూడా తెలుస్తుంది. ఒక పాట వినొచ్చింది, దాని తర్వాత మళ్ళీ మీకు క్వశ్చన్స్ అడుగుతాను.

ఇలా నేను ఒరియా పార్లమెంట్ నేను ఎక్సైట్ అయిపోతానండి, ఎందుకంటే నేను అక్కడ పుట్టలేదు బట్ నేను అక్కడ పెరిగాను. ఇలా ఎంత మంది ఉంటారో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లో నేను పుట్టినది ఆంధ్రాలో, వైజాగ్ లో, పెరిగింది ఒరిస్సాలో, దాని తర్వాత చదువుకున్నది కొత్త వరకు హైదరాబాద్ లో. సో అంత మిక్స్ ఉంటుంది, అందుకే నా మాటలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి చాలా మంది అడుగుతారు యూనిక్ గా ఉంటుందండి మేము మాట్లాడి, ఎందుకంటే ఇటు ఒరియా కాదు, ఇటు తెలుగు కాదు, ఇటు తెలంగాణ కాదు, అన్ని మిక్స్డ్ ఉంటాయి నాకు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అన్ని కల్చర్స్ నాకు అర్థమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఒరిస్సాలోకి వెళ్తే ఒరిస్సాలో ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే తెలంగాణలో నేను 2 ఇయర్స్ హైదరాబాద్ లో ఉన్నాను, కానీ ఇక్కడ యుఎస్ కు వచ్చిన తర్వాత నాకు యాక్చువల్ చెప్పాలంటే తెలంగాణ గురించి బాగా తెలిసిందండి. ఇంతకు ముందు నాకు అంత తెలియదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత బాగా చేస్తారో ప్రతి ఒక్కటి, ఈ బతుకమ్మ అవని లేకపోతే ఈ నవరాత్రులు అవని ఎంత బాగా చేస్తారో, దాని అంటే దాని ప్రత్యేకత ఏమిటి, బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు ఇవన్నీ నాకైతే తెలిసింది. నిజంగానే మీ తెలంగాణ వాళ్ళైతే తప్పకుండా కాల్ చేసి 972-636-1966 కి నాకు ఆన్సర్స్ చెప్పండి గబగబా. నేను అడిగే క్వశ్చన్స్ ఐ థింక్ ఒకవేళ మీ తెలంగాణ వాళ్ళైతే గబగబా ఆన్సర్స్ ఇచ్చేస్తారు అనుకుంటున్నాను. నేను అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు, బతుకమ్మ పండుగల్లో చివరి రోజున ఏమంటారు? ఇంకొకసారి చెప్తాను, బతుకమ్మ పండుగల్లో చివరి రోజుని ఏమంటారు? సో ఈ ఆన్సర్ అయితే నాకే తెలుసు ఆంధ్రాదన్న అయితే. సో మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ లోపల గబగబా కాల్ చేసి నాకు ఆన్సర్ ఇచ్చేసేయండి, నేను కూడా వెయిట్ చేస్తాను మీ కాల్ కోసం. చూద్దాం ఎంతమందిలో నాకు ఆన్సర్ ఇస్తారో దీనికి అన్నది.

ఈ సినిమా అయితే హైలైట్ అండి. ఎంత బాగుంటుందంటే అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందో, ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఎంత బాగుంది అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుండింది, పాటలు ఎంత బాగుండింది అంతాను. అలాంటి చాలా రోజులు ఏంది ఇలాంటి పాటలు విని నాకు అదే అనిపిస్తుంది మధ్యకాలంలోని ఈ ఇలాంటి పాటలు గానీ ఇలాంటి సినిమాలు గానీ అసలు విని చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది. ఐ హోప్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇలాంటి మంచి మంచి మూవీస్ రావడానికి, ఎందుకంటే ఫ్యామిలీతో చూసే మూవీస్ చాలా తక్కువ అయిపోయాయి ఈ రోజుల్లో. సో నేను కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్, బతుకమ్మ పండుగల్లో చివరి రోజుని ఏమంటారు అంటే సద్దుల బతుకమ్మ. సో చాలా మంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి తెలుస్తున్నాము కానీ మా అలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి సద్దుల బతుకమ్మ దిస్ ఇస్ అ గుడ్ నాలెడ్జ్ అండి. యాక్చువల్ చెప్పాలంటే అందరికీ తెలియదు కదా. ఈ లోపల నేను ఇంకో క్వశ్చన్ అడిగే లోపల ఒక మంచి పాట వినేద్దాం, తర్వాత ఈ లోపల మీరు రెడీగా ఉండండి.

ఇకపోతే ఈ మూవీలో నేనంటే చాలా బాగుంటుంది సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్ బాగుంటుంది, బట్ దానిలోని మూవీ అయితే పెద్దగా బాగాలేదు. మేము ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళామైతే చాలా బాగుంటుంది అనుకుని, బట్ పెద్ద బాగాలేదు. బట్ ఈ పాటలు అయితే మటుకు అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు కూడా అది వింటే రిఫ్రెషింగ్ గానే ఉంటుంది, ఎస్పెషల్లీ డ్రైవ్ టైంలో అయితే మటుకు చాలా బాగుంటుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు నేను ఒక ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్ మళ్ళీ అడిగేస్తున్నాను, మీ అందరూ వినండి. ఏంటి అనంటే, తెలంగాణలో చాలా మంది తెలంగాణ ఫ్రెండ్స్ నాకున్నారు, అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కొన్ని స్నాక్స్ చేస్తారండి, అది చాలా ఫేమస్ అంట. అండ్ ఆడవాళ్ళు కూడా ఎంత స్పీడ్, ఆడవాళ్ళే కాదు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కూడా కూర్చుని గప గప గప గప చేసేస్తున్నారు, అసలు దాని ఏదో మురుకు అంటారు. బట్ నేను ఆ పేరు ఎగ్జాక్ట్ గా చెప్పాను మీకు, చాలా తొందరగా చేస్తున్నాను, చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. దాని రెసిపీ ఇప్పటిదాకా నాకు తెలియదు కానీ అది చాలా బాగుంటుంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో ఫేవరెట్ ఫేమస్ 2 స్నాక్స్ అయితే ఉన్నాయి, దాని పేరేంటి అన్నది గప గప క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసింది. ఈ లోపల మీకు ఒక మంచి పాట వేసేస్తాను, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్.

మంచి రిధమిక్ గా ఉంటుంది సాంగ్. మీ ఎవరికైనా తెలుసా అండి ఈ పాటలో, ఈ మూవీలో ఉన్న హీరోయిన్ రాధ, మన హీరోయిన్ రాధ ఉన్నారు కదా, ఆవిడ ఆవిడ డాటర్ అంట కార్తిక. ఈ మూవీలోని క్యాస్టింగ్ అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే తనకి పోలికలు లేవు కానీ అసలు యాక్టింగ్ ఫస్ట్ మూవీ అయినా కూడా డెబ్యూ మూవీ అని చాలా బాగా చేశారు. బాగుంటుంది పాట కూడా చాలా బాగుంటుంది, మూవీ కూడా విన్నాను చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే చూడలేకపోయాను. ఆ టైంలో ఏదో ఇష్యూ వచ్చింది, ఏదో ఊరు మారేమేదో కానీ జీవా హీరో కూడా ఇంకా జీవించేసారు, చాలా బాగుంటుంది. మీరు ఎవరైతే చూడకపోతే మటుకు ఈ మూవీ తప్పకుండా చూడండి. దంగం మూవీ, తెలుగు మూవీ, నేను విన్నాను చాలా బాగుంటుంది చెప్పి ఈ పాటలు అయితే, ఈ మూవీలో పాటలు కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను క్వశ్చన్ వరకు వస్తే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు నేనే బెటర్ అండి మీ తెలంగాణ కంటే. అసలు మీరు ఎవరికి ఆన్సర్ తెలియదో, లేకపోతే తెలియక మీరు బద్దకిస్తున్నారో బిజీగా ఉన్నారో తెలియదు, కానీ లెట్ మీ ఆన్సర్ యూ గైస్. సో నాకు తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారన్నాను కదా, బెగార్స్ గైస్. మంచి మురుకులు అవన్నీ చేసి పెడతారు వాళ్ళు, వచ్చినప్పుడల్లా కలిసినప్పుడల్లా ఎంత బాగా అనిపిస్తుంది. వాళ్ళు కొలంబో సహాయంలో ఉంటారు, బట్ కలిసినప్పుడల్లా మా బ్యాక్ యార్డ్ లోని వాళ్ళు చేసి పెడతారు. అసలు మెన్ను ఉమెన్ కలిసి అందులో ఇన్వాల్వ్ అయిపోయి కూడా చేస్తారండి, ఎంత బాగుంటుందో. దాని పేరు ఏమి కాదు, సకినాలు అండ్ సర్వపిండి. అది ఎంత ఈజీగా చేసేస్తారంటే నేను అనుకుంటాను అబ్బో ఇంతేనా అన్నట్టు ప్రాసెస్, కానీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను, మంచి స్పైసీగా ఉంటుంది సకినాలు అండ్ సర్వపిండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే మటుకు తప్పకుండా ట్రై చేయండి, దట్ ఇస్ ద వెరీ నైస్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫుడ్ లవర్స్ యూ విల్ ఎంజాయ్ దట్ ఫర్ ష్యూర్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
2: india ki teleport aithe enta baaguntundo
3: what if india was just a tap away
4: just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just an app it's your genie in the cloud download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com
5: Chapman sir what you'd like to order
6: bhaiya any specials mein lagara
5: actually there many particularly ghee dosa medu vada a to b executed special thali special kebab cheese dosa paneer dosa honey chili garlic lotus and aamki paneer tikka chami kebab parotta
6: endu bro ganni cheppino na specials matrame adigina
5: inga undi cheppantara meer eppudaina authentic vegetarian jain or vegan food crave chestunnarante adayar anand bhavan a to b your vegetarian restaurant is your go to place freshly made and completely free of ajinomoto here it's all about keeping it natural and wholesome treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
7: My favorite Radio Surveen music lovers, welcome back. I'm your RJ Sunaida from Atlanta. You are listening to Radio Surveen 107.9 FM HD3 Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunaida is right here with you. Chala baga cheptunnarandi answers ippatavaraku aithe. మీకోసం మంచి మంచి పాటలు కూడా వేస్తున్నాను సో లిసనర్స్ మీరు ఇలాగే రెడీగా ఉండండి నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి అంటే మనకి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా ఒక ఇప్పుడు ఆంధ్రాలో అనుకోండి గోలు బొమ్మలు అవన్నీ పెట్టి చేస్తారు మన తెలంగాణలోమో బతుకమ్మ చేస్తారు ఇప్పుడు గుజరాత్ లోని నవరాత్రి చేస్తారు సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం అన్ని ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ చేసాము ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు నవరాత్రి కూడా కొన్ని డిస్కస్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చాలా ఇదిగా చూస్తారు వాళ్ళు ఈ అంటే ఈ 1 ఇయర్ లో వాళ్ళు ఎంత వైభవంగా జరుపుకుంటారంటే వాళ్ళు వేసుకునే గాగరాలు ప్రతి ఒక్క రోజునండి మిస్ అవ్వకుండా మంచి మంచి బట్టలు వేసుకుని నగలు వేసుకుని అసలు ఎంత బాగా రెడీ అయ్యి ఆ డాన్సులు చేస్తారు చూసారా అది మామూలు స్టెప్స్ కావండి అవి చేసేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆ స్టెప్స్ కూడా మనం వెళ్ళి ఏదో నేర్చుకున్నా ఒకసారి వాళ్ళతో చేసేద్దామని అంటే అక్కడ ఫూల్ అవుతాం ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండదు అదంతా వాళ్ళ ట్రెడిషన్స్ కదా సో వాళ్ళ కల్చర్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఆ డాన్సులన్నీ బట్ వాళ్ళు చూస్తుంటే అనిపిస్తుంది ఆ బాల చేస్తే ఎంత బాగుండు కదా అని చెప్పేసి ఆ టీనేజర్స్ అయితే ఇంకా కింద మీదపడి ఎంత బాగా అంటే నాకు కాళ్ళు వాళ్ళతో ఒకసారి చేసామనుకోండి మనకి ఇంకా అంతే అయిపోయినట్టే ఇంకా ఆ రోజుకి క్యాలరీస్ మొత్తం బర్న్ అయిపోతే మసలు రోజు అంతా బెడ్ మీద పడుకోవాల్సిందే మనం అంత అంటే చాలా ఎనర్జీ కావాలి ఆ డాన్సులు కూడా సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మీకు నవరాత్రి రిలేటెడ్ అడుగుతాను ఈ

మీకు ఎలా ఉందో తెలియదు కానీ నేనైతే ఇక్కడ ఉంటూ ఉంటేనే కూర్చొని కూర్చొని డాన్స్ చేసేస్తాను. నాకు అంత ఇష్టం అనేది 90s ఎరా వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఈ పాట తప్పకుండా కనెక్ట్ అవుతారు, ఆ డాన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. నేను ఆ టైంలో నేను యాక్చువల్గా నేను హాస్టల్లో కూడా ఉండేదాన్ని కాబట్టి నాకు ఎంత నచ్చేదంటే అందరం కలిసి ఇలాగే సందడి ఇప్పుడు ఎలా అయితే చూపిస్తారో వీడియో దట్ ఈస్ సో రిలేటబుల్. ఇలా రెడీ అయ్యి చక్కగా ఒక్కొక్క ఘాగ్రా ఒక్కొక్కడికి ఏది సూట్ అవుతుంది అందరూ వేసుకొని కొందరు అయితే ఆ వీడియోలో చూపించినట్టు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ కి మళ్ళీ అక్కడ ఫూల్ అవ్వకుండా ఎలా చేయాలని ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకొని చేసుకోవడం అంతా ఎంత బాగుండేదో ఆ రోజులు. సో అదే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగిస్తాను చూద్దాము నవరాత్రి రిలేటెడ్. ఐఎమ్ హోపింగ్ ఏంటంటే మీకు ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి తెలిసే ఉంటుందని చెప్పేసి. సో గర్బా డాన్స్ ఏ ఫెస్టివల్ టైంలో ఎక్కువ చేస్తారు అందరికి తెలిసిందే. ఇప్పుడు నేను ఇందాక నుంచి నేను చేయకోసిన మేకర చెప్తూనే ఉన్నాను కాబట్టి మీ అందరికి తెలిసే ఉంటుంది. గబాబా కాల్ చేసేయండి 972-1 6 972-636-1966 కి కాల్ చేసేయండి. గర్బా డాన్స్ ఏ ఫెస్టివల్ టైంలో ఎక్కువ చేస్తారు, దాని ఆన్సర్ కోసం నేను రెడీగా ఉన్నాను. ఇలా ఒక మంచి పాట వినేద్దాం.

అగైన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండి. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, నాకైతే పెచ్చగా ఇష్టం. బట్ నేను అంటే ఒక చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మనకి మీరు చూసే ఉంటారు ఈ పాటికి, గుజరాతీ వాళ్ళల్లో వాళ్ళు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు చాలా మంది. ఎలా అంటే అందరు కలిపి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ అమెరికాలో అయితే నేను చూసింది వాళ్ళు ఎంత యూనిటీ అంటే, వాళ్ళు పెద్ద నాన్న పెద్ద అంటే చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీస్ అంతా జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఒక 6-7 ఫ్యామిలీస్ లా ఉంటారు. ఒకవేళ కానీ ఒకే ఇంట్లో ఇక్కడ ఉండలేరు ఇక్కడ రూల్ ప్రకారంగా కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర దగ్గర రిలీజ్ చేసుకుంటారు, అదే కమ్యూనిటీలో ఉంటుంటారు. ఎంత చక్కగా ఉంటారోనండి అసలు, అంటే వాళ్ళలో పాలిటిక్స్ ఉండవా, వాళ్ళలో ఇంత కలుపుకోరు ఎలా ఉంటారు అంటే, పోనీ ఒకరోజు 2 రోజులు 2 సంవత్సరాలు కాదు, తరాల తరాల బట్టి ఉంటారు. ఇలాగా కలిసి మెలిసి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది నాకు ఆ యూనిటీ, అవన్నీ చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఎనీవేస్, కమింగ్ టు ద క్వశ్చన్, నేను ఇంతకుముందు అడిగాను గర్బా డాన్స్ ఏ ఫెస్టివల్లో చేస్తారు అని చెప్పేసి, అఫ్ కోర్స్ నవరాత్రికి చేస్తారు. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను, దాని ముందర ఒక మంచి పాట వినేద్దాం. ఇలా మీ ఫోన్స్ రెడీ చేసుకుని నేను అడిగేస్తాను క్వశ్చన్.

నాకైతే ఈ పాట చాలా ఇష్టం. ఎందుకంటే హాసిని అనే పేరు ఉంది. ఆ హాసిని పేరు బొమ్మరిల్లులో హీరోయిన్ పేరు జెనిడియా పేరు హాసిని కదా. సో ఆ పేరుని వచ్చేసి మా వారు ఏంటంటే ఇంకా అమ్మాయి పుట్టే ఖచ్చితంగా హాసిని పేరు పెడతానని చెప్పేసి ఆ పాట పెట్టారు. నేను అవ్వకూడదు ఎందుకంటే ఫస్ట్ మాకు షర్ట్ ఎలా ఉండేదంటే అబ్బాయి పుడితే ఫస్ట్ నేను పేరు పెడతానని, అమ్మాయి అయితే ఆయనని. సో హీ వాజ్ లైక్ వెరీ డిటర్మైన్డ్ నాకు హాసిని అనే పేరు పెడతానని చెప్పేసి. సో అందుకనే హాసిని పేరు పెట్టారు. సో ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ అని ఇంకోటి అడిగిస్తాను, మీరందరూ నవ్వుకుంటారమ్మో కానీ మళ్ళీ వచ్చింది ఫుడ్ క్వశ్చన్స్ తో అని చెప్పి. ఇప్పుడు గుజరాతీ వాళ్ళకి ఒక ఫేవరెట్ స్నాక్ ఉంది, దాని పేరు ఏమిటి అన్నది కూడా మీరు చెప్పండి ఒకవేళ కానీ మీకు తెలిస్తే. ఈ లోపల ఒక మంచి పాట వినేద్దాం.

ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ మూవీ చూసారండి? ఎవరైనా చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది కృష్ణ గారి వీరగా వీర ప్రేమ కథ. అసలు నాకు ఈ స్పీడ్ ఈ తొందర ఏమిటో కానీ సుందరం తొందర ఎక్కువ అన్నట్టు అన్నట్టు మీకు ఇదంటే గుర్తొచ్చింది సామెతలు. మీకు సామెతలు బాగా యూజ్ చేస్తారా మీరు? మా వైపు అయితే మటుకు చాలా యూజ్ చేస్తాం ఆంధ్ర వైపు. సో మన తెలంగాణలో కూడా యూజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫుడ్ లవర్స్ కి తెలిసి ఉంటుంది ఆన్సర్ కదా, నవరాత్రికి ఫేవరెట్ స్నాక్ ఏంటి గుజరాతీ వాళ్ళకి అని అంటే ఢోక్లా అండి. ఎంత బాగుంటుందో, సాఫ్ట్ గా స్పాంజ్ లా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. అది తిన్నప్పుడల్లా అనిపిస్తుంది వీళ్ళకి ఎలా వస్తుంది ఎంత బాగా. ఎందుకంటే నేను రెడీమేడ్ అయితే యూజ్ చేశాను కానీ ఇంతకుముందు నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉండిపోతే మటుకు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వాళ్ళలో ఈ ఫేవరెట్ ఫుడ్ ఇదే కాకుండా ఇంకా పేర్లు బోల్డ్ ఉన్నాయండి. ఎందుకంటే నాకు గుజరాతీ ఫ్రెండ్ కూడా ఉండేవారు వాళ్ళు. పేరు ఇప్పటికి గుజరాతీ కానీ స్పైసీగా ఉంటుంది ఏంటో తెలియదు. మనం చేస్తాం చేసారా అంటే ఇప్పుడు నా నోరు ఊరిపోతా చెప్తుంటే నాకు ఎందుకు లేండి, మీ అందరికీ నోరు ఊపిస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు గబగబా నేను ఒకటి మంచిగా రెడీ చేసేసుకుంటారు, మంచి పాట వినేద్దాం. ఇలా మనం ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు ఫోన్స్ రెడీ చేసుకోండి. కాల్ 972-636-1966 ఫర్ యూర్ ఆన్సర్స్. ఇలా ఒక మంచి పాట వినేద్దాం.

Hope you all are enjoying RJ Sunita's playlist and our fun filled tsunami questions so far. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ముందుకే ఉందండి. సో ఎక్కడికి వెళ్ళకండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం విత్ మోర్ మ్యూజిక్, మోర్ ఫన్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. స్టే ట్యూన్ టు మ్యాపీ సునామీ. దిస్ ఇస్ యువర్ సునీత ఫ్రమ్ అట్లాంటా. ఇలాగే మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను నేను, నవరాత్రి బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కాబట్టి మీరు స్టే ట్యూన్ అండి. మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ తర్వాత.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లంబారి ఫార్మ్స్.
6: దొండకాయ, వంకాయ, సొరకాయ,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
5: వల్లంబారి ఫార్మ్స్.
6: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
5: వల్లంబారి ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లంబారి ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Welcome back. I'm your RJ Sanaita from Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sanaita is right here with you. ఇప్పటిదాకా అయితే ఆన్సర్స్ బాగా చెప్తున్నారు. మనం ఏం కవర్ చేశాం, నవరాత్రి క్వశ్చన్స్ కవర్ చేశాం, తర్వాత బతుకమ్మ క్వశ్చన్స్ కవర్ చేశాం, ఇప్పుడు గర్బా కూడా చేస్తున్నాము గుజరాతీ వాళ్ళది. కొన్ని క్వశ్చన్స్ ఇంకా అడుగుతూనే ఉంటానండి. గ్రాబ్ యువర్ కప్ ఆఫ్ కాఫీ అండ్ గెట్ రెడీ లిస్నర్స్. మీరు వింటూ ఉంటే కాల్ చేయండి 972-636-1966. మీకు ఒకవేళ కానీ మీ సునీతతో నవరాత్రి క్వశ్చన్స్ కి ఆన్సర్ రెడీగా ఉన్నారు అని అంటే తప్పకుండా వెంటనే కాల్ చేసేయండి. ఈ లోపల నేను ఒక మంచి పాట పెడతాను, అది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము స్కూల్ దగ్గర నుంచి ఈ పాట. ఇది దాని తర్వాత క్వశ్చన్తో మీకు బ్యాక్ వస్తాను మళ్ళీ.

పడుకున్న వాళ్ళు కూడా లేపాలి అన్న ఉద్దేశంతో నేను ఈ పాట పెట్టానండి. ఎవరైనా పడుకుని ఉంటే గబుక్కుమని లేచి కూర్చుంటారు, ఇంకా ఈ పాటకి ఫుల్ డాన్స్ చేస్తారు. నా ఉద్దేశం కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు 4 అయిపోతుంది డాలస్ లో టైం, మాకు ఇక్కడ టైం 4:40, మీకు 3:39. సో మీరు టీవీ తాగడమే కాదు డాన్స్ కూడా రెడీ అయిపోవచ్చు అమ్మా, ఇంకా డ్రైవ్ టైం కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి మాకు ఇక్కడ అట్లాంటాలో 85 అండి, మంచి సన్నిగా ఉంది త్రూ అవుట్ ద వీక్. మాకు సండే వరకు మంచి 75-80 వరకు ఉన్నది, ఇవాళైతే 85 ఉంటా, మంచి ఎండగా ఉన్నట్టుంది, బాగుంది. అంటే మీకు ఇప్పుడు డాలస్ లో క్రిస్కో ఇర్వింగ్ ఎలాగో మాకు అలాగా సువాని కమింగ్ అలాగా ఇక్కడ ఎక్కువ మన వాళ్ళంతా ఎక్కువ ఉంటారు, తెలుగు వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఐ థింక్ బ్యాక్ యార్డ్ లో అందరూ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మళ్ళీ ఒక పాట కూడా పెడతాను. బట్ ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండి, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీవన్ కెన్ ఆన్సర్ దట్. గర్బా డాన్స్ ఏ దేవి ఆరాధనతో సంబంధించి ఉంటుంది, అంటే ఈ గర్బా డాన్స్ అనేది విచ్ గాడెస్ కి అసోసియేట్ అయ్యి ఉంటుంది అన్నది క్వశ్చన్ అండి. సో మెల్లిగా మళ్ళీ అడుగుతాను ఒకసారి, గర్బా డాన్స్ ఏ దేవి ఆరాధనతో సంబంధం కలిగి ఉంటుంది? సో దీనికి ఆన్సర్ చెప్పే లోపల గబగబా మనం ఒక పాట వేసుకుందాం, ఫుల్ డాన్స్ మోడ్ లో నేను తెప్పిద్దాం అనుకుంటున్నాను అందరికీ జోష్ తోని. చూద్దాం, ఇంకా మీ అందరికీ ఇంకా డ్రైవ్ చేస్తూ కూడా డాన్స్ చేయాల్సిందే మీ అందరూ.

0: చూస్తున్నా నాకు తెలిసి మీ అందరు డ్రైవ్ చేస్తూ కూడా డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, నాకైతే కంటికి కనబడినట్టు అనిపిస్తుంది. సో ఇలాగే నేను మాస్ సాంగ్స్ ఇంకా పెట్టాలని నేను డిటర్మైన్ అయిపోయాను. ఎందుకంటే ఐ వాంట్ యు గైస్ టు ఎంజాయ్, బాగా మాస్ సాంగ్స్ డాన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మీరు కాఫీ తీసుకొని టీ తీసుకొని ఏమైనా చేసుకోండి, కానీ ఐ డోంట్ వాంట్ యూ టు బీ స్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి అందరూ ఇంకా మంచి హుషారులోకి రావాలి, జోష్ లోకి రావాలనుకుంటున్నాను. ఇలాగే పాటలు పెడతాను. బట్ ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ హిందీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నవరాత్రికి గాడెస్ అంబా అంటారు, మన ప్రకారంగా దుర్గా అంటారు. సో గాడెస్ దేవి, గర్బా డాన్స్ ఏ దేవికి సంబంధించి ఉంటుందని అంటారు కదా, సో గాడెస్ అంబా మనము దుర్గా అని అంటాం. సో ఇంకొక క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మెల్లిగా ఒక మంచి ఊగున సాంగ్ మళ్ళీ వేసేస్తానండి. ఇది నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్లే ఇది రిలేట్ అవుతారు ఈ క్వశ్చన్ కి. గర్బా టైంలో ఉమెన్ వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ పేరు ఏంటి? మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను, గర్భా టైంలో ఉమెన్ వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ పేరు ఏమిటి? నా గబగబా కాల్ చేసింది 9726361966 కి కాల్ చేసింది. నేను స్పీడ్ గా చెప్పపోతే మర్చిపోతాను, స్లోగా చెప్తే తడబడతాను. సో ఇదే ఉన్నది. బట్ ఎనీవేస్ గబగబా ఆన్సర్ ఇచ్చేసేయండి. ఈ లోపల ఒక మంచి పాట వేసుకుంటున్నాం.
1: சாரம் போல மாப்பிள்ள புள்ள வந்தாச்சே,
2: சூப்பர் மச்சி
1: தந்தாச்சே தந்தாச்சே, எங்க வீட்டு தங்கச்சிலைய உன் கையில தந்தாச்சே.
3: சூப்பர் மச்சி, மச்சி அண்டி மாமா

మంచి జోష్ లో ఉన్నారనుకుంటున్నాను నేను అందరూ ఈ పాటికి. ఈ క్వశ్చన్ ఒకటి అడిగాను కదండి మీ అందరికి, ఆడవాళ్ళకి సంబంధించి ఏ వాళ్ళ డ్రెస్ వాళ్ళ కాస్ట్యూమ్ ఏదైతే వేసుకుంటారో మన గర్భాల్లోని దాని పేరేంటి అని. దట్స్ రైట్ అండి కాలర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అది చనియా చోలీ, దట్స్ ట్రూ. అసలు రకరకాలు ఉంటాయి, ఎంత బాగుంటాయో చనియా చోలీ అంటే. పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఆంటీలు కూడా డాన్స్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలి గుజరాతీలో, గుజరాతీలోని ఆంటీస్ డాన్స్ చేస్తారు. వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల ఏంటంటే ఆ పైట వేసుకోవడం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ స్టైల్ అంతాను చాలా బాగుంటుంది. నేను అది చూసిన తర్వాత నీకు అనుకుంటాను అంటే అంత ఎనర్జీతో వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటము మరి. సో ఎనీవేస్ నేను ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను గర్భా రిలేటెడ్, చూద్దాను ఎంతమంది చెప్తారు. డాండియా డాన్స్ లో యూజ్ చేసిన స్టిక్స్ ని ఏమంటారు? చాలా సింపుల్, మీరు నవ్వుకుంటారు తిట్టుకుంటారు ఇదేం క్వశ్చన్ ఇది ఒక క్వశ్చన్ అని. మరి మీ అందరికి ఒక జోష్ లో తెప్పించడానికి ఇలా రెండు చేస్తున్నాను నేను. డాన్స్ డాండియా డాన్స్ లో యూజ్ చేసే స్టిక్స్ ని ఏమంటారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే లోపల నేను ఒక మంచి పాట చేస్తాను, ఇంకా వినేద్దాం.

0: Mireia.
1: నవ్వు భలే ఉంది. చిరంజీవిది ఏదన్నప్పుడు మన నచ్చుతుంది. ఆయన పాటలు, ఆయన డాన్స్, ఆయన మూవీస్ అయితే ఎప్పుడు చూపెడు అయితే బాగా నచ్చుతుంది మనందరికి. ఇప్పుడు ఇంకొక మంచి పాట ఉపయోగించే పాట పెట్టే ముందర నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చాలా నేను అడిగాను క్వశ్చన్, యాక్చువల్లీ నేను అడిగాను సుందరాన్ని తొందర ఎక్కువ అన్నట్టు నేను మర్చిపోయినా గానీ, దాండియా డాన్స్ లో యూజ్ చేసే స్టిక్స్ ని ఏమంటారంటే దాండియా స్టిక్స్ అంటారు. ఇంకేమంటారు? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. సో ఇప్పుడు ఒక మంచి పాట వినేద్దాం. ఈ లోపల నేను అడిగే క్వశ్చన్ కి గర్బా డాన్స్ ఏ స్టేట్ కి ఫేమస్, గర్బా డాన్స్ ఏ స్టేట్ కి ఫేమస్, ఆ ఆన్సర్ చెప్పే లోపల ఒక మంచి పాట వినేద్దాం. ఈసారి ఈ పాట విన్న తర్వాత ఇంకా జోష్ వస్తుంది మీ అందులోకి.

లిసనర్స్, ఈరోజు ఇలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ నవరాత్రి గురించి మాట్లాడి, గర్భా గురించి, బతుకమ్మ గురించి మాట్లాడుతూ అసలు టైమే తెలియలేదు. ఈ రోజు మన నవరాత్రి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్, ఫన్నీ మూమెంట్స్ అండ్ డివోషనల్ వైబ్స్ కూడా షేర్ చేసుకున్నాం. ఈ నవరాత్రి మీ అందరికి అమ్మవారి ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, సక్సెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న మాట గుర్తు పెట్టుకోండి, పండుగ అంటే డెకరేషన్, షాపింగ్, సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, మన మనసులో ప్రేమ, మంచి ఆలోచనలు, పాజిటివిటీ ఉండడం కూడా చాలా ముఖ్యం. మీ సునీత ఫ్రమ్ అట్లాంటాతో మ్యాథ్యూ సునామీలో ఈ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ని నాతో ఎంజాయ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే బ్లెస్డ్, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. అట్లాంటా నుండి మీ సునీత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాథ్యూ సునామీ. జై మాతాది, జై దుర్గా. ఇప్పుడు మీకు మంచి పాట పెడుతున్నాను. Take care, all of you. Bye.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Raju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppataniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 469-605-3552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.

ప్రతిరోజు మనకి ఒక కొత్త ఆలోచనలు, కొత్త స్ట్రెంగ్, కొత్త కరేజ్ అండ్ కొత్తగా ఇది చేయాలనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ రోజు కూడా ఈ కొత్త న్యూ స్ట్రెంగ్త్ తో, న్యూ ఆలోచనలతో మొదలు పెట్టేసేద్దాము ఇవాళ షో. హాయ్, హలో, వెల్కమ్ టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. ఇవాళ ట్యూస్డే, ఈ మంగళవారం ఈ షోకి కూడా మనం చక్కగా ఏంటంటే షోలో ఆటలు, పాటలు అండ్ థాట్స్ తోటి మనం చెప్పేసేద్దాం ఈ షోని. వావ్ వావ్ అనుకుంటూ రేడియో సర్వీలు వింటున్నారు విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆల్సో. రేపు కూడా వస్తాను అనుకోండి, బట్ ఇవాళ అయితే ఇక్కడ ఉన్నాను 4-7 PM ఆన్ ది ఎయిర్ వేవ్స్ 107.9 FM HD3 లో. అండ్ ఇవాళ న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ థాట్స్ తో ఇవాళ మనం మాట్లాడుకుందాము నవరాత్రి గురించి అండ్ బతుకమ్మ గురించి, వాటి వెనకల సిగ్నిఫికెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇవన్నీ మాట్లాడుకునే ముందర మరి థ్యాంక్స్ చెప్పేసేయాలి కదా ఎవరికి, మన స్పాన్సర్స్ కి. సో లెట్ మీ థ్యాంక్ మై త్రీస్ రెస్టారెంట్ ఇండియా బజార్ తీయబోతుంది దివాళీ లక్కీ డ్రా. దానికి మీరు ఏమేమి చేయాలో ఏమిటో నేను చెప్తాను. దెన్ ఆల్సో టీ ప్యాడ్ బతుకమ్మ.

తస్తది ఎలాంటి ఉన్న డాలస్ వెదర్ కూడా ఉందన్నమాట. మనకి మొన్న లాస్ట్ వీక్ వర్షం పడినందుకు టెంపరేచర్స్ బాగానే తగ్గాయి, బట్ ఇప్పుడు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి కదా, అలా డాలస్ వెదర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి హై ప్రస్తుతానికి 92 degrees Fahrenheit ఉంది, అండ్ ఈ వారం అంతా ఇట్స్ గోయింగ్ టు బి హై ఇన్ 80s రఫ్లీ అండ్ లో ఇన్ 70s. ఫ్రైడే మాత్రం కొంచెం డ్రాప్ అవుతుంది టెంపరేచర్, ఆ తర్వాత 60 లోకి వెళ్ళిపోతుంది, 65 high and 47 low. పార్ట్లీ క్లౌడీ ఉంది, వర్షం అయితే ఇక్కడ చూపించట్లేదు మనకి. బట్ ఒకసారి మనం ఏంటంటే గూగుల్ ని అలెక్సా అడిగామనుకో, సమ్ టైమ్స్ అలెక్సా నో అంటుంది, కానీ మబ్బుల్ని చూస్తే మాత్రం అలా అనిపించదు. సో అలా నిన్న కూడా మబ్బులు అలా కమ్ముకున్నాయి, వర్షం పడుతుందేమో పడుతుందేమో అని. బట్ కొన్ని ప్రాంతాలు, డాలస్ ప్రాంతాల్లో కాస్త అలా పెన మీద దోషికి నీళ్ళు చల్లంటూ పడిందట, అండ్ దానివల్ల ఏంటంటే హ్యూమిడిటీ పెరిగిపోతుంటుంది. సో అలా ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం పడలేదు. ఇక్కడైతే మనకి పార్ట్లీ క్లౌడ్ చూపిస్తోంది. మరి గూగుల్ని అడిగిన ఎస్ అంటుందో నో అంటుందో తెలీదు, క్లౌడ్ మరి పడుతుందో లేదో తెలీదు. ఇది మన డాలస్ వెదర్ అండ్ టెంపరేచర్ అలా ఉంటుంది. అండ్ నవరాత్రులు చాలా మంది ఆల్రెడీ మనకి వాళ్ళ 3వ రోజు అండ్ ఘనంగా రంగరంగ వైభవంగా అంతా జరుపుకుంటున్నట్టున్నారు డెఫినెట్ గా. అందులో ఏంటంటే మనకి 9 రోజులు ఈ నవరాత్రి సంబరాలు వెనకాల 1000ల చరిత్ర ఉందంటే నమ్ముతారా? నమ్మే తీరాలి. ఆ 1000ల చరిత్ర ఏమిటో, అసలు ఈ బతుకమ్మ సిగ్నిఫికెన్స్ ఏమిటో అది కూడా మీకు చెప్తాను, దాని వెనకాల కథలు. మనమైతే చిన్నప్పుడు అట్లీస్ట్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు, ఏ పండుగలైనా, నవరాత్రి అని కాదు ఏ పండుగ అయినా, పొద్దునే చక్కగా కుంగుడుకెళ్తాలంటి పోసుకొని అమ్మ ఏంటంటే చక్కగా వంటలు చేసేసేది, మనకు కొత్త బట్టలు తీసుకొచ్చేవాళ్ళం కాబట్టి అది వేసుకునేవాళ్ళము, ఎన్నో రకాల ఫుడ్లు ఎప్పుడెప్పుడు తినాలా, లడ్డూనో పర్వన్నమో పాయసం ఇలా తినేసి మళ్ళీ సాయంత్రం ఏంటంటే పేరెంట్ వాళ్ళకి అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, పక్కింటి ఆంటీ మా ఇంటికి వచ్చేది. ఇక్కడ వరకే తెలుసు అనమాట అసలు ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండుగ, వాటి వెనకాల అసలు అర్థం ఏంటి, స్టోరీ ఏంటి.

అయితే మరి ఎప్పుడు అడగలేదు. మరి మీరు ఎప్పుడు అడిగారు, అడిగినప్పుడు మీ అమ్మ మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ చెప్పారో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, పిల్లలు అడుగుతున్నారు. అసలు పిల్లలే కాదు, మీరు ఆఫీస్ లో వర్క్ చేశారనుకోండి, వాట్ స్పెషల్ అని మనం చెప్పామనుకో, ఇంకో ఈ పండుగ ఆ పండుగ అంటే కొలీగ్స్ అడుగుతారు, నాన్ హిందీ ఆర్ మేబీ నాన్ ఇండియన్స్ ఉన్న వాళ్ళు ఏంటి అడుగుతారు. అలాంటప్పుడు కొంచెమైనా మనకు తెలియాలి కదా మన హిస్టరీ. మీరు పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా వాటి వెనకాల అర్థాలు ఏంటి కాస్తో కూస్తో తెలుసుకోవాలి కదా. అండ్ అందులో మనకేంటంటే, మనకి బతుకమ్మ లాగా మనకి గూగుల్ అమ్మ కూడా ఉంది కదా, ఏది అడిగినా చెప్పేస్తుంది చక్కగా. సో అలాంటప్పుడు వాటి వెనకాల కథ ఏమిటో నేను తప్పకుండా చెప్తాను. వింటుండండి రేడియో సుర్బి 107.9 FM విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడైతే ఇంకొన్ని పాటలు లైన్ అప్ ఉన్నాయి, ఆ పాటలు విన్న తరువాత మెల్లిమెల్లిగా ఐ విల్ ఆల్సో లెట్ యు నో అసలు వాటి వెనకాల స్టోరీ ఏమిటనేది.

0: ఆదర్శ కుటుంబ మూవీ నుంచి విన్నారు మీడియా పాట అని వింటున్నారు సురభి డి టూ డ్రాఫ్ట్ షో విత్ మీ ఆర్జే కల్పన. అయితే ఈ 9 రోజులు జరుపుకునే నవరాత్రి వెనకాల 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఏమిటంటే అంటే అఫ్కోర్స్ ఈ నవరాత్రి బతుకమ్మ గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని కథలు నాకు తెలిసిన కథలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అయితే వేములవాడ చాళుక్య వాళ్ళు ఏంటంటే అక్కడ మన తెలంగాణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కదా. సో దే యూస్ టు రూల్ దాట్ వాళ్ళ కింగ్డమ్ ఉండేది. అక్కడ మంచి గుళ్ళు గోపురాల్లో కానీ చాలా ఉండేవి, శివలింగం కూడా ఉండేది. అయితే తమిళనాడు నుంచి అప్పుడు చోళాస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ వేములవాడ గుడిని వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న శివలింగం ని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పట్లో ఏంటంటే ఇది చాలా కామన్ కదా, వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్లి ఎలా కాంకర్ చేసేసి అక్కడ ఉన్నవన్నీ ఇదర్ ఏంటంటే గుళ్ళను డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, అక్కడ ఉన్న వస్తువులను తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో అలా జరుగుతుండేదన్నమాట. సో అదే నేపథ్యంలో తమిళనాడు నుంచి వచ్చిన చోళాస్ ఏంటంటే ఈ వేములవాడ గుడి దగ్గర దాడి చేసి ఆ శివలింగాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు గనక ఒకవేళ మీరు కూడా చూస్తుంటే అక్కడ తంజావూరులో మనకి బోధీశ్వరాలయం టెంపుల్ ఉంది కదా, అక్కడున్న శివలింగం అండ్ ఇక్కడ మనకి వేములవాడలో ఉన్న శివలింగం ఇంచుమించు ఒకటేలాగా ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మరి కోపం రాదా, మన వస్తువు తీసుకుని ఎవరిని వెళ్ళిపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అందులో శివలింగం తీసుకెళ్లిపోయారు అండ్ శివలింగం భార్య ఎవరు పార్వతీదేవి కదా, ఆవిడ కూడా చాలా కోపం వచ్చింది. సో అందుకని ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళేం చేశారు ఆ అంటే దానికి నిదర్శనంగా ఏంటంటే ఒక పెద్ద పూలతోటి ఏంటంటే బతుకమ్మ ఒక కొండంత పర్వతం ఆకారం అంత కొండంత బతుకమ్మ చేసి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. అలా మెల్లిమెల్లిగా పోను కొన్ని వేరియేషన్స్ వచ్చాయి. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టోరీ దట్ ఐ థాట్ అండ్ ఇది యాక్చువల్లీ మొత్తం ఇలానే కాదు కానీ మా అమ్మమ్మ కూడా చెప్పింది అనమాట. ఇలా మేము ఆడుతున్నప్పుడు బతుకమ్మ ఆడుతున్నప్పుడు సాయంత్రం వెళ్లి మాకు అప్పుడు ఎలా ఉండేదంటే ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంటుందా ఏమిటా అనేసి కాంపిటీషన్ పెట్టుకుని మరీ మేము చేసేవాళ్ళం, అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళము. మధ్యలో ఏంటంటే అమ్మ చెప్పేది బతుకమ్మ పెట్టేటప్పుడు లోపల పొట్టలో ఏంటంటే ఆకులు ఎన్ని మనం పెడితే అలా లేయర్ అంత నీట్ గా అంత చక్కగా పెద్దగా పర్వతం ఆకారంగా కొండలాగా వస్తుంది అనేసి. సో మేము ఎప్పుడు మా కాలనీలో అంతా మాదే పెద్దగా ఉండాలి, మా బతుకమ్మనే చాలా పెద్దగా ఉండాలి అనుకుని చేసేవాళ్ళం కానీ బట్ అక్కడ ఎప్పుడో ఒకసారి ఇయర్ ఆయరు ఒకసారి ఇంకొకళ్ళది ఒకసారి ఇంకొకళ్ళది అలా కొంచెం ఇంచుమించులో అలా అలా తేడా వచ్చేది అనమాట. బట్ ఇట్ వాజ్ ఆల్ ఫన్ ఆన్ అ గుడ్ నోట్ తో చేసేవాళ్ళం బతుకమ్మ పేర్చడం. అండ్ అది గంటలు పట్టేది, చాలా టైం పట్టేది అది. అఫ్కోర్స్ మేము జస్ట్ ఒక అసిస్టెంట్ లాగా హెల్పింగ్ హ్యాండ్ మాత్రమే ఇచ్చేవాళ్ళము. బట్ తర్వాత వేరియేషన్స్ చాలా వచ్చాయి, బతుకమ్మ సెలబ్రేషన్ లో కానివ్వండి, బతుకమ్మ పేర్చే విధానంలో కానివ్వండి, వేరియేషన్స్ వచ్చాయి. అండ్ ఇటీవల్ల మా ఫ్రెండ్ మొన్న మధ్య ఇంకో కథ కూడా చెప్పింది, అసలు మనం ఆ తంగిడి పువ్వులు అనేది ఎందుకు పెడతామేంటి, ఆ కథ కూడా మీతో చెప్తాను. బట్ ఈ టాపిక్ మీద ఈ పండుగల గురించి మీరు కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, చిన్నప్పుడు మీకేమైనా కథలు ఎలా ఉన్నాయా, ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్, మరి ఏమి చేయాలి, షేర్ చేయాలంటే కాల్ చేయాలి కదా, కాల్ చేయాలంటే నీ నెంబర్ అందించాలి కదా, అదే 972-636-1966. మీరు ఇలా పండుగలు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు స్పెషలీ దసరా బతుకమ్మ సెలబ్రేషన్ చేసినప్పుడు మీకున్న ఆ కనెక్షన్ ఏంటి, గుర్తులు ఏమున్నాయి, జ్ఞాపకాలు ఏమున్నాయి, తప్పకుండా పంచుకోండి ఆన్ ద ఎయిర్‌వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. ఈ లోపల నేను మీకు చెప్పాల్సింది అబౌట్ ఒథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసము ఈ పండుగ టైంలో వెళ్ళిపోండి మైత్రీస్ ఇండియన్ కుజిన్. ఉట్టప్పుడు కూడా వెళ్ళొచ్చు అనుకోండి, బికాస్ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్ విత్ బ్యూటిఫుల్ హిల్ టాప్ లొకేషన్ అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా వెళ్లి ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని అనొచ్చు. అయితే ఫుడ్ మాత్రం ఇంకా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బఫే అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా ప్రతి బైట్ లో గ్యారంటీ టేస్ట్ ఉందన్నమాట మైత్రీస్ ఇండియన్ కుజిన్ లో. ఇదే కాకుండా మా మామూలుగా ఇంట్లో ఫంక్షన్స్ అయినా అనుకోండి, ఇప్పుడు దసరా నడుస్తుంది కదా, ఈ పండుగలైనా పార్టీస్ అయినా కోఆపరేటివ్ ఈవెంట్స్ అయినా వీటన్నిటి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ దట్ ఈస్ మైత్రీస్ ఇండియన్ కుజిన్. ఒకవేళ మీరు ఎవరినైనా చాంటింగ్ కి లలిత సహస్రనామం కి పిలిచారనుకోండి, అప్పటికప్పుడు అయినా వస్తువులు కావాలన్నా కూడా డైరెక్ట్లీ మీరు కాల్ చేసి క్యాటరింగ్ కి మీరు ఫుడ్ తీసుకొచ్చేసి అనమాట. సో ఆలస్యం చేయకుండా విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ నేను మీకు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోదో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 972-636-1966 కి. హియర్ వి గో.
1: అమ్మాయి ఈ ముసలావిడ ఎవరు?
2: మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు.
1: ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిడ తీసుకొచ్చారేమిటి?
2: ఈవిడే పెళ్లి కూతురు.
1: ఐ సీ.
3: ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనో? అయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడ కొన్ని పొందలు పెళ్లి లేదా నాయనో?
2: అబ్బాబే, ఈవిడకి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య.
3: కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్?
2: అవక అవక 19 సంవత్సరానికి పెద్దమ్మ అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంబుతాం ముట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్లిపోయి మొన్ననే 91వ ఏట స్వరంలోకొచ్చింది.
1: సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది.
3: నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను.
0: ఇక్కడ బ్రహ్మి గారికి ఈ సంబంధం ఇష్టం లేదు. అందుకని ఒక సామెత కూడా ఉంది, జబ్ మియా బీవీ రాజీ తో క్యా కరేగా కాజీ. సో ఇక్కడ ఏంటంటే, బ్రహ్మానందకి నచ్చినా నచ్చకపోయినా రాజన్ ప్రసాద్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎందుకు? ఏమిటో సినిమా చూసిన వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటది. ఇప్పుడు ఆ సినిమా పేరు ఏమిటి? అండ్ ఇన్ అడిషన్ టు దాట్ ఇంకో క్వశ్చన్ కూడా ఏంటంటే, మీ అందరికి రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మి గారు యాక్ట్ చేసిన ఒక కనీసం 5 సినిమాల పేర్లు మీరు టపి టపిన 10 సెకండ్స్ లో చెప్పేసేయాలన్నమాట. ఈ సినిమాతో పాటు 9726361966 మా స్టూడియో నంబర్. ఈ సినిమా పేరు చెప్పి ఆ తర్వాత వీళ్ళిద్దరు నటించిన కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అది కూడా చెప్పాలి. నంబర్ అందించేశాను. ఇంకోటి అందించాల్సిన వార్త మీకు ఏంటంటే, ఇండియా బజార్ దివాళీ లకీ డ్రా జరగబోతుంది. అండ్ అదేంటంటే, మనకి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు లాయల్టీ మెంబర్షిప్ మాత్రం కావాలండి, గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళు ఏంటంటే, ఎనీ ఆఫ్ ది ఇండియా బజార్ లొకేషన్ లో జరుపుకోబోయే రాఫెల్స్ ఏంటంటే, ఒకవేళ మీరు $100 స్పెండ్ చేశారనుకోండి, యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ 75 inches టీవీ. ఒకవేళ $200 స్పెండ్ చేస్తే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ ఐఫోన్ డ్యూ. అండ్ $300 స్పెండ్ చేస్తే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ 1 ounce గోల్డ్ కాయిన్. మరి దసరాకి దీపావళికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనుకోవచ్చు. సో వెళ్ళండి, అవైల్ చేసేసుకోండి. బట్ రిమెంబర్, లాయల్టీ మెంబర్షిప్ ఇస్ రిక్వైర్డ్ అండ్ 1 raffle పర్ క్వాలిఫైయింగ్ ట్రాన్సాక్షన్ పర్ డే. అండ్ ఇది మనకి ఎనీ ఆఫ్ ది ఇండియా బజార్ లొకేషన్ లో జరుగుతుంది అక్రాస్ టెక్సస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అండ్ విజిట్ www.indiabazaar.us for complete lucky draw details. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ కోఇన్సిడెంటలీ మనకి హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ రేడియో సురభి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడకుండానే డ్రాప్ అయిపోయారు. బట్ ఎనీవే, నేను ఇందాక వినిపించిన క్లిప్పింగ్ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ అలాగే ఈ క్వశ్చన్ తో పాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మి గారు నటించిన కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు మీకు గుర్తుండే? 5 సినిమాలు చెప్పమన్నాను, బట్ 10 సెకండ్స్ లోనే చెప్పాలి. ఒకవేళ మీరు ఇంకా 10 సెకండ్స్ లో ఇంకా కూడా పేర్లు చెప్పేస్తే ఇంకా మంచిది అనుకోండి. బట్ ఈ లోపల ఇంకో పాట వినొచ్చేసేద్దాం.

0: ఓకే, మనకి మనోజ్ గారు చెప్పేశారు. ఆఫ్ కోర్స్ ఆయన 10 సెకండ్స్ లో ఆఫర్ లో 5 సినిమాలు టపి టపిని చెప్పేశారు. టపి టపి కాకుండా ఆన్సర్ చెప్పారనుకోండి. బట్ ఒకవేళ ఎవరైనా ఆనర్ వచ్చి కూడా చెప్పాలని కూడా చెప్పేసేయండి. మనకి సినిమా పేరు మాత్రం వచ్చేసింది అనుకోండి, అప్పుల అప్పారావు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ సినిమా. అందులో 3 దెబ్బలు కొడితే ఆ అమ్మాయి పెళ్ళం అయిపోతుంది అనేసి ఆ బ్రహ్మి గారు ఎప్పుడైతే చెప్తారో అలా ఆయన ఏంటంటే ఎంబడబడుతుంటారు. శోభన ఆల్రెడీ 2 దెబ్బలు కొట్టేస్తుంది, 3వ దెబ్బ కొట్టంగానే పెళ్ళం అయిపోతుంది అనేసి ఆశతోటి ఆ సినిమా అలా నడుస్తుంటుంది అనమాట, అప్పుల అప్పారావు. బై ద వే, మన లిసనర్స్ ఆఫర్ లేదా ఆన్ నుంచి చెప్పేసేయచ్చు. రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మి గారు నటించిన 5 సినిమాలు మీరు చెప్పాలన్నమాట. 9726361966. అండ్ ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ టీ ప్యాడ్ బతుకమ్మ. బతుకమ్మ ఆల్రెడీ అరౌండ్ ద కార్నర్ ఉంది, దసరా నాడు ఆల్రెడీ నవరాత్రి జరుగుతున్నాయి కదా. సో స్కెడ్యూల్ అండ్ ఈవెంట్ అప్డేట్స్ ఏంటంటే, మన టీ ప్యాడ్ అండ్ దసరా సంబరాలు ఇయర్ జరుపుకుంటున్నా మనము October 17th. ఎక్కడ ఏమిటనేది, జాయిన్ అస్ ఫర్ ఇన్క్రెడిబుల్ లైన్అప్ ఫర్ కల్చరల్ ట్రెడిషన్, లైవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టార్ స్టడెడ్ పర్ఫార్మెన్స్ అట్ కో అమెరికా సెంటర్. ఇది ఏంటంటే మధ్యాహ్నం 12 నుంచి మొదలవుతుంది. అండ్ లోకల్ టాలెంట్స్ చాలా మంది ఏంటంటే వాళ్ళ డాన్సులు చేస్తారు, కల్చరల్ షో కేస్ అవుతుంది. అండ్ 4 గంటలకి మనకి బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటాము. అండ్ ఆ తర్వాత 6:30కి బతుకమ్మ ఆడిన తర్వాత మనకి నిమజ్జనం కూడా జరుగుతుంది అనమాట. అండ్ 8 గంటలకి జమ్మి పూజ. మనకి దసరాకి చాలా మందికి తెలుసు కదా, మనకి మనకైతే ఊర్లలో వెళ్ళినప్పుడు పొద్దున్నే లేచి జమ్మి ఆకు తీసుకుని వచ్చి పెద్దవాళ్ళకి మనకి కాళ్ళకి దండం పెట్టేవాళ్ళు. మన పాలపిట్ట కనిపిస్తే చాలా అదృష్టం అని, చాలా లక్కీ అని కూడా అనేవాళ్ళు. సో అది మనకి ఆ రోజు 7:00 జరుగుతుంది.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఇండియా వెళ్ళాలేమో నేను, ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

and welcome back to Surabhi D2 Drive Time Show. Nidhiruchu Surabhi D2 Drive Time Show, Monday to Friday, 4 to 7 p.m. on the airwaves of 107.9 FM HD3 Low. And ivalla ee segment lo navratri gurinchi and vaati venkala significance gurinchi maatladukundamu and alage meeru meekunna gurtulu gnyapakalu chinna appudu mee celebrate chesinappudu mee parents toti mee amma toti ooru ellinappudu aina kaani lekapothe city lo aina kaani ela celebrate chesukune vaallu maniki తెలంగాణ ప్రాంతంలో అయితే బొమ్మల కొలువు పెట్టే చాలా మంది పెట్టుకోరు, సంక్రాంతికి పెట్టుకుంటారు. బట్ ఒకవేళ అలా కూడా ఉండుంటే ఎవరన్నా దివాళి కొంతమంది దివాళికి పెట్టుకుంటారు. బట్ అలా ఏవైనా గుర్తులున్నా కాల్ చేసి చెప్పేసండి 9726361966 కి. అండ్ బై ద వే మనకి క్వశ్చన్ కి మనోజ్ గారు ఆన్సర్ ఇచ్చేసారు, 5 సినిమాలు టపి టపిని చెప్పేశారని చెప్పాను కదా. సో బ్రహ్మి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ నటించిన మూవీలో ఆయన చెప్పింది ఏంటంటే అప్పుల అప్పారావు, అఫ్ కోర్స్ అది క్లిప్పింగ్ లో కూడా విన్నారు. ఆ తర్వాత ఒకటి అడుగకు, మాయలోడు, జులై అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ కాంబినేషన్ ఇంకా చాలా సినిమాలు వచ్చాయనుకోండి, బట్ ఈ 5 చెప్పమన్నాను కాబట్టి ఆ 5 చెప్పేశారు ఆయన. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లే అ సాంగ్ అండ్ ఆ పాటకి ముందర మనకేనంటే నవరాత్రి సెలబ్రేషన్స్ మీకు వాటి వెనకల సిగ్నిఫికెన్స్ ఏమిటి? కాల్ మీ అట్ 972-636-1966 కి.

0: బతుకమ్మ మూవీ నుంచి టైటిల్ సాంగ్ విన్నారు మీరు. ఇందు సింధు తోలాని అండ్ ఎప్పుడో 90s లో వచ్చిన మూవీ ఇది. అండ్ బతుకమ్మ వెనకాల మొన్న మధ్య మా ఫ్రెండ్ కూడా ఒక స్టోరీ చెప్పింది, అది నేను వినలేదు, తను చెప్పింది కాబట్టి ఐ వుడ్ లైక్ టు షేర్ దాట్ విత్ యూ ఆల్ ఆల్సో. సో తనే చెప్పింది అంటే, మామూలుగా బతుకమ్మ టైంలో ఒక ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉండే వాళ్ళ అన్నలకి చాలా అంటే ముద్దుల గారాబాలు చెల్లెలు అనమాట, ఇద్దరు చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళ చెల్లెల్ని. అండ్ వాళ్ళు అన్నలు ఇద్దరు ఏంటంటే ఏదో పని మీద బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళినప్పుడు వదినలు ఏంటంటే ఆ ఆడపడుచుని విపరీతంగా ఏడిపిస్తారనమాట. ఎంతగా అంటే ఆ అమ్మాయి ఇంకా విసిగించేసి పమ్మ తట్టుకోలేక చనిపోతుంది. చనిపోయిన తర్వాత అదే వాళ్ళ బ్యాక్ ఇయర్ లోనో ఫ్రంట్ ఇయర్ లోనో ఎక్కడో తంగిడి పువ్వు లాగా వెలుస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ అన్నలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తంగిడి పువ్వుల నుంచి అన్న అన్న అని సౌండ్ వస్తుంటే వీళ్ళకి అర్థం కాదు ఏమిటి ఏంటి అని అనేసంటే అక్కడ దాన్ని చెప్తుంది అనమాట, ఇగో నేనే మీ చెల్లిని ఇక్కడ ఇంకో ఇలా హింసించబడ్డాను చనిపోయానంటే వాళ్ళకి వస్తుంది కోపం ఇంత అంత కాదనమాట. సో వాళ్ళు అనుకుంటారు ఇంకా దిస్ ఇస్ నాట్ గుడ్, మేము వెళ్ళి మా వైఫ్ ని అడుగుతాం అది ఏంటంటే తను అంటుంది వద్దు డోంట్ డూ దాట్, నా వల్ల మీ మీ ఫ్యామిలీలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు, కాకపోతే ప్రతి సంవత్సరం ఈ టైంలో తంగిడి పువ్వులతోటి నాకు ఇలా డెకరేట్ చేసి పూలతో పూజించండి, నేను ఐల్ బి ఆల్వేస్ అరౌండ్ యువర్ హోమ్ అని అంటే అప్పుడు నీచు ఏంటంటే ప్రతిసారి బతుకమ్మలో తంగిడి పువ్వులు తప్పకుండా పెడతారు, ఏంటంటే చక్కగా చల్లగా ఉండు అండ్ ఫ్యామిలీస్ అన్ని కూడా చక్కగా ఉండాలి అని. బతుకమ్మ వెనకాల మనకి అమ్మవారిని గౌరవమని పంపించేటప్పుడు ఎన్ని సూత్రాలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళంటే నేను అనుకున్నాను అమ్మ ఇవన్నీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఏం లేవా అని అడిగేవాళ్ళం. అలా ఇప్పుడు కూడా పిల్లలు అది అడుగుతున్నారు అనమాట, ఓ మై గాడ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్, వాట్ అబౌట్ మెన్ అని అనేసి ఇప్పుడు పిల్లలు కూడా అదే అడుగుతారనమాట. సో అలా ఎవరైనా కూడా చక్కగా ఉండాలి, ఒక ఒక ఫ్యామిలీ చక్కగా ఉండాలంటే ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని అలా ఉంటేనే ఏంటంటే ఏదైనా కూడా పండగైనా ఏవైనా మనం చక్కగా మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు సెలబ్రేట్ చేయవచ్చు కదా, అంతే కదా. సో అలా ఇదొక స్టోరీ మొన్న మధ్య మా ఫ్రెండ్ చెప్పింది, అది ఐ థాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. బట్ ఇందాక మనకి ఆఫర్ లో కూడా అర్జున్ గారు కాల్ చేసి చెప్పారు ఆయనకి అసోసియేట్ అయ్యే ఈ పండుగ గురించి గుర్తులేదంటే, ప్రతి సంవత్సరం దసరాకి వాళ్ళు వాళ్ళ ఊరెళ్ళేవాళ్ళు. ఊరెళ్ళినప్పుడు ఇలాగే ఇందాక నేను చెప్పాను కదా జమ్మి చెట్టు ఊరు వెళ్లి కొంచెం వాళ్ళు పెద్ద పెద్ద నాన్న బాబాయ్ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఊరు చివరి వెళ్లి జమ్మాకి తీసుకొచ్చేసి అండ్ పాలపిట్ట చూస్తే వాళ్ళకి చాలా శుభమని జరిగేదని అనిపించేది. సో వాళ్ళు దానికోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళందరూ వెళ్లి చక్కగా ఈ ఆట ఆట వాళ్ళకి టైర్లు ఉండేవి కదా, టైర్లు ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్లి ఆడుకునేవాళ్ళు. మట్టి రోడ్స్ అవన్నీ ఉండేవి, గోటీలు ఉంటాయి, గోటీలాట మార్బుల్స్ ఆట ఇవన్నీ ఆడేవాళ్ళు. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్లి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు పొద్దున్నే లేవాలి చక్కగా తలంటు పోసుకొని స్నానం చేయాలి రావాలి అని అంటే హీ అసోసియేటెడ్ దాట్ దసరా విత్ దాట్ జమ్మి చెట్టు ఆకు తీసుకురావడము అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరికీ జమ్మి ఆకిచ్చి కాళ్ళకి దండం పెట్టడం. అండ్ అఫ్ కోర్స్ ఇక ఫుడ్ అంటే మనకి ఇంట్లో ఉట్టప్పుడే మామూలుగా ఉంటుంది, ఇంకా పండుగలు అంటే ఇంకా పుష్కలంగా ఉంటుంది కదా. అండ్ ఆయనకి నచ్చిన వాళ్ళ అమ్మమ్మ చేసే లడ్డూలు చాలా ఇష్టం ఉండేదన్నమాట, సో ఆయన అవి ఎంజాయ్ చేసేవాళ్ళు. సో అలా ఆయనకి ఈ టాపిక్ చెప్పడం బట్టి ఆయనకు అది గుర్తొచ్చి షేర్ చేయాలనుకున్నారు. ఆఫ్ ఎయిర్ అయినా ఆన్ ఎయిర్ అయినా ఎప్పుడైనా ఎలా అయినా కాల్ చేసేసేయచ్చు. నంబర్ అయితే మీకు తెలుసు కదా 9726361966 అని మీరు ఉంటున్నారు సురభి టీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్షే కల్పన. మీకున్న ఈ దసరా పండుగ గుర్తులు కనెక్షన్స్ అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే కాల్ చేసి సెలబ్రేట్ చేసేసుకోండి ఆన్ ఎయిర్ లో. ఇప్పుడైతే మీకు ఇంకొక బ్రహ్మీ గారిది వినిపిస్తున్నాను. అఫ్ కోర్స్ బ్రహ్మీ గారు కామన్ అనుకోండి, నేను వినిపించే అన్ని క్లిప్పింగ్ లో కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. ఇందాక రాజేంద్ర ప్రసాద్ అప్పులాపురా సినిమా క్లిప్పింగ్ వినిపించాను, ఇప్పుడు మరొక కాంబినేషన్ వినిపిస్తున్నాను. ఇందులో కాంబినేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ సినిమా పేరు చెప్పండి, ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అది మీరు 10 సెకండ్స్ లో ఎన్ని చెప్పగలరు అని చూద్దాము. నేను ఇంకా నంబర్ ఇవ్వను, ఫస్ట్ అయితే మనోజ్ గారు 10 సెకండ్స్ లో 5 సినిమాలు చెప్పారు, బట్ ఇప్పుడు 10 సెకండ్స్ లో ఎన్ని సినిమాలు చెప్తారో అది మీకే వదిలేస్తున్నాను. 9726361966 ఇప్పుడు మీరు వినబోయే క్లిప్పింగ్ ఏ సినిమాలోది లెట్ మీ నో.
1: I'm Gajala from Washington, D.C. CEO, Sony Solutions.
2: I'm Venki.
1: Speaker Jeptan, sir.
2: Adala, vaya. Adala.
1: Adala.
2: Sweeta. Hey, em baagadu nuvu? Give respect and take respect. Nuventi, idi naa parthi nuku soro. Hey, hey. Adu gandu sama. Vachi pothi ga. Pakka ba. Pakka ra.
1: Enduke arustao?
2: Nee arustao. Hey, cheyyostunna vaadi. Sir, edhukku chepandi. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది
3: సార్. మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు.
2: రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి అండి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు.
3: బాగా చెప్పారు. ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా?
1: అదే సార్, అలా మాట్లాడతారు. 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను.
0: ఎంతైనా మరి గజారా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ కదా, ప్లాన్డ్ గానే వస్తారు, ప్లాన్డ్ గానే బుక్ చేశారు. కానీ అనుకోకుండా ఎవరో ఒకళ్ళు సీట్ ని ఆక్రమించేశారు. ఎవరా అతను, ఏంటా సినిమా, ఆ కాంబినేషన్ లో వచ్చే సినిమాలు మీకు తెలుసా? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్నారు సురభి డిటూ షో. ఆల్సో లెట్ మీ టెల్ యూ అబౌట్ మనకి పండగ ఏంటంటే, మీరు ఎవరైనా డైమండ్ కానీ గోల్డ్ కానీ కొనుక్కోవాలనుకుంటే వీ హ్యావ్ ఎన్ వండర్ఫుల్ ఆఫర్స్ ఫ్రమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అక్కడ ఏంటంటే మనకి ఈ ఫెస్టివ్ సీజన్ లో వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటంటే, 22 జ్యువెలరీ అన్కట్ డైమండ్స్ కానివ్వండి, పోల్ కి ప్రీషియస్ జెమ్ జ్యువెలరీ మీద మేకింగ్ ఛార్జెస్ పై 50% వరకు సేవ్ మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఇదే కాకుండా డైమండ్ కొనుక్కున్న, ప్రీషియస్ జెమ్స్ కొనుక్కున్న, పోల్ కి డైమండ్స్ కొనుక్కున్న వాటి వాల్యూ పై అయితే 40% ఆఫ్ ఉంది. అండ్ ఇంకా ఒకవేళ మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ కి తీసుకొచ్చారనుకోండి, అండ్ దాని మీద 916 హాల్మార్క్ ఉంటే గనక 0 డిడక్షన్, ఎస్ 0 డిడక్షన్ ఉంది. ఆల్సో 8 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ పై అయితే నో మేకింగ్ ఛార్జ్. ఇంట్రెస్టింగ్ కదా, గోల్డ్ రేట్ పెరిగిపోయింది పెరిగిపోయింది అనుకోకుండా ఈ ఆఫర్ ని అవైల్ చేసేసుకోవచ్చు, స్పెషల్లీ ఈ పండుగ టైంలో. అండ్ రిమెంబర్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ నవంబర్8. But terms and conditions apply. This is from Malabar Gold and Diamonds, located at 5811 Preston Road, Frisco. Meerintunnaru Surabhi D2 Drive Time Show. Aithe mari ee clipping ye cinema lodi

0: సో మనమైతే ఇక్కడ సౌత్ లో నవరాత్రి చేసుకుంటాము. నవరాత్రి సందర్భంగా బతుకమ్మ మనం పూలన్నీ తంగేటి పూలతో పేరుస్తాము, ఇంటింటికి వెళ్తాము, కలుస్తాము. అండ్ కొంతమంది ఏంటంటే కాలనీలో ఒకటే చోట వచ్చేసి సాయంత్రం పూట ఆడుకుంటారు. బట్ అరౌండ్ ఇండియా, నార్త్ ఇండియాలో, గుజరాత్ లో అయితే గుజరాత్ లో ఇంకా చాలా డాండియా అని జరుగుతుంది, గర్బా అని జరుగుతుంది. సో గర్బా అంటే ఏమిటి, అసలు వాటి వెనకాల అసలు పేరు ఎందుకు వచ్చింది అని అంటే, గర్భ అంటే మనకి గర్భంతో సంబంధించింది అనమాట. అయితే చిన్న గర్భం అనేది అంటే మన భూమి ఉంటుంది కదా, దానికి రిఫ్లెక్షన్ గా ఏంటంటే వాళ్ళు ఒక చిన్న మట్టి కుండలో దీపం వెలిగించేసి మధ్యలో పెట్టి దాని చుట్టూ ఏంటంటే వాళ్ళు డాండియా లాగా డాన్స్ చేస్తారు. అంటే డాన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఏంటంటే మెయిన్ అంటే ఆ ఎనర్జీ తోటి ఏంటంటే ఒక వైబ్స్ అనేది క్రియేట్ అవుతుంది మధ్యలో భూమి అంటే గర్భం ఏదైతే ఉంటుందో ఆ పేరు కూడా అలాగే వచ్చింది. సంస్కృత వర్డ్ గర్భ అనేది ఆ పేరు తోనే వచ్చింది. అలా మధ్యలో కుండలో మట్టి కుండలో అయిన దీపం వెలిగించేసి ఆ ఎనర్జీతో ఏంటంటే వచ్చే ఎనర్జీ అంటే చుట్టుపక్కల వాళ్ళకి చాలా మంచిది అనేసి అనుకుని దాని చుట్టూ వాళ్ళు డాన్స్ చేస్తుంటారనమాట, డాండి అనే డాన్స్ చేస్తూ ఉంటారు. సో అలా మనకి గుజరాత్ లో చాలా జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ అఫ్ కోర్స్ మనం ఇండియాలో ఉండకపోయినా ఇక్కడ మాత్రం ప్రతి చోట అసలు డాండియా అనేది నడుస్తుంటుంది. హై స్కూళ్లలో, ఫ్రీ స్కూళ్లలో వాళ్ళు వాళ్ళ జిమ్ అలా రెంట్ తీసేసుకుని చేస్తుంటారనమాట. అండ్ పిల్లలు కూడా చాలా గుర్తులు దాంతో ఏంటంటే, ఇందాక కామి కాల్ చేసి, రాజేంద్ర గారు కాల్ చేసి చెప్పారు, వాళ్ళ పిల్లలకి ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్లేవాళ్ళు, ఎలిమెంటరీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ తీసుకెళ్లేది, ఇప్పుడు తర్వాత వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్లే వెళ్తున్నారు. సో వాళ్ళకు ఒక ట్రెడిషన్ అనేది ఏర్పడింది వెళ్లి సోషలైజ్ అవడానికి, ఫ్రెండ్స్ చేయడానికి. ఇంకోటి ఏంటంటారంటే, ఎస్పెషల్లీ గుజరాత్ లో, దిస్ ఇస్ ద టైమ్ టు సోషలైజ్ అండ్ మేక్ ఫ్రెండ్స్ అండ్ కనెక్షన్స్ కూడా. అండ్ ఆ టైంలోనే చాలా మందికి ఒకళ్ళని కలిసి మాట్లాడి, అప్పుడు డేటింగ్ అదంతా ఉండేది కాదు కానీ, బట్ దిస్ ఇస్ ఆల్సో వే టు నో ఈచ్ అదర్. అండ్ అలా నచ్చి ఒకళ్ళు ఇది బాగున్నాడు, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నది అనేసి సోషలైజ్ అయ్యి అలా సాగుతుంది అనమాట రిలేషన్, ఇంకా ముందరికి వెళ్తుంటుంది. దాట్స్ ఆల్సో అనదర్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ డాండియా అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. సో అలా చేస్తారు. ఇక్కడ మరి ఇక్కడ మనకి యుఎస్ లో వచ్చిన తర్వాత మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ హౌ డూ యూ లైక్ ఇట్? మనకి ఇక్కడైతే చాలా చోట్ల ఏంటంటే ఎన్నో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఇక్కడే మనం రేడియో సుబ్బి వాళ్ళని టీ ప్యాడ్ బతుకమ్మ ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం కదా, గత ఒక మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాం. అండ్ ఇప్పుడు కూడా జరగబోతుంది మనకి అక్టోబర్ 17th. అండ్ స్పెషల్ ఏంటంటే మనకి నవీన్ కొలిశెట్టి గారు వస్తున్నారు, ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఉంటుంది, ఇంకా ఏం కావాలి చెప్పండి. మనకి చక్కగా షావా నవదుర్గ డాన్స్ చేసుకోవచ్చు, లైవ్ పర్ఫార్మెన్సెస్ తో ఎంజాయ్ చేయొచ్చు, ఎనర్జీ ఇంత అంత కాదండి. సో జస్ట్ మీరు చేయాల్సిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ కదా. సో ఇంకా ఇంట్రెస్టింగ్ కాబట్టి వచ్చేసేయండి అక్టోబర్ 17th. ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రమ్ 12 to 12 ఈవినింగ్, మిడ్ నైట్ వరకు జరుగుతుంటుంది. అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ 4 గంటలకి మొదలైతే నిమజ్జనం మాత్రం అమ్మవారిని గౌరవమని మనకి 6:30కి నిమజ్జనం జరుగుతుంది. అండ్ 7 PM కి జమ్మి పూజ, షావ అండ్ నవదుర్గ డాన్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ 8 o'clock కి లైవ్ పర్ఫార్మెన్స్ బై నవీన్ పోలిశెట్టి, ఫాలోడ్ బై ఎన్ హై ఎనర్జీ మ్యూజికల్ కాన్సర్ట్ బై ఇన్ఫ్యూషన్ బ్యాండ్. మనకి ఆన్సర్ రాలేదు, ఇందాక కాల్ చేసి దుబాయ్ సీను అని చెప్పారు. ఐ డోంట్ నో మీరు ఎవరైనా విన్నారో లేదో, యాక్చువల్లీ అక్కడ ఒకటి కొంచెం క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉండేది. నేను ఇందాక రవితేజ అండ్ బ్రహ్మే గారిది ఒక కాంబినేషన్ క్లిపింగ్ వినిపించాను. వాషింగ్టన్ ఫ్రమ్ గజాలా గారు వస్తారు, ట్రైన్ లో కూర్చుంటారు, అక్కడ ఏంటంటే సీట్ ఎవరు ఆక్యుపై చేసేస్తారు అండ్ పక్కన మనకి ఆయన వాషింగ్టన్ చేసిన గజాలా గారు మాట్లాడుతుంటారు అన్నమాట. సో లెట్ మీ నో మీలో ఎవరికైనా సినిమా పేరు తెలుసా, 9726361966 మా స్టూడియో నంబర్.
1: ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్.
2: ఏయ్ ఏం మాట్లాడుతావు నువ్వు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చూడండి ఇది నా పరిచయం కూర్చో.
1: ఎందుకే అరుస్తావు,
2: చేయొచ్చు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది.
1: సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు.
2: బాగా చెప్పారు, ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా?
0: డెఫినెట్ గా ఉండే ఉంటుంది కదా, లేకపోతే ఎందుకు అంత ధీమాగా అంటారు.

0: వాళ్ళు ఒకరికొకరు లైక్ కొట్టుకుంటారు, మీది లోపల ఫోన్ నంబర్ కొట్టేసేయండి. కొట్టి ఆల్ యూ హావ్ టు డూ ఇస్, బై ది వే మనకు ఆన్సర్ వచ్చేసింది, బ్రహ్మి గారు అండ్ రవితేజ నటించిన సినిమా పేరు వెంకీ నుంచి విన్నారు మీరు ఈ కామెడీ క్లిప్పింగ్. అయితే మీరు ఫోన్ కొట్టాల్సింది ఏంటంటే, అలాగే బ్రహ్మి గారు అండ్ రవితేజ నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, అవి మీరు 10 సెకండ్స్ లో ఎన్ని చెప్పగలరో లేదో చూద్దాము. నంబర్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ నేను వినిపించబోయే కామెడీ క్లిప్పింగ్ లో బ్రహ్మి గారు మాత్రం కామన్, కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ కాంబినేషన్స్ చెప్పాలి. అంతకు ముందర మనకి మనోజ్ గారితో చెప్పేశారు రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మి గారి కాంబినేషన్ లో 5 సినిమాలు. ఇప్పుడు మీరు ఎవరు కాల్ చేసి చెప్తారో చూద్దాము, బ్రహ్మి గారు అండ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఎన్ని సినిమాలు ఉన్నాయి. సినిమాలు చాలా ఉన్నాయి. లెట్స్ సీ, మీ చెప్పే లోపల మీకు నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. దాట్ మనకి DFW హిందూ టెంపుల్ జరగబోతుంది, అరవింగ్ లో ఉంది కదా, అక్కడ జరగబోతుంది నవరాత్రి మహోత్సవం. అక్టోబర్ 11 నుంచి మొన్ననే స్టార్ట్ అయిపోయింది, బట్ 20 తారీఖు వరకు ఉందన్నమాట. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం జరుగుతుంది 6:30 నుంచి 7:30 వరకు. అలాగే స్పెషల్ కుంకుమార్చన విల్ బి ఆన్ అక్టోబర్ 17 అట్ 5:30 PM అండ్ అక్షరాభ్యాసం విల్ బి హెల్డ్ ఆన్ అక్టోబర్ 16 అట్ 6 PM అండ్ ఎవ్రీ డే రాస్ గర్బా జరుగుతుంది DFW టెంపుల్ అర్వింగ్ లో 8:30 నుంచి. దుర్గాష్టమి అండ్ చండీ హోమం కూడా జరగబోతుంది 18th న 9 అంటే ఇది పొద్దున అనమాట, మార్నింగ్ 9:00 నుంచి 3 PM వరకు. అలాగే మనకి రామ్లీల అండ్ రావణ్ దహన్ విల్ బి ఆల్సో హ్యాపెన్ 20th అక్టోబర్ అట్ 6:30 PM. మనకి ఇది దసరా ఏంటంటే మనకి రామ్లీల ఈ కథలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు కూడా చాలా గుర్తులు ఉన్నాయి, చిన్నప్పుడు మేము కూడా ఈ రావణ దహనకి వెళ్లేవాళ్ళము. అదొక పండుగలాగా జరిగేది, పొద్దున్నే వెళ్ళిపోయి అండ్ అఫ్ కోర్స్ ఇంకా నవరాత్రి దివాళీ వచ్చినప్పుడు ఆ విషయాలు ఇంకా ఆ కబుర్లు ఆ స్టోరీలు ఇంకోటి ఉంటాయని. కానీ దానికంటే ముందర ఏంటంటే ఆఫీసులలో బోనస్ వచ్చేవి కదా, బోనస్ తోటి బట్టలు కొనేవాళ్ళము. అండ్ అప్పుడు అంటే దొరకు పండుగలకి కొనేవాళ్ళు ఎక్కువ శాతం చిన్నప్పుడు పండుగలకి ఎక్కువ ఉండేది, లేకపోతే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఉండేవి కదా. ఇలా ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు మనకి నచ్చంగానే కొనడం వల్ల ఉండేది కాదు, కొన్ని లిమిటెడ్ ఒకేషన్స్ లోనే కొనేవాళ్ళం. మీరేమంటారు? ఐఎమ్ ష్యూర్ మీలో చాలా మంది కూడా అలాగే స్పెషల్ ఒకేషన్స్ కో పెళ్లిలో లేకపోతే ఫంక్షన్స్ అయినా పండుగలైనా అలాంటప్పుడే కొనేవాళ్ళం. అండ్ జాగ్రత్తగా మళ్ళీ మడత పెట్టేసి షెల్ఫ్ లో పెట్టేసుకునేవాళ్ళము. సో అలా రావణ్ దహన్ కి రావణ్ దహన్ కి నాకు కూడా కొన్ని గుర్తులున్నాయి, అది నేను కాసేపట్లో నేను షేర్ చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆల్సో వుడ్ లైక్ టు షేర్ any stories that connected with this dasara celebrations lo navratri celebrations lo batukamma celebrations lo unte tappakunda call chese seyochu. Number is 9726361966 and remember question inka open undi anamata. ఈ క్వశ్చన్ చూద్దాము, ఈ కాలర్ ఏం చెప్పబోతున్నారు. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ సురభి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కవిత అండి.
0: కవిత గారు చెప్పండి.
1: మీరు అడిగిన దానికి అదే వచ్చి చెప్పమన్నారు.
0: చెప్పండి
1: మూవీస్ చెప్తాను. వెంకీ, దుబాయ్ శ్రీను, కృష్ణ, పలుపు, కిక్.
0: ఓకే, 5 చెప్పేశారు మనకి. ఏంటంటే ఇంకా 2 సెకండ్స్ ఉండింది, 8 సెకండ్స్ లో 5 సినిమాలు చెప్పేశారు కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ కవిత ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్. ఆయన ఒకసారి సడన్ గా స్పాట్ లో పెడితే గుర్తురాదు. థ్యాంక్ యూ సో మచ్. సో కవిత గారు అయితే 8 సెకండ్స్ లో 5 సినిమాలు పేరు చెప్పారు. మన మీద చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసేద్దాము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు ఉంటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.
2: I'm Gajala from Washington, D.C. CEO, Sony Solutions.
3: I'm Venki, Sitam Peta from Vizag.
4: Tick, tick, Radio Surabhi, time check. Studio lo time, 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: ఈ దీపావళికి దీపాల వెలుగుతో మీ ఇల్లు మెరిసిపోయినట్టు మీ జ్యువెలరీ కలెక్షన్ కూడా మెరిసిపోవాలి కదా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ యువర్ డెస్టినేషన్. మలబార్ సీజన్ ఆఫ్ జ్యువెలరీ, మలబార్ సీజన్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ హియర్. కేవలం 25% పే చేసి గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోండి. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఇట్ డజంట్ ఎఫెక్ట్, తగ్గితే ఇంకా మంచిది. గెట్ యువర్ గోల్డ్ ఫర్ లోవర్ ప్రైస్, మేకింగ్ చార్జెస్ పైన 50% సేవింగ్స్, డైమండ్స్, ప్రెషియస్ జెమ్స్ అండ్ పోల్కీ పై 40% ఆఫ్. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ నవంబర్ 8. టర్మ్స్ అండ్ కండిషన్స్ apply. Malabar Gold and Diamonds, 5811 Preston Road, Frisco.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
7: ఎందుకు బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
9: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
10: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

చాలా మంది నవరాత్రికి ఏంటంటే ఉపవాసం ఉంటారు, ఒక పొద్దే తింటారు. పొద్దున ఏదో లైట్ గా తిని అంటే ఫ్రూట్స్ అవన్నీ తినేసి సాయంత్రం పూట ఫాస్ట్ ఉపవాసం అనేది బ్రేక్ చేస్తారు. కానీ ఈ సంవత్సరము ఈ నవరాత్రికి లెట్స్ ఫాస్ట్ ఫ్రమ్ వాట్ వెయిస్ ఆన్ ది సోల్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సుర్భి డి టూ డాటమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. మీరు వింటున్నారు సుర్భి డి టూ ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. అయితే నవరాత్రికి చాలా మంది ఏంటంటే ఉపవాసం ఉంటారు. మంచిది. ఇప్పుడు ఈ మనకి ఈ నవరాత్రి కానీ దుర్గాష్టమి జరుపుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అని చెబుతాయి. కానీ చాలా మంది కూడా మార్నింగ్ ఒక పొద్దే తినేసి ఉపవాసం సాయంత్రం పూట బ్రేక్ చేస్తారు. కానీ హౌ అబౌట్ లెట్స్ ఫాస్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ రియలీ బాదరింగ్ అస్ ఆన్ అ సోల్. అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని విషయాలు నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబద్దాలు చెప్పడమే కానివ్వండి, ఇలాంటి వాటికి ఫాస్ట్ చేసేసి ఈ 9 రోజులు తర్వాత ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతే ఇంకా వీ డోంట్ హ్యావ్ టు డూ. లేదనంటే గాసిప్ అనేది చాలా మందికి ఇష్టం కదా, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. సో లెట్స్ బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ థింగ్. లేకపోతే కోపం రావడం తప్పు కాదు, కానీ కోపంలో మనం ఏమంటామో అది దాట్ మ్యాటర్స్. అండ్ ఆ తర్వాత కోపం వచ్చిన తర్వాత మాట్లాడతామా లేదా, లేకపోతే సైలెన్స్ ఉంటుందా, అది దాట్ మ్యాటర్స్. సో కోపం ఆ తర్వాత హౌ యూ బిహేవ్ ఆఫ్టర్ దట్, హౌ యూ రిఫ్లెక్టింగ్ ఆఫ్టర్ దట్, వాట్ ఆర్ యూ సేయింగ్ ఆఫ్టర్ దట్, అలాంటి వాటి మీద మేబీ ఇంట్రోస్పెక్ట్ చేసి మనం మాట్లాడితే బాగుంటుందేమో. ఇదే కాకుండా కంప్లైనింగ్ కానివ్వండి, కంపారిజన్ కానివ్వండి, ఓవర్ థింకింగ్, లేకపోతే ఆ కోపంలో కొంచెం మాట్లాడే హార్ష్ వర్డ్సే కానివ్వండి, ఇలాంటివన్నీ మనం వదిలేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక పొద్దే కాకుండా 9 రోజులే కాకుండా అలవాటైపోతే మేబీ వీ విల్ ఫీల్ హ్యాపీ దట్ అగే దీని గురించి మనం పని చేశాము, వర్కౌట్ చేశామనేసి. వెల్కమ్ బ్యాక్. మీరు మళ్ళీ వచ్చేసారు సుర్భి డి టూ డాటమ్ షోలో. అండ్ ఇప్పుడు ఒక పాట వినిచ్చిన తర్వాత దెన్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ నవరాత్రి.

0: గాంధారి పాట మీరు వినేశారు. యాక్చువల్లీ ఇది ఒక సినిమా నుంచి కాదనుకుంటా, టైటిల్ సాంగ్ మాత్రమే గాంధారి, కీర్తి సురేష్ నటించింది. కొంచెం ఆయన డాండియా స్టైల్ ఆఫ్ వైబ్స్ ఉంటాయి అనమాట ఈ పాటలో. జస్ట్ ఒక మ్యూజిక్ వీడియో, ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో అని చెప్పొచ్చు అనమాట ఇది. అండ్ మీరు సురభి డిటైమ్ షో. అండ్ హౌ అబౌట్ దిస్ నవరాత్రి యూ లీవ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇస్ రియలీ రియలీ బాదరింగ్ యూ, అంటే మీరు మాకు చెప్పకపోయినా పర్వాలేదు ఆన్ ఎయిర్ ఆఫ్ ఎయిర్, బట్ జస్ట్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ సంథింగ్ దట్స్ రియలీ బాదరింగ్ యూ అని 9 రోజులు అండ్ గుర్తుపెట్టుకోండి. ఇందాక కాల్ లో చెప్తున్నారు ఆఫ్ ఎయిర్ ఉట్టి 9 రోజులేనండి, లేకపోతే మనం ఎప్పటికీ మానిపోవచ్చు అంటే మీ ఇష్టం అండి. మీరు 9 రోజులే మానుకోండి మీకు నచ్చిన ఎలిమెంట్, లేకపోతే అలా 9 రోజులు పట్టిన తర్వాత యూ కెన్ ఈవెన్ కంటిన్యూ దాట్. జస్ట్ మనం ఎలా అయితే ఫాస్టింగ్ చేస్తామో, కొన్ని తినొద్దు ఒక పొద్దు ఉందామని అనుకున్నప్పుడు జస్ట్ సంథింగ్ దట్స్ రియలీ బాదరింగ్ యూ ఈ 9 రోజులు మనం అలవాటు చేసుకుంటే మేబీ యూ కెన్ థింక్ అబౌట్ దట్ వీ కెన్ ఫాస్ట్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ దట్స్ రియలీ బాదరింగ్ యూ. అది ఈగోనే కానివ్వండి, లేకపోతే ఇన్నర్ వాయిస్ ఓ ఎక్స్టర్నల్ నాయిస్ ఓ ఏదైనా ఉండొచ్చు, ఎనీథింగ్ దట్స్ రియలీ బాదరింగ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను బ్రహ్మి గారి కాంబినేషన్ ఇంకొక యాక్ట్రెస్ తో, ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్ తోటి ఆ కాంబినేషన్ సినిమా. బ్రహ్మి గారు చాలా మంది ఏదో ఎవరితోనే కూడా చక్కగా అలా జీవించేశారనుకోండి, బ్రహ్మి గారా మాట్లాడండి. బట్ ఈ సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 9726361966.
1: మీరు నాకు బాగా నచ్చారు.
2: మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెంపలు పడుతున్నాయి. చెప్పండి,
1: మాలో మీకేం నచ్చింది?
2: మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు.
1: మీరేం చేస్తుంటారు?
2: దోచుకుంటుంటాను.
1: ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా.

0: కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది.
1: సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను పరితగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా.
2: అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. అలా మిస్అండర్స్టాండింగ్ అయిందనమాట బ్రహ్మీ గారికి. పాపం సినిమా పేరు మీరు ఎవరికైనా తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. అదిగో కాల్ వచ్చేసింది. లెట్ మీ టేక్ దమ్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సురభి, హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? హై రామ్ గారు, ఎలా ఉన్నారండి? చెప్పండి, ఏం సంగతులు, ఎలా నడుస్తుంది? ఓ వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ టు హర్. హౌ స్వీట్, థ్యాంక్ యూ అండి. చెప్పండి చెప్పండి, సినిమా పేరు తెలుసా అండి రామ్ గారు మీకు?
3: జులై.
2: జులై, మనకి అక్టోబర్ లో జులై సినిమా క్లిప్పింగ్ వినిపించేశాను అండ్ మీరు చక్కగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఇంకో దీంతో ఇన్ అడిషన్ టు మీరు చెప్పాల్సింది ఏంటంటే, బ్రహ్మి గారు హేమ గారు నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? టపి టపి అని 10 సెకండ్లు చెప్పగలరా? ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కోసం ప్రిపేర్ అయ్యానండి. మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే ఎలా అంటారా? ఓకే, బట్ సరే ఇంకో ఓకే ఓకే చాలే పోనీ, నో ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ అడుగుతానండి, మనకి దసరా పండుగలు చిన్నప్పుడు మీకున్న గుర్తులు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అండి? ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మీరు నవరాత్రి టైంలో?
3: మేము అదే కదా, నేను వైజాగ్ లో అండి, వైజాగ్ నుంచి. మేము అదే మేము పెట్టేవాళ్ళం 9 డేస్. మా ఇంటి దగ్గర స్కూల్ ఉంటే దాంట్లో మొత్తం అందరు కలిసి ఇలా చందాలు వేసుకుని మొత్తం విగ్రహాలు పెట్టి 9 డేస్ ఇంకా పండగ మ్యూజిక్ పెట్టి ఇంకా అలవాటు చేసేవాళ్ళం. ఇంకా
2: బాగుంది,
3: అలాగానే స్కూల్ ఉన్నా లేకపోయినా అది వెళ్ళిపోవడం, మూవీలు ఒకటి వేసేవాళ్ళం, అవుట్ సైడ్ వేసేవాళ్ళం
2: కదా థియేటర్ లాగా. ఓకే ఓకే. విగ్రహాలు అంటే ఎవరి విగ్రహాలు? అమ్మవారి విగ్రహాలు, దుర్గమ్మ తల్లిగా? నైస్ నైస్ నైస్, గుడ్ గుడ్ గుడ్, ఇంట్రెస్టింగ్. ఓకే అండి, డ్రైవ్ సేఫ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, అయితే మనకి రామ్ గారైతే సినిమా పేరు చెప్పేశారు, బట్ ఇప్పుడు మన లిసనర్స్ ఎవరైతే వింటున్నారో, డ్రైవ్ చేస్తూ కానివ్వండి, ఇంటి నుంచి పని చేస్తూ కానివ్వండి, బ్రహ్మి గారు అని హేమ కాంబినేషన్ వచ్చిన సినిమాలు 10 సెకండ్స్ లో మీరు ఎన్ని చెప్పగలరో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే లెట్ మీ టెల్ యూ అబౌట్ దట్ DFW హిందూ టెంపుల్ ఇన్ అవింగ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దెమ్ టు సెలబ్రేట్ నవరాత్రి మహోత్సవం ఫ్రమ్ October 11th through October 20th. అండ్ ఈ నేపథ్యంగా వాళ్ళు ఏంటంటే, ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం జరుగుతుంది 6:30 నుంచి 7:30 వరకు, తర్వాత కుంకుమార్చన అవుతుంది 17th ఐదున్నర నుంచి, అక్షరాభ్యాసం అవుతుంది 16th, అండ్ ఎవ్రీడే అయితే మనకి రాస్ గర్బా ఉంటుంది 8:30 నుంచి ఎవ్రీడే. అండ్ 18th ఏంటంటే మార్నింగ్ దుర్గాష్టమి అండ్ చండీ హోమం కూడా ఉంటుంది 9 AM కి, అండ్ అది 9 AM కి అండ్ 3 PM కి కూడా. అండ్ రామ్లీల అండ్ రావణ దహన్ కూడా ఉంటుంది 20th 6:30 PM కి. అయితే నాకున్న గుర్తులు ఏంటంటే, నాకు నార్త్ లో, మేము ఎక్కడి నుంచి చిన్నప్పుడు ఎక్కడ నార్త్ లోనే ఉన్నాను కాబట్టి అక్కడ రావణ దహన్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. చాలా మంది ఏంటంటే ఇంటింట మామూలుగా చిన్న చిన్న రావణాసులు చేసుకుని కటింగ్ బోర్డ్ తోటి, అప్పుడు కార్డ్ బోర్డ్స్ ఉండేవి కదా, కార్డ్ బోర్డ్స్ తో కట్అవుట్ చేసేసుకుని అక్కడ పెద్దగా వాళ్ళు పేర్చేవాళ్ళు అనుకోండి, ఒక మేళలాగా జరిగేది. అక్కడికి వెళ్లి చిన్న చిన్న స్టాల్స్ ఉండేవి, ఎక్స్కర్షన్స్ ఉండేవి. ఎక్కువే కొనేవాళ్ళం కాదు, కానీ ఇవి ఉండేవి కదా తుపాకీలతోటి మనం, ఇది ఏమంటారు బెలూన్స్ ఏంటంటే ఎన్ని కాలుస్తే ఎన్ని మనం కనుక పాపప్ చేస్తే అక్కడ చిన్న గిఫ్ట్స్ ఉండేవి, చిన్న చిన్న గిఫ్ట్స్ ఉండేవి. నేను దానికోసం వెళ్లేవాళ్ళం అక్కడ ఉండే గిఫ్ట్స్ మళ్ళీ ఆ తర్వాత నిజంగా ఆడేవాళ్ళమో లేదో మాకు తెలియదు తర్వాత కానీ, బట్ వి యూస్ టు లవ్ ప్లేయింగ్ దట్ గేమ్. అదేంటంటే దాన్ని ఇలా బెలూన్ ని పాపప్ చేయగానే ఎన్ని బెలూన్స్ పాపప్ చేస్తే దాన్ని బట్టి కింద గిఫ్ట్స్ వచ్చేవి. అండ్ అఫ్కోర్ పీచ్ మిఠాయి ఉండేది, అండ్ ఎండ్ కి రావణ దహన్ ఉండేది. ఇవన్నీ అయిపోయినాక లాస్ట్ కి రావణ దహన్ ఉండేది, అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో అక్కడున్న గుర్తు ఏంటంటే, ఒకసారి గుర్తు కూడా ఏంటి, నేను అక్కడ తప్పిపోయాను ఆ మేళాలో ఏదో, మరి ఎక్కడ ఎవరిని చూసుకుని ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కానీ తప్పిపోయాను. అప్పుడు మా అమ్మ నాన్న పడిన కంగారు ఇంత అంత కాదు. అఫ్కోర్స్ నాకు అవి తర్వాత తెలిసింది అనుకోండి, అప్పుడు తెలియలేదు నాకు అసలు తెలియదు నేను తప్పిపోయాను. నేను ఏదో ఎలా చూసుకుంటూ ఏంటో ఎవరిని చూసుకుని వెళ్ళానో, మరి పీచ్ మిఠాయి వెనకాల వెళ్ళానో తెలియదు. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఐ థింక్ 20-25 మినిట్స్ వరకు. తర్వాత ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది దట్ ఇలా కల్పన అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏమిటి అది చూస్తుంటే నా పేరు వినిపిస్తుంది ఏమిటా అని చూసి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు అమ్మ లేదు నాన్న లేదు అక్క లేదు చెల్లి లేదు ఎవరు లేరు అనమాట. ఇంకా అప్పుడు మాత్రం బేర్మ నడిచాను. లక్కీగా ఎవరో చూసి ఇగో నీ పేరే అనుకుంటే అక్కడ తలుచుకుంటున్నా నువ్వేనా అమ్మ ఆ ప్లేస్ కి రమ్మంటున్నారని ఎవరో ఒక చక్కటి అంకల్ వచ్చేసి తీసుకెళ్లి అక్కడ నన్ను దింపేశారు. సో ఈ 20-25 మినిట్స్ మా అమ్మ నాన్న మాత్రం పడిన కంగారు అంత కాదు. బట్ ఇది దసరా టైంలో ఆ టైంలో జరిగిన సందర్భం అనమాట. అండ్ మీకు కూడా అలాంటి గుర్తులు అంటే తప్పిపోవడం కాదు కానీ ఇలాంటి ఫ్యామిలీతో జరుపుకున్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కాల్ చేసి చెప్పేసి 972-636-1966 కి

0: ఇప్పుడు ఈడొచ్చాడు ఏంట్రా
1: కుదరే
0: ఏంటి
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ బోనకాలు లోడింగ్

0: stop dancing. Puna kaalu loading. Don't stop dancing. Puna kaalu loading.
1: అక్కడైతే పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. మరి మీరు మా రేడియో సుర్భి లోడింగ్ డౌన్లోడింగ్ చేసుకున్నారా? చేసుకోకపోతే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోండి. వెర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ రేడియో సుర్భి విత్ యూ. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సుర్భి యాప్ ఆన్ iOS అండ్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ అ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3 అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రేడియో సుర్భి. బ్రహ్మి గారి కాంబినేషన్ లో బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి. అసలు సినిమాలో కామెడీ అంటే ఎలిమెంట్ అనేది ఉండాలి కదా. అందులో అదివరకు అయితే రేలంగి గారు, ఆ తర్వాత సుత్తివేలు ఇవన్నీ ఉన్న తర్వాత బ్రహ్మి గారు మాత్రం చాలా రోజులు అసలు వెనక్కి తిరగకుండా అలా నటించారనమాట. ఇప్పటికి కూడా ఆయన కాంబినేషన్ కాసేపు ఉన్న కెమెరాలున్న ఆడియన్స్ ఇష్టపడతారు, ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్ లోనే మనకి ఆన్సర్ అయితే రాలేదు. హేమ గారు అండ్ బ్రహ్మి గారు నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని మీకు గుర్తున్నాయో కాల్ చేసి చెప్పేసి 9726361966 కి. అండ్ ఈ సందర్భంగా మనకి సౌత్ లో బతుకమ్మ జరుపుకుంటారు. చాలా మంది ఏంటంటే ఇంట్లో బతుకమ్మ పేరు చేసి సాయంత్రం కాలనీలో ఒక చోట కలిసేసి వాళ్ళు బతుకమ్మ పాటలు ఆడతారు, చేస్తారు, బానే ఉంటుంది. నార్త్ లో కూడా మనకి గుజరాత్ లో అయితే డాండియా గర్బా జరుగుతుంది కదా, అండ్ కాల్కటా అయితే మనకి దుర్గాష్టమి జరుపుకుంటారు. 9 రోజులు వాళ్ళు ఏంటంటే కొత్త బట్టలు తీసుకుంటారు. కొత్త బట్టలు తీసుకుని ఒక నగో ఏదో నటరాజు సంథింగ్ వేసుకుంటారనమాట. అది నాకు గుర్తుండేది, నా కాలేజ్ లో మా ఫ్రెండ్ ఉన్నది, ఆమె పేరు పారు ఉండేది. పారు చెప్పేది అనమాట, ఈ 9 రోజులు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే 9 డిఫరెంట్, అప్పుడు మాకు వావ్ 9 రోజులు కొత్త బట్టలా అని అనిపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది అనుకోండి, స్పెషల్లీ ఇక్కడ యుఎస్ లో. సో అక్కడ ఏంటంటే తను 9 రోజులు అలా నా కొత్త బట్టలు వేసేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే చక్కగా దుర్గాష్టమి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అండ్ it used to be very festive vibes. Asalu dasara raagane asalu varlakshmi udayam time niche oka pandaga celebration adi jarupukuntunnam. We look forward for dasara tarvata diwali, aa tarvata maniki ikkadaithe thanksgiving and holiday time vachestundi, christmas avani vachestayi, continue avutundi maniki sankranti kuda nadustundi anamata. But ee time lo meelo evarkaina edana gurtunnay ani cheppamannan kada, appudu maniki caller call chesi cheppesar anamata. Sri gar call chesi chepparu she enjoys దసరా నవరాత్రులు. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి దసరా నవరాత్రులు ఎందుకు ఇష్టం అంటే ఇంటింటే చాలా మంది అంటే లలిత సహస్రం చాంటింగ్ అని పిలుస్తారు, లలిత పారాయణం జరుపుకుంటుంటారు. కొత్త కొత్త బట్టలు వేసుకొని, కొత్త బట్టలే కానీ లేకపోతే మనకి పాతగా ఉన్న ఒక వార్డ్రోబ్ లో చేసిన బట్టలే కానివ్వండి, బట్ ది లుక్ ఫార్వర్డ్ కలర్ కాంబినేషన్ తో, ఈ అమ్మవారికి ఈ కలర్, ఆ అమ్మవారికి ఆ కలర్ అని చెప్పుకుంటూ నగానట్రా కొనుక్కొనడమే కానివ్వండి, లేకపోతే ఉన్నవి వేసుకోవడం కానీ. షీ ఎంజాయ్స్ దాట్ బికాస్ ఆవిడ ఇంట్లో పిలవకపోయిన ఎవరిని, బట్ షీ లుక్స్ ఫార్వర్డ్ దట్ ఎవరెవరు పిలిచారు ఏంటి అనేసి మొత్తం రాసుకొని బోర్డు మీద ఈ రోజు వీళ్ళింటికి వెళ్ళాలి. ఇదే కాకుండా మళ్ళీ తమిళియన్స్ ఏంటంటే మనకి బొమ్మల కళ్ళు చేసి కూడా పిలుస్తారు కదా గొల్లు అని, సో వాళ్ళంటి కూడా వెళ్ళాలి. సో 9 రోజులు జామ్ ప్యాక్ ఉంటుందంటే ఆవిడ క్యాలెండర్ వెళ్తూనే ఉంటారు. షీ ఎంజాయ్స్ దిస్ ఫెస్టివ్ టైమ్ ఆఫ్ ది ఇయర్. థ్యాంక్ యూ శ్రీగారు ఫర్ షేరింగ్ దాట్. అండ్ ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఒక క్లిప్ థింగ్, అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ తెలుసు కదా ఏ సినిమా అనేది, మీరు కాల్ చేసి చెప్పాలి 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్నారు సుర్భి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. బ్రహ్మి గారి కాంబినేషన్ లో ఇంకొక యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్ పక్కన ఉన్నారనమాట. అండ్ యాక్చువల్లీ ఇందాక మరి పూనకా లోడింగ్ పాటలో మధ్యలో ఒక చిన్న సౌండ్ వచ్చింది, అది ఆలీ గారిదేమో నాకు అనిపించింది. మరి లెట్ మీ ప్లే దిస్ క్లిప్పింగ్.
2: ఎంతో కొంత తీస్తే పెట్టు, తీసుకో పండగ చేసుకో పండగా. దీంతో ఏ పండగ చేసుకోరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్? ఈ అద్దరిపాత ఏం కొనొచ్చో టక్మన్ సమాధానం చెప్పరా.
1: మీరు కూడా టక్కుమని సమాధానం చెప్పండి, 1000 రూపాయలతో మనం ఏ పండుగ చేసుకోవచ్చు. ఆయనకైతే కోపం వచ్చేసింది అనమాట. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో అసలు 100 డేసా 200 డేసా 300 డేసా ఎన్ని డేస్ ఆడవి తెలియదు కానీ, బట్ అప్పటికిప్పటికి కూడా సినిమా చాలా మందికి ఇష్టంగానే చూస్తూ ఉంటారనమాట. ఈ సినిమా 9726361966 కాల్ చేయండి. అండ్ బై ది వే This Diwali, India Bazaar and India Company are giving you more reasons to shop, celebrate and win big time. And adhimita anedi ee caller ni honor teeskunnaaka nenu cheptanu. Hi andi, cinema pe telusandi meeku?
3: Pokiri andi.
1: Pokiri, enni saarlu chusarandi Pokiri? అంతేనా? ఇంకా చాలా నంబర్ చెప్పారేమో అనుకున్నాను. అయితే ఇంకోటి ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అవి చెప్పగలరా? పోని, ఏదో అలా ట్రై చేయండి, ఇంకొక సినిమా గుర్తుంటుందో చూద్దాం.
3: వీళ్ళిద్దరు అంటే జులైలో కూడా ఇంకో సినిమా బస్ స్టాప్ దగ్గర
1: చూద్దాం వాళ్ళ ఆన్సర్ ఇవ్వగలరా లేదా చూద్దాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హాయ్ కల్పన గారు, నేను కవిత.
1: హలో కవిత, మళ్ళీ మీకు.
4: మీరు అడిగిన దానికి ఆన్సర్ పోకిరి.
1: అండ్ అడిగిన దాంతో పాటు ఇంకోటి కూడా అడిగాను ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి మీకు తెలుసా? కొన్ని అందులో అన్ని సినిమాలు చెప్పక్కర్లేదు, ఒక ఐదు చెప్పండి.
4: ఆలీ అండ్ బ్రహ్మానందం గారు.
1: ఎస్. ఓకే, ఓ పని చేద్దాం కవిత గారు, మీరు ఆలోచించేసి గూగుల్ తల్లి అడిగేసి చెప్పేసేయండి, కొంచెం బ్యాక్ కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అయితే క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ప్లస్ వీళ్ళతో పాటు అంటే బ్రహ్మి అండ్ హేమ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మీరు కాల్ చేసి చెప్పేసారు అనమాట 9726361966 కి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. దాట్ ఈస్ రైట్, పోకిరి సినిమా. చెప్పండి అండి, మీరు 10 రూపాయలతో ఏ పండుగ చేసుకోవచ్చు? ఈసీఎల్ లో జరిగింది. ఓ ఎస్ ఎస్ ఎస్, దాట్స్ ట్రూ. సో మీరు ఈసీఎల్ కాలనీ అనమాట. అబ్సల్యూట్లీ రైట్, ఎందుకంటే అటు నుంచి వెళ్ళినప్పుడల్లా మాకు అదే గుర్తుంది ఆ టైంలో ఇక్కడ పోగిరి షూటింగ్ జరిగేది, పోగిరి షూటింగ్ జరిగేది అని చెప్తుండేవాళ్ళనమాట. సో అక్కడ నుంచి మేము కూడా అటుపక్కే ఉండేవాళ్ళము, ఎప్పుడన్నా హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతుంటే వినేవాళ్ళమట, ఇక్కడే జరిగింది, ఇక్కడే జరిగింది అనేసి. థ్యాంక్ యూ. చెప్పండి ఇంకేం. అంటే కొన్ని వాళ్ళు దే రీక్రియేటెడ్ ఎట్లయినాయి, కొన్ని సీన్స్ మాత్రమే చేశారు, బట్ సమ్ కొన్ని సీన్స్ అక్కడ, కొన్ని సీన్స్ జస్ట్ స్టూడియోలో జరిగాయి అనమాట. అలా బాగుంటుంది కదా, ఎవరైనా మనకి తెలిసిన ఏరియాలో షూటింగ్ అయితే ఆ సినిమా తప్పకుండా చూడాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ సినిమా పోకిరి అంటే అక్కడ జరగకపోయినా మనం ఎక్కడున్నా కూడా వెళ్ళి చూసేవాళ్ళమేమో కానివ్వండి, బట్ మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు మాత్రం అలా మా వారు చెప్పేవాళ్ళు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కాపుర చెరువు దగ్గర ఇదేంటి దానివీర సూర్యకరణ షూటింగ్ అయ్యేది, వీళ్ళు వెళ్ళి కాపుర చెరువు దగ్గర ఉన్నప్పుడు వెళ్లేవాళ్ళు అనేసి. అవునవును, అక్కడ వెళ్లి చూసేవాళ్ళు అనమాట, రోజు సాయంత్రం వెళ్లి షూటింగ్ చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళు. కరెక్ట్. సో అలా కొన్ని గుర్తులు ఉంటాయన్నమాట. సో మీకు దసరా పండుగ గుర్తులు అలానే ఉన్నాయండి షూటింగ్ లా కాకుండా?
3: రావణాసుని కాలుస్తారు ఇప్పటికే, ఎవ్రీ గత 50-60 ఇయర్స్ నుంచి రావణాసుని కాలుస్తున్నారు అక్కడ.
1: ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్.
3: దసరా రోజు కాలుస్తాం మేము.
1: Wow, wow, good, good. Thank you, Andi Narayan garu, call this cheppinanduku. Have a wonderful time and happy Navratri celebrations meeku mariyu mee family ki. Thank you, Andi, thank you. ఓకే, మరి మనకి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని సినిమాలు అయితే చెప్పలేకపోయారు కానీ సినిమా పేరు మాత్రం చెప్పారు. బట్ దిస్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. ఫస్ట్, బ్రహ్మి గారు అండ్ హేమ గారి కాంబినేషన్ లో వచ్చిన 5 సినిమాలు ప్లస్ బ్రహ్మి గారు అండ్ ఆలీ కాంబినేషన్ లో వచ్చిన 5 సినిమాలు కాల్ చేసి చెప్పాలి. బ్రేక్ కి అటుపక్కన చెప్పొచ్చు, ఆఫ్ ఎయిర్ అయినా చెప్పేసేయచ్చు. నంబర్ అయితే సేమే 9726361966, మా స్టూడియో నంబర్. ఈ కాంబినేషన్ ఈ క్లిప్పింగ్ మరొకసారి విని బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.
5: తెలీదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి, ధర్మం చేయి స్వామి.
6: ఓ, వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంత కొంత ఇస్తే పెట్టు, తీసుకో పండగ చేసుకో.
5: పండగ దీంతో ఏ పండగ చేసుకో?
7: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Suravi.
8: Radio Suravi. Radio Suravi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
10: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: డాలస్ లో మనకి దొరకని ఫ్రూట్ లేదు, మనం తినని ఆకుకూరలు లేవు, మనకు అందుబాటులో లేని పువ్వులు కూడా లేవు. ఆల్ బికాస్ ఆఫ్ వల్లెంబారీ ఫార్మ్స్.
12: దొండకాయ, వంకాయ, సొరకాయ,
11: వల్లెంబారీ ఫార్మ్స్.
12: సీతాఫల్, సపోటా, మామిడి పళ్ళు, చిన్న ఉసిరి,
11: వల్లెంబారీ ఫార్మ్స్.
12: తమలపాకు, మల్లెలు, పారిజాతం, దేశీ గులాబీ,
11: వల్లెంబారీ ఫార్మ్స్.
12: గోంగూర, తోటకూర, బచ్చలి, మునగాకు,
11: వల్లెంబారీ ఫార్మ్స్.
12: మల్లెలు, బటన్ రోజెస్, లోటస్, గన్నేరు,
11: వల్లెంబారీ ఫార్మ్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఏమైనా సరే వల్లెంబారీ ఫార్మ్స్ ఇస్ యువర్ ఫస్ట్ పిక్. ఫైండ్ దెమ్ అట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్.

అద్దరు పైకి ఏం పండుగ చేసుకోవచ్చు అని అంటే 2026 లో మాత్రం ఏం పండుగ చేసుకోలేమనుకోండి. అద్దరు పైని మనం అలాగే సోవనీర్ లాగా అతికించేసి పెట్టేసుకోవచ్చేమో మీ కాయిన్స్ కలెక్షన్ బుక్ లో. కానీ ఇది గనక ఒకవేళ 1986 అయి ఉంటే గనక ఒక పాల ఐస్ క్రీమ్ తప్పకుండా వచ్చేది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి ది టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనకి బ్రహ్మి గారు అండ్ హేమ కాంబినేషన్ లో సినిమా పేర్లు వచ్చేసాయి. మనకి సూరి గారు కాల్ చేసి చెప్పేశారు అందులో మగధీరాలు కూడా ఉంటారు వాళ్ళిద్దరు. అతడులో మాత్రం వాళ్ళ కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది. అలా ఎలా మన ఆడియన్స్ మర్చిపోయారు మరి మనకు ఆన్సర్ వచ్చేసి అనుకోండి. మగధీర, అతడు, బ్లేడ్ బాబ్జి, దూసుకెళ్తా అండ్ సిలీ ఫెలోస్ నేను చూడలేదు, బట్ బహుశా ఉండే ఉంటారేమో, నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్. బట్ ఇప్పుడు బ్రహ్మి గారు అండ్ ఆలీ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అది మీరు కాల్ చేసి చెప్పేసారు. 9726361966 కి నవరాత్రి సెలబ్రేషన్స్ లో మీకు ఉండే ఒక గుర్తులు, జ్ఞాపకాలు, చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మీకున్న ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ ఇప్పుడు ఆన్ ఎయిర్ లేదా ఆఫ్ ఎయిర్ కాల్ చేసి షేర్ చేయాలనుకుంటే ఐఎమ్ ఆల్ యూ టు లిసన్ టు యువర్ స్టోరీస్. ఇప్పుడైతే ఒక పాట విని వచ్చేసేద్దాము. ఇది మనకి రిక్వెస్ట్ సాంగ్ అనమాట, సూరి గారు విందామనుకున్నారు. ఈ పాట ఏ సినిమాలోది ఇప్పుడు సూరి గారు కాకుండా ఎవరైనా కాల్ చేసి చెప్పేసేయొచ్చు. లెట్ మీ సీ ఇఫ్ యూ నో ద మూవీ నేమ్ ఆఫ్ దిస్ సాంగ్.

0: కదా. మరి ఇప్పుడు మనకి ఒరిజినల్ పాడున్నప్పుడు రీమిక్స్ ఎవరికైనా నచ్చుతుందా? ఏముంది సుగాత్రి గారు, హాయ్ హలో అండి, మీరు ఆనేర్ ఉన్నారు. హ్యాపీ నవరాత్రి శుభాకాంక్షలు మీకు.
1: మన శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి. చెప్పండి, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము, చిన్నప్పుడు శంకర్ మఠ దగ్గర మీరు వెళ్ళేవాళ్ళు అనమాట, అక్కడ జరుగుతుండేది నవరాత్రి.
1: శంకరమఠానికి వెళ్ళేవాళ్ళం నవరాత్రి రోజు. అక్కడ లలితా సహస్రనామాలు, అభిషేకాలు పొద్దున్న లలితా సహస్రనామాలు అన్ని చండి హోమాలు, సువాసిని పూజలు అన్ని అయ్యాయి. చిన్నప్పటి నుంచి అమ్మవారితో పక్కన వెళ్ళేవాళ్ళం. తర్వాత ఒక ఇంకా థర్డ్ గ్రేడ్ కట్లా ఫోర్త్ గ్రేడ్ కొంచెం చదవడం మొదలెట్టే వాళ్ళు. అప్పుడు ఏమయ్యేదంటే మా వీధిలో ఉన్న మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం ముందు వెళ్ళిపోవాలి, మళ్ళీ వేరే వీధిలో వాళ్ళు వస్తారు, వాళ్ళు ముందు కూర్చుంటారని పెట్టేవాళ్ళు.
0: ఇదివరకంటే ఎక్కువ దాదాపు నేను అనుకోవడం గుళ్ళల్లోనే ఎక్కువేవన్నమాట, ఎవరిని ఇంట్లో పిలవడాలు తక్కువ ఉండేవేమో. ఇప్పుడంటే ఇంట్లో కూడా పిలుస్తున్నారు, ఇదివరకు ఎక్కువ గుళ్ళోనే ఉండేవి. మీకు కూడా అలా అంటే ఎవరి ఇంటికి కూడా వెళ్లే వాళ్ళ పారాయణాలకి చదవడానికి? ఎలా
1: మీరు అన్నట్టు ఎక్కువగా గుళ్ళోనే ఇక్కడ అంటే, వీళ్ళు మీరు చెప్పినట్టు తమిళియన్స్ వాళ్ళంతా కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళ బొమ్మలు కొడుకు పెట్టి ఇప్పుడు చేస్తారు మన సంక్రాంతి చేసినట్టుగా. కానీ ఇక్కడే ఎక్కువ ఇంట్లో చేస్తున్నారు. అంటే ఇక్కడ మన ఫ్రెండ్ సర్కిల్ అంతా గుజరాతీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా ఫ్రెండ్ సర్కిల్ పిల్లలతో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళలో కూడా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది కదా.
0: అంటే ఫ్రెండ్స్ అయినప్పుడు
1: హైదరాబాద్ లో నాకు తెలిసి మోస్ట్లీ గుళ్ళల్లోనే ఎక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళకి ఎక్కువ అభిషేకాలు, అలంకారాలు, తర్వాత లలితా సహస్రనామాలు ఇవే మెయిన్ కనుక గుళ్ళోనే మనకి పాజిబుల్ కదా.
0: అవునవును, కరెక్టే. అందుకని ఏంటంటే మనకి డెకేడ్ డెకేడ్ తర్వాత ఏంటంటే కొంచెం దాని వేరియేషన్స్ వస్తున్నాయి. అండ్ కొంచెం ఏంటంటే ఇంకా డిఫరెన్సియేషన్ వచ్చి ఇంట్లలో పిలవడము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చక్క చక్కగా బట్టలు వేసుకోవడము, అలంకరించుకోవడము, ఇవన్నీ ఏంటంటే ఇదివరకు మేబీ అంత ఉండేవి కావేమో, ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయాయి. భక్తికి భక్తి అండ్ డెకరేషన్ కి డెకరేషన్, అన్ని అన్ని ఎవ్రీథింగ్ కాంబినేషన్ ఎక్కువైపోయింది అనమాట. బట్ థ్యాంక్ యూ సుగాత్రి గారు. అభిషేకం అంటే ఇప్పుడు మనకి దవ్వంగానే త్వరలో కార్తీక మాసం వస్తుంది, అప్పుడు రుద్రాభిషేకం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఘనంగా నడుస్తుంటుంది. అదే చెప్పాను కదా, పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది, వైబ్స్ అనేవి ఆల్రెడీ ఇట్స్ అరౌండ్ ద కార్నర్ అనమాట. థ్యాంక్ యూ అండి సుగాత్రి గారు. అంతే కదా, అంతే కదా, ఇద్దరిని మనం సంతోష పెట్టాలి కదా, అప్పుడే కదా సృష్టి అంత బ్యాలెన్స్ గా ఉంటుంది. అందులో ఏంటంటే మొన్న మధ్య ఒక మేము చూసాను, మేము కదా రీల్ చూసాను, ఆ అమ్మాయి అంటుంది అనమాట, ఇది నవరాత్రి 9 రోజులు ఏంటంటే అమ్మవార్లు ఏంటంటే ఒక్కొక్క రూపంలో ఉంటారు, నన్ను విసికించకు, నేను ఏ రూపంలో వచ్చి నిన్ను ఏం టార్చర్ పెట్టినా తెలియదు, సో నన్ను కాస్త పీస్ఫుల్ గా ఉండనివ్వు అనేసి వాళ్ళ భర్తకి చెప్తుంది అనమాట. అంటే ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చేస్తుంది అది. అంతే, ఏం చేసినా భరించి. ఎందుకనంటే అమ్మవారు ఆల్రెడీ ఏంటంటే ఏమేమి రూపంలో ఉంటుందో తెలియదు, ఎలా నిన్ను వచ్చి పిడుస్తుందో తెలియదు, అందుకని నన్ను పిడించుకో అని ముందర చెప్పేస్తుంది. అంతే, ఆ రీల్ ఎక్కడి వరకే అండి, మనకి పార్ట్ 2 తర్వాత వాళ్ళు చేసుకుంటారేమో, మనం పార్ట్ 1 వరకే మాట్లాడుకుందాం. అదే సంగతి. టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు సుగాత్రి గారిని ఆనర్ తీసేసుకుని కాస్త వివరాలు విషయాలు మాట్లాడుకున్నాము, ఆవిడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటనేది. బట్ ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ లో, బ్రహ్మి గారి కాంబినేషన్ లో ఇంకొక సపోర్టింగ్ యాక్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మొదట మీరు సినిమా చెప్పాలి, ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మీకు గుర్తుంటే కాల్ చేసి చెప్పాలి. బై ద వే, ఇంకా మనకి బ్రహ్మి గారు అండ్ ఆలీ గారి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు ఎవరు ఆనేర్ లేదా ఆఫ్ ఎయిర్ కూడా చెప్పలేకపోయారు. 5 కనీసం 5 చెప్పమన్నాను. సో లెట్ సి, దిస్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్ కాబట్టి అది అలానే ఉంచేసి ఇప్పుడు ఇంకో కాంబినేషన్ లో సినిమా క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఆల్ యూ హావ్ టు డు ఇస్ కాల్ మీ అట్ 9726361966 కి. వినిపించక ముందరే కాల్ చేసేసారు కాలర్. హాయ్ అండి, మీరు ఆనర్ ఉన్నారండి, చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు?
2: దసరాకు నవరాత్రులు చేస్తాం, అంటే కొడుకు అయిపోయింది తల్లి, తల్లి వీళ్ళిద్దరు అయ్యేప్పుడు మా స్టాండర్డ్ పరిస్థితి ఏమిటి, అందుకని శివుడికి నెలంతా
0: చేస్తాం.
2: వీళ్ళ బాగుందయ్యా మీ పరిస్థితి, ఎవరికి వాళ్ళు మూలు పనిచేసుకున్నారు, మరి మీకు కన్యాదానం చేసాను నేను శ్రీమహావిష్ణుడితే సరే కానీ ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు చేస్తారు.
0: అదే ఓకే ఓకే. సో అలా అనమాట అందరినీ సృష్టికర్తలు ఉన్న వాళ్ళందరూ
2: మరి నా పరిస్థితి ఏంటి, నేను అందరికి అధిపతిని కదా, సెక్యూరిటీ నాది అనే షణ్ముఖుడు వస్తే సరే కాదనుకో నీ తాయి పూసం చేస్తామని తాయి పూసం చేస్తారు.
0: ఓకే ఓకే, ఇది బాగుందండి. ఇలా ఇలా ఇలా చెప్పడం బాగాలే ఉంది. నిజంగా అంతే కదా, ఇప్పుడు సృష్టికర్తలందరినీ ఏంటంటే మనం హ్యాపీ పరచాలి అంటే హ్యాపీ పరచమే కాదు, బట్ వాళ్ళు ఉన్నప్పుడు గుర్తింపు చేసుకోవాలని అంటే అలా సెలబ్రేట్ చేస్తుండాలన్నమాట మనం ఫ్యామిలీ.
2: నవరాత్రులు జనరల్గా తమిళనాడు అనే కాదు తెలుగులో కూడా, మీకు బేసికల్ గా తెలుగు వాళ్ళలో కూడా, ఉత్తర ఆంధ్ర ఎస్పెషల్లీ మీకు ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి అప్టు మీకు కలకత్తా వరకు తెలుగు వాళ్ళు వీళ్ళందరూ బొమ్మలు కూడా పెడతారు.
0: అవునవును.
2: సో ఈ దసరాకి బొమ్మల కొలు పెట్టడం జరుగుతుంది, అంటే బేసికల్ గా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఈ బొమ్మల కొలు పెట్టడం జరుగుతుంది అన్నమాట.
0: యాక్చువల్లీ కొంతమంది దసరా బొమ్మల కొలువుకి అంటే మనకి ఇప్పుడు గోదావరి జిల్లా వైపు అని అన్నారు కదా, బట్ ఇంకొంతమంది సంక్రాంతికి కూడా పెడతారు, కొంతమంది దివాళీకి పెడతారు.
2: కొంతమంది అంటే తెలంగాణ సైడ్ దివాళీకి పెడతారు, సంక్రాంతికి మీకు ఆల్ ఓవర్ కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు వీళ్ళందరూ అంటే ఇంటి ఆచారాన్ని బట్టి
0: పెడతారు. అవును కరెక్టే.
2: మా ఇంటి ఆచారం ఏంటంటే దసరాకి పెడతాం.
0: ఓ అవునా, ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. బట్ మీరు వర్ణించడం బాగుందండి, మొదట అబ్బాయికి పూజ చేసి మళ్ళీ తల్లికి
2: క్లైమాటిక్ చేంజెస్ వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు మాకు నవరాత్రుల్లో వివిధ రకాల 9 రోజులు 9 రకాల అన్నాలతో ప్రసాదాలు ఉంటే
0: నైవేద్యం పెడతారు.
2: ఉదాహరణకి ఇవాళ వచ్చేసరికి మనం కట్టెబొమ్మలు చేస్తారు, ఎందుకంటే మిరియాలో నెయ్యి ఇవన్నీ వేస్ట్ చేసింది, ఇంకో అన్ని వేస్ట్ చేసింది. రానున్న కాలంలో ఈ టెంపరేచర్ చేంజెస్ తట్టుకోవడానికి
0: అప్పుడు సీజనల్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు కాబట్టి దాని తగ్గట్టే. అండ్ అందులో ఈ పూజలు అన్నింటిలో ఏంటంటే ఎక్కువ కాంబినేషన్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే అమ్మాయిలు ఆడవాళ్ళు ఏంటంటే ఈ పనులు చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయిపోయేవి, దే డోంట్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్. ఇలా దేవుడి పేరు మీద భయం భక్తే కానివ్వండి, ప్రోటీన్ ఇంటేక్ ఉంటుందనేసి ఈ మనకి ఏంటంటే శనగలు పెసర్లు వీటితోటే మనకి ప్రసాదాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. గుడ్ గుడ్, ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దీస్ థింగ్స్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఆల్ రైట్. సో కొంచెం ఎక్కువసేపే మాట్లాడేసాము ఇప్పుడు ఆన్ ఎయిర్, బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయి మీకు ఆన్ ఎయిర్ ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఈ క్లిప్పింగ్ సినిమా పేరు మీరు కాల్ చేసి చెప్పేసి
3: పిలుస్తారు, రవిడి రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం, ఆవిడ గారికి కూడా ఇచ్చానండి.
4: మంచిది, ఇప్పుడు మీ మొగుడు పిల్లలిద్దరు కాఫీ తాగిండ్రలే దాని తాలూకు పిల్లన్నట్టు. గదేం భయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో
5: రాదే.
4: లేలే, నేను పైసలు తాన జరవంతని ఖచ్చిగా ఉంటానన్నట్టు.
5: ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం.
4: గదేంద్ర భయ్య,
5: భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర తన నిక్కచ్చాడు మనిషి కదా.
4: అవుమల, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా.
3: ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్న.
4: అవునా,
0: అంటే అయిపోయింది అనమాట. ఈ మ్యూజిక్ వింటే సినిమా పేరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. క్లిప్పింగ్ నేను వినిపించకపోయినా అంత స్మార్ట్ గా ఉన్నారు మన కాలర్స్. చూద్దాము ఆ స్మార్ట్ కాలర్స్ లో ఏ కాలర్ ఫస్ట్ గా కాల్ చేస్తారో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు చెప్పాల్సింది సినిమా పేరు, అలాగే కోట శ్రీనివాసరావు గారు అండ్ బ్రహ్మి గారు నటించిన సినిమాలో ఎన్ని సినిమాలు మీకు గుర్తున్నాయో లేదో చూద్దాము. 9726361966. అగైన్ లెట్ మీ టెల్ యూ అబౌట్ దివాళీ. So this Diwali India Bazaar are giving you more reasons to shop and celebrate. And bold any prizes kuda unnai, you can take home. $15 spend chesthe, you can win, you have chance to win 75 inches TV. If you spend $200, you have a chance to win an iPhone Duo. And if you spend $300, you have a chance to win 1 ounce gold coin. This offer is from October 1st to November 30th. And remember, loyalty membership is required. 1 raffle entry per qualifying transaction per day. And this is in any India Bazaar location across Texas. But terms and conditions apply. Hello, Andy. Good evening, Radio Studio. Meer Ani Runar, Andy. Mee Peru?
6: Somshekar, Andy.
0: Hello, Somshekar Garu. Cheppandi, cinema peru meeku telusa? అబ్సల్యూట్లీ రైట్. అండ్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఎన్ని సినిమాలు మీకు గుర్తున్నాయి? అయితే సడన్ గా అడిగితే గుర్తులేదు, గూగుల్ తల్లిని అడిగితే టక్కున చెప్పేస్తుంది. సో చూద్దాం, గూగుల్ తల్లిని అడిగిన తర్వాత మీరు మళ్ళీ కాల్ చేస్తే కాల్ చేయొచ్చు. బట్ 10 సెకండ్స్ లో ఎన్ని సినిమాలు చెప్పగలరో లేదో చూద్దాం. సోమశేఖర్ గారు ఏమంటారు? అయ్యో ముందర చేతులు వచ్చేసారు ఏంటండి, కుదరదంటారు. ఓకే పోనీ, నేను కుదిరే విషయం ఒక చెప్తానండి. మీ నవరాత్రి సెలబ్రేషన్స్ మీ చిన్నప్పుడు మీ ఊర్లో మీ ఇంట్లో ఎలా జరుపుకునేవాళ్ళు?
2: అదేండి, నవరాత్రి ఫంక్షన్ లా చేసేవాళ్ళు. 9 డేస్, 9 డేస్ 9 రూపాయలు. బాగుండేది, చాలా
0: బాగుండేది.
2: సినిమాలు కాబట్టి
0: అప్పుడు సినిమాలు కూడా స్పెషల్ గా పండుగ టైంలో రిలీజ్ కూడా అయ్యి, దివాళికి, దసరాకి, సంక్రాంతికి స్పెషల్ గా సినిమాలు మన అదే అలా. ఇప్పుడు అందిరావుపూడి ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ చేసినట్టు, అప్పుడు అలా చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆ టైం దసరా దివాళికి ప్లాన్ చేసి మరి రిలీజ్ చేసేవాళ్ళు. రైట్ రైట్ రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి సోమశేఖర్ గారు. నవరాత్రి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ. ఓకే, సో చేతులు ఎత్తేస్తారనమాట సోమశేఖర్ గారు. బట్ చేతులు ఎత్తకుండా కాల్ చేసేసి ఈ కాంబినేషన్ అంటే బ్రహ్మి గారు అండ్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో, ప్లస్ బ్రహ్మి గారు అండ్ ఆడి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని మీకు గుర్తున్నాయి, కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 కి.
6: ఆ సిల్ వాటర్ అందుకో.

గుంటూరు ఖారం సినిమా నుంచి విన్నారు మీరు ఈ పాట. అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఈ నవరాత్రికి మనకి చాలా మంది ఫాస్టింగ్ ఉన్నట్టే, లెట్స్ ఆల్సో ఫాస్ట్ అబౌట్ సమ్ ఎలిమెంట్స్ దట్స్ రియలీ బాదరింగ్ యూ, లైక్ ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఫాస్ట్ ఫ్రమ్ లైస్, ఇట్ కుడ్ బి ఫాస్ట్ ఫ్రమ్ గాసిప్, ఫాస్ట్ ఫ్రమ్ యాంగర్, లేదంటే ఫాస్ట్ ఫ్రమ్ కంప్లైనింగ్, ఫాస్ట్ ఫ్రమ్ కంపారిజన్ అండ్ ఓవర్ థింకింగ్, హార్ష్ వర్డ్స్, ఈగో, ఇలాంటి ఏవైనా మనకి ఇన్నర్ వాయిస్ ఏదైతే బాదర్ చేస్తుంటుందో, మైండ్ లో ఎప్పుడు తిరుగుతుంటుంది కదా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, లేకపోతే ఎక్స్టర్నల్ నాయిస్ ఉంటాయి కదా, వీటన్నిటిని మనం ఎలా కాన్కర్ చేయగలమో వాటి గురించి కూడా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. సో ఈ నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ అండి. మరొకసారి నేను ఇవాళ కొంచెం త్వరగా సెలవు తీసుకుంటున్నాను, బట్ రేపు తిరిగి మళ్ళీ కలుద్దాము 4 to 7 PM. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ విత్ దిస్ సాంగ్. యు ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasaraju.com.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

సునీత స్కూల్ కాలేదు. అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. సడన్ గా వాయిస్ మారిపోయిందండి సురభి డిటూర్ లో అనుకుంటున్నారా? యా, కల్పన సడన్లీ హ్యాడ్ టు లీవ్ అండ్ సో నేను రాజేశ్వరి కల్పనాన్ని కవర్ చేయడానికి ఈ కాసేపు 7 గంటల దాకా మీతో మాట్లాడటానికి నేను వచ్చేసాను. సో ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ఇట్ గోయింగ్? అండ్ ఈ నవరాత్రి సందర్భంగా మీరందరూ బాగా పూజలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఐ హోప్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఇన్ అండ్ అరౌండ్ యూ. మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల అంతా చాలా పాజిటివిటీ నిండి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నవరాత్రి శుభాకాంక్షలందరికీ. సో యా, నాకు అనుకోకుండా నేను ఇలా మైక్ ముందుకు రావాల్సి వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ నాట్ ప్రిపేర్డ్ విత్ ఎనీథింగ్. మనం కాసేపు అలా మాట్లాడుకుందాం. మీకు ఏదైనా నాకు చెప్పాలనిపిస్తే చెప్పండి, సరదాగా మాట్లాడుకుందాం, పాటలు విందాం. నాకేం వినాలనిపిస్తే అవి నేను వినిపిస్తాం, మీరేం వినాలనుకున్నా మీరు అడగచ్చు నన్ను. 9726361966 స్టూడియో ఫోన్ నెంబర్ యాజ్ యూ నో. అండ్ ఐఎమ్ రాజేశ్వరి కంటిన్యూయింగ్ ఫ్రమ్ కల్పన ఆన్ సిర్బి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సిర్బి 107.9 FM HD3.

0: చిన్న కేశవ రెడ్డి సినిమా నుంచి మీరు విన్న పాట బాలుగారు అండ్ సునీత పాడిన మణిశర్మ మ్యూజిక్. ఆ పాట సరదా సరదాగా ఉంటుంది పాట. యాక్చువల్ గా బాలుగారు ములక్కాడ ఫ్లూట్ అవుతుంది అనే లైన్ భలే వెరైటీగా ఉంటుంది పాటలో. ఎనీవే మనము బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఆ తర్వాత బ్రేక్ అయిపోగానే వచ్చేసేయండి, ఇంకా కొన్ని పాటలు నేను వినిపించేస్తా. అఫ్ కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ డెఫినెట్లీ కాల్ ఇన్. సో నాకు ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే, హాట్ న్యూస్ ఏంటి అంటే, ఇండియా టుడే రెస్టారెంట్ లో లాస్ట్ టైం ఒక కాలర్ ఫోన్ చేసి నిరంజన్ గారు కాల్ చేసి అక్కడ చాట్ చాలా బాగుంటుంది, థర్స్డేస్ 5 to 7 అని చెప్పారు. దాన్ని ఇప్పుడు 5 to 9, 2 hours ఎక్స్టెండ్ చేశారంట. సో నేను షో అయిన తర్వాత కూడా మేము ఒకవేళ ఇఫ్ యూఆర్ హియర్ ఇన్ ద స్టూడియో వీ కెన్ డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్ ద చాట్ అని చెప్పడానికి. డెఫినెట్లీ మీరు కనుక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. హీ వాస్ టాకింగ్ ఎ లాట్ అబౌట్ చాలా బాగుంటుంది అక్కడ చాట్ అని. సో గో అండ్ ట్రై. మై పర్సనల్ ఫేవరెట్ అట్ ఇండియా టుడే ఇస్ దేర్ స్టఫ్డ్ మిర్చి బజ్జి. ఓ ఇట్స్ అ మౌత్ వాటరింగ్, చాలా బాగుంటుంది. గోంగూర స్టఫింగ్ చేస్తారు కదా, మీరు ట్రై చేస్తుంటే కనుక యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ మస్ట్ ట్రై. And so this is Rajeshwari. I'm filling in for Kalpana. Suddenly she had to step out. She wasn't keeping that well. Hopefully she'll be fine. ఈ ఫ్లూ సీజన్, ఈ అలర్జీ సీజన్, ఒక క్షణం అలర్జీ వస్తే ఒక క్షణం నార్మల్ అయిపోతుంది. ఐ డూ నాట్ వాంట్ జింక్స్, కానీ వీకెండ్ వాజ్ సూపర్ బ్యాడ్ ఫర్ మీ అండ్ రైట్ నౌ ఐ సీమ్ టు బి ఓకే. సో అదండి విషయం. బ్రేక్ కి చాలా హడావిడిగా వెళ్ళిపోతున్నాం మనం. అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. ఐ వెయిట్ టు టాక్ టు యూ అండ్ కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ యు మే వాంట్ టు సే. హౌ ఇస్ యువర్ ట్యూస్డే? హౌ ఇస్ దిస్ వీక్ లుకింగ్ అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద వీక్? I'll be right here. Stay tuned. Don't go anywhere. I'll be right here until the commercial break is done. So come back soon. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు ఇంకొంతసేపు ఉంటాను, ఇంకో 20 నిమిషాలు. అండ్ నా తర్వాత ఇవాళ మంగళవారం కదా, మంగళవారం సాయంత్రం 7 నుంచి 9 గంటల దాకా మిమ్మల్ని ఒక మంచి పాటల పల్లకిలో తీసుకెళ్ళడానికి శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. ఒక పాత పాటలు కనుక మీకు ఇష్టమైతే, పాత పాటల్ని ఆస్వాదించే యూనో మనసు మీకుంటే డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్ హిస్ షో. మంచి మంచి పాటలతో శ్రీనివాస్ గారు వస్తారు. అండ్ ఈలోగా మనం ఒకసారి క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ what's going on DFW low. We are expected to reach ivada repatlo low 90s reach a chance undi. Oka isolated storm chances antunnaru. Let's not have too much thoughts on it. A cold front is also in the forecast on Friday. So ee weekend kalla kuda temperatures 70s ku vachestunayi. So meeru sweaters anni ready chesukochu. And cold weather ishtapade vallandarki idi good news, I'm sure. And yeah, that means mana fall colors finally we'll be able to see. So and also November midterm elections are very closely approaching. Early voting October 19th, ante next Monday modalavutundi. So meeku vote hakku unte kachithanga vinayoginchukondi, definitely, especially of all the times ippudu chaala chaala avasaram, as we all know. Nenu ekku maatladadan gurichi, but definitely here is one beautiful song Ritvik kosam. Ritvik, thank you so much for calling, and mi andarki maroka sari navaratri shubhakankshalu. And here you go, ee paata vini cinema peru meeku emaina telisthe call chesi cheppachu. And of course Prabhas fans, enjoy this song. Idi Ritvik tho paatu Prabhas abhimanula kosam kuda. And of course you know that drive time is your time, so meeru call chesi edaina paata meeru vinalanukunna, ఎవరికైనా డెడికేట్ చేయాలనుకున్నా, యూనో వాట్ టు డూ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. అనదర్ రిక్వెస్ట్ సాంగ్. యాక్చువల్ గా నేను వచ్చి కాసేపే షో చేస్తున్నా గానీ ఆల్రెడీ ఏదో ఒక నాగార్జున గారి స్పెషల్ అయ్యేటట్టుంది. ఐ హావ్ అనదర్ రిక్వెస్ట్ ఫ్రమ్ నాగార్జున గారి అభిమానుల కోసం పాట వినిపిస్తాను నేను. బట్ లెట్స్ క్విక్లీ, అసలు ఏం జరుగుతుంది? యూపీఐ పేమెంట్ కి సంబంధించిన న్యూస్ చూసే ఉంటారు కదా, వాట్స్ యువర్ ఒపీనియన్, మీకేమనిపిస్తుంది? ఇండియాకి సంబంధించినంత వరకు, ఇండియా న్యూస్ కి సంబంధించినంత వరకు ఈ మధ్య కాలం వరకు కూడా యూపీఐ పేమెంట్స్ అనేది చాలా, ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ కదా, చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఐ మీన్ అట్లీస్ట్ ఐ డిడ్ డెఫినెట్లీ. సో రైట్ నౌ ఒక కొత్త రోల్ అవుట్ మొదలు పెడదాము అని అనుకోని మళ్ళీ ఇండియా హ్యాడ్స్ పోస్ట్ పోన్డ్ ఈ ప్లాన్డ్ 0.4% మర్చెట్ ఫీ ఏదైతే వాళ్ళు పెట్టాలనుకున్నారో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అబౌవ్ 2000 రూపీస్ ఉన్న వాటి మీద దీపావళి అయ్యేదాకా దీన్ని పోస్ట్ పోన్ చేశారు ఈ డెసిషన్ ని. ఈ చేంజ్ దిస్ ఎఫెక్ట్స్ ద టైమింగ్ ఆఫ్ అ ప్రపోజల్ ఇన్వాల్వింగ్ ఇండియాస్ ద వైడ్లీ యూజ్డ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్. సో మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? డూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? 9726361966. ఇఫ్ యూ ఫీల్ లైక్ టాకింగ్, ఇఫ్ యూ ఫీల్ లైక్ కాలింగ్, డెఫినెట్లీ కాల్ మీ. ఆర్ డోంట్ వాంట్ టు టాక్, దట్స్ టోటలీ ఫైన్. ఎంజాయ్ ద సాంగ్స్ ఓన్లీ ఆన్ రేడియో సిరిబి 107.9 FM HD3.

అదండి సంగతి. శ్రీకృష్ణ చాలా చాలా బాగా పాడిన పాట. శ్రీకృష్ణ అండ్ హరిణి వాయిస్ లో డమరుకం సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మనం విన్న పాట. డిఎస్పి మ్యూజిక్ లో కొన్ని కొన్ని మెలడీస్ చాలా చాలా చాలా బాగుంటాయి. నాకు పర్సనల్ గా ఐ ఫీల్ లైక్ దాట్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లైక్, కానీ మా నా క్లోజ్ సర్కిల్ లోనే చాలా మందికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి నేను మాట్లాడగానే వాళ్ళు దే స్టార్ట్ ఫైరింగ్ బ్యాక్ ఎట్ మీ. బట్ ఐ డోంట్ నో, నాకు అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది. ఎనీవే, సో ఇంకేంటి, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అంటే లాట్ చాలా చాలా జరుగుతుంది. మళ్ళా ఒక కొత్త ఇమిగ్రేషన్ రిఫార్మ్ వచ్చింది. సో లెట్స్ సీ, ఇంట్రెస్టింగ్ కదా నాకు అనిపిస్తుంది. నవంబర్ వచ్చేదాకా కొన్ని కొన్ని రోజుకొక మలుపు, రోజుకొక న్యూస్. ఇంట్రెస్టింగ్, వి జస్ట్ నీడ్ టు కీప్ వాచింగ్ అండ్ మేబీ గివ్ అ సై అండ్ దెన్ మూవ్ ఆన్, రైట్? All right, here is another beautiful song for you. ఈ పాట వినండి. బట్ ఆ పాట వినే ముందర ఐ డెఫినెట్లీ వాంట్ టు రిమైండ్ యూ అబౌట్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సూన్. టీప్యాడ్స్ దసరా బతుకమ్మ సంబరాలు వచ్చేస్తున్నాయి మన డాలస్ కి. అక్టోబర్ 17వ తారీఖు యాజ్ యూ ఆల్ నో కొమెరికా సెంటర్ లో జరగబోతుంది ఈవెంట్. ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్, సో లాట్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. మొన్న చెప్పినట్టుగా బతుకమ్మ సెలబ్రేషన్స్ 4 గంటలకు స్టార్ట్ అవుతాయి. బతుకమ్మ టీమ్, ఐ మీన్ టీప్యాడ్ టీమ్ వాజ్ హియర్ ఆన్ సాటర్డే మార్నింగ్ వచ్చి చాలా డీటెయిల్ గా మనకి వివరాలన్నీ చెప్పారు వాళ్ళు. సో పొద్దున్న 11 గంటలకి స్టార్ట్ అయినా సరే, అంటే పూర్వక ముందు మొదలైనా సరే, కార్యక్రమాలు, లోకల్ టాలెంట్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవుతాయి. 4 గంటలకి బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. 6:30కి నిమజ్జనం స్కెడ్యూల్ చేసి ఉన్నారు. సో మీరు అకార్డింగ్ గా టైం ప్లాన్ చేసుకుని ముందే వాళ్ల వెబ్సైట్ కి వెళ్లి లేదా వాళ్ళ సోషల్ మీడియాకి వెళ్లి జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద బ్యాగ్ పాలసీస్, వాట్ ఈస్ ద పార్కింగ్ సిచ్యువేషన్, ఇవన్నీ ముందే తెలుసుకుని అకార్డింగ్ గా ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆల్ వెల్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ నవీన్ పోలిషెట్టి ఈస్ ద హైలైట్ ఈసారి టీప్యాడ్ వారి దసరా బతుకమ్మ సంబరాలకి. అండ్ దాంతోపాటు ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ అస్. సో ఆర్ వీ రెడీ ఫర్ దట్ ఫన్? వీ ఆర్ సూపర్ రెడీ. అండ్ లెట్ సీ ఈసారి మేము హౌ మచ్ కెన్ వీ పార్టిసిపేట్ అనేది. బట్ హియర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. పాట వినేసి రండి, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

అదండి సంగతి. విత్ దిస్ సాంగ్ శ్రీనివాస్ గారు వచ్చేసారు కాబట్టి 7 నుంచి 9 దాకా మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాటలు, పాటల వెనకాల మాటలతోటి పాటల పల్లకిలోకి మమ్మల్ని తీసుకెళ్లిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ దిస్ టైమ్, అండ్ ఐ విల్ సీ యూ ఆన్ థర్స్డే. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.